ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 1వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 మే నెల 22వ తేదీ శుక్రవారం శుభప్రదం. సమయం సరిగ్గా 5 గంటల

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 1వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 మే నెల 22వ తేదీ శుక్రవారం శుభప్రదం. సమయం సరిగ్గా 5:58 దాటి 50 సెకండ్లు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 శబ్ద తరంగాలపై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి అభిమాన శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడొక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వార్తల వివరాలు: భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిన్న ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండడంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ తరహా విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with the colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
0: Andhra Pradesh Prabhutvam aamodam pondina అన్ని ప్రాజెక్టుల పనులను ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

0: విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాలు, రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు అనుమతులు, ప్రాజెక్టుల పురోగతి, ఉద్యోగాల వివరాల కోసం సింగిల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో పర్యావరణ హిత సాంకేతికత వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీలో వడపోత ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. గృహావసరాలకు పూర్తి స్థాయిలో శుద్ది చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఆమోదించిన గ్రామీణ తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని మార్గనిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వియంత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 103 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికల కారణంగా ఈసారి 10వ తరగతి ఫలితాలు మెరుగ్గా వచ్చాయని మంత్రి పేర్కొంటూ,
1: పిల్లలకి ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి, అదేవిధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. అంటే ఈరోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తప్పని ఉండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనం ఏం చేసినా తల్లిదండ్రుల వెనకాల నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి.
0: తెలంగాణలో మొక్కజొన్న, జొన్న, ఆయిల్ పామ్, పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. హైదరాబాద్ పర్యటన వచ్చిన కేంద్ర మంత్రిని కలిసి నిన్న పలు వినతి పత్రాలు సమర్పించారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతి సుంకం పెంచాలని, హెచ్ పత్తిపై జాతీయ విధానం ప్రకటించాలని కోరారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం వంటి కేంద్ర పథకాలకు తెలంగాణకు కేటాయిస్తున్న నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి శ్రీ జే నానిబాబు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్ను ఉత్పత్తి చేసి మన విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై శాశ్వత హక్కులు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 160,000 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రహదారి విస్తరణ పనుల్లో భంగ నివాసాలు కోల్పోతున్న నంద్యాల బొగ్గులైన్ బాధితులకు అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్నమిటి ఫరూక్ తెలిపారు. నంద్యాల్లో బొగ్గులేని బాధితుల కోసం స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా మంత్రి అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, బొగ్గులేని బాధితులకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ పురుషులు మహిళల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిన్న ఘనంగా ముగిశాయి. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సమాఖ్య కామన్వెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు జి హరీష్ మాథూర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు అమలాపురం వేదిక కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా హరీష్ మాథూర్ తెలియజేస్తూ,
4: పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్కడికి సెలక్షన్ క్రైటీరియా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. జూనియర్, సబ్ జూనియర్, మెన్ అండ్ ఉమెన్ ఈ 4 కేటగిరీలో ఎన్నుకోవడం జరిగింది. పిల్లల విషయంలోకి వచ్చేటప్పుడు వారిని ప్రోత్సహించాల్సిన మనం ముఖ్య ఆలోచన ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న

0: పిల్లలు ఇంకా బలహీన స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ చేయాలని ఒక ఆలోచనతో వీరందరినీ మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా కలిసి రావడం దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం కూడా తెలుపకుండా అసలు ఎక్కడ కూడా ఎక్కువ ఇబ్బందులు రానివ్వకుండా అందరినీ ప్లేయర్ ని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
1: తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు పర్యాటక రంగం కీలకమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పలు జిల్లాల్లోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలుగా నమోదైందని తెలిపింది. తెలంగాణలో ఈరోజు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, ముత్తారం, సూర్యాపేట జిల్లా, మునగాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఈరోజు మలేరియా వ్యాధి లక్షణాలు నివారణ ఈ అంశంపై డాక్టర్ దేవ విశాల్ రాజా గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. 8:00 జానపద సంగీత కార్యక్రమంలో ఈరోజు వై అంజన్ కుమార్ బృందం ఆలపించిన కొన్ని జానపద గీతాలు వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 9:00 చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతలు తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం.

3 గంటలకు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి ప్రసారాలు రిలే ఉంటాయి. సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ, 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది, 7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది, 7:45 వికసిత్ భారత ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 8:00 మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వినవచ్చు. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు,

7:45 వికసిత్ భారత ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వినవచ్చు. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక రాత్రి 10:00 to 11:00 వరకు శ్రోతలు మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆని ముత్యాల లాంటి తెలుగు సినీ గీతాలు వినవచ్చు.

ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు జి మహేష్ గారు.
1: ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. జిల్లాలో ఇటీవల జరిగిన ముఖ్యమైన సంఘటనలు, జిల్లాలో వివిధ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర నివేదిక. 2027 సెన్సస్లో భాగంగా జిల్లాలో మొదటి విడత ఇళ్లకు కార్యక్రమం కొనసాగుతోంది. May 10 వరకు వ్యక్తిగత నమోదు ప్రక్రియ కొనసాగగా 11 నుంచి June 9 వరకు సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఇళ్ల గణన చేస్తున్నారు. ఇళ్ల గణన ప్రక్రియను జిల్లా కలెక్టర్తో పాటు అధికారులకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ పకడ్బందీగా చేసే విధంగా అన్ని చర్యలు చేపట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వివిధ శాఖలు వారోత్సవాలు నిర్వహిస్తున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా వారం రోజుల పాటు జనభాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కింద ఎంపికైన 149 గ్రామాలకు సీఆర్పీలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఆయా గ్రామాల్లో గిరిజనులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి అవసరాలను తీర్చడమే ఈ కార్యక్రమంలో గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక వర్గాన్ని రెన్యువల్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలోని 12 సొసైటీల్లో చైర్మన్లు తిరిగి పదవీ బాధ్యతలు స్వీకరించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో పశువుల అక్రమ రవాణా కాకుండా పోలీసులు బందోబస్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 ప్రత్యేక పోస్టులు అధికారులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసిన పోలీసులు ఎక్కడైనా అక్రమ రవాణా కనిపిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 31 తారీఖులోపు స్థానికంగా ఉండి నమోదు కాని ఓటర్లను గుర్తించడంతో పాటు వెళ్లిపోయిన ఓటర్ల విషయంపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అధికారులు మరింత వేగవంతం చేశారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూన్ నెలలో సీజన్ ప్రారంభం కాన నేపథ్యంలో ఇప్పటికే రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక అప్లికేషన్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవడంతో పాటు ఇతరత్ర పనులు పూర్తి చేసుకుంటున్నారు. విత్తనాలకు సంబంధించి నకిలీ వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించడంతో పాటు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన జనభాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమం ప్రారంభమైంది. అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో ఎంపీడీఓలు సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనులకు మౌలిక వసతులు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనభాగీదారీ వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో గిరిజనులకు కావలసిన వివిధ రకాల సౌకర్యాలు కల్పించడం ఈ పథకం లక్ష్యమని సూచించారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతిలో ఖాళీగా ఉన్న 1 సీటు కోసం జిల్లాలో ఆసక్తి ఉన్న ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీలోపు జిల్లా కేంద్రం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ విద్యార్థిని మమత తయారు చేసిన ఒక ప్రాజెక్టుకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

0: పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా తయారు చేసిన ప్రాజెక్టు డిజైన్కు కేంద్ర ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం రిజిస్ట్రేషన్ నెంబర్ 4862670001 మంజూరు చేసింది. రద్దీ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ నిర్వహణ సులభతరం చేయడంలో ఈ డిజైన్ ఉపయోగపడుతుందని జిల్లా సైన్స్ అధికారి మధుకర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం నేతృత్వంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని 92 గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పంట మార్పిడి, పంట పండించే విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. పంటల్లో దిగుబడి పెంచేందుకు తక్కువ ఎరువులకు వాడకంతో తీసుకోవాల్సిన చర్యలను శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ప్రభుత్వం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేదంటూ బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సిరిపూర్లో గల చెరుపుల అభివృద్ధి కోసం 50 లక్షల నిధులు మంజూరు చేశారు. దీనివల్ల మిగతా ఎమ్మెల్యేలు కూడా తమ వ్యక్తిగత నిధుల నుండి అవసరమైన అభివృద్ధి పనులకు కేటాయించడానికి ప్రయత్నాలు చేయాలంటూ ప్రజలు సూచిస్తున్నారు.
1: ఇంతవరకు శ్రీ జి మహేష్ అందించిన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచారం లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. నిన్న న్యూఢిల్లీ చేరుకున్న నికోస్ క్రిస్టోడౌలిడిస్ విమానాశ్రయంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా ఘన స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడు ముంబై కూడా సందర్శించారు. ఆయనతో పాటు సైప్రస్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలు చేర్చారు. వీటితో పాటు బహుళ పాక్షిక వేదికల్లో సహకారంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్చుకున్నారు. పర్యటనకు వచ్చిన అతిథి గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం విందిస్తారు. సైప్రస్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. గత 7 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో జరిపిన చారిత్రాత్మక పర్యటన ముగిసిన 7 లోపే సైప్రస్ అధ్యక్షుడి పర్యటన జరుగుతుంది. అంతకుముందు గత 2 దశాబ్దాల్లో ఒక భారతీయ ప్రధానమంత్రి సైప్రస్ను సందర్శించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కు సైప్రస్ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సైప్రస్ దేశాల మధ్య కాలపరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉందని, వచ్చే 7 ఫిబ్రవరిలో 2 దేశాలు తమ 60 సంవత్సరాల దౌత్య సంబంధాన్ని పూర్తి చేసుకోనున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం ధరలు పెరిగి భారత్ ప్రభావితం కావడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్ భారతదేశ పర్యటనకు బయలుదేరే ముందు మయామిలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు.
2: A great ally, a great partner. We do a lot of good work with them, and so it is an important trip. I'm glad we're able to do it.

0: I think there'll be a lot for us to talk about, and we'll also meet with the Quad there, which is important. Something, I think my first meeting as Secretary of State was with the Quad. So I believe, like, I went, I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs, and that was my first meeting. And I'm glad we're able to do it now in India, and we're going to do one later in the year as well.
1: Bharat అమెరికాకు గొప్ప భాగస్వామి అయిన అభివర్ణించిన ఆయన క్వాడ్ కూటమి దేశాల మంత్రులను కూడా కలిసే అవకాశం లభిస్తున్నందుకు తన పర్యటనంతో కీలకమైందన్నారు. ఈ నెల 23 నుంచి 26 తేదీ వరకు మార్కో రూబియో భారతదేశంలో పర్యటిస్తారు. కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ సందర్శిస్తారు. ఈ నెల 26 తేదీన క్వాడ్ సమావేశం నిర్వహిస్తారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. మార్కు రూబియోతో పాటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మోటేగి తోషిమిట్సు కూడా హాజరవుతారు. ఉత్పాదకత అనేది ఈనాడు కేవలం సమర్థతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఘటన శక్తి, ఆవిష్కరణలు, సమగ్ర వృద్ధి కూడా కలిగి ఉంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ పాలక మండలి 68వ సర్వసభ్య సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సాంకేతిక సుస్థిరత, మారుతున్న ప్రపంచ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీఓ పరివర్తనాత్మక దశలో భాగస్వామ్యం వహించే అవకాశం భారత్కు తగ్గడం గర్వకారణమని గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేపట్టిన సంస్కరణలను ప్రస్తావిస్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలను ఉత్పాదక ఆధారిత మార్పులకు నిదర్శనాలుగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే సౌకర్యాలను దేశానికి అంకితం చేస్తారు. రైల్వే మంత్రి ఉదయం 11 గంటలకు జోధ్పూర్ చేరుకుని అక్కడ వివిధ రైలు సేవలు ప్రారంభిస్తారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గతంలో కేవలం 8 కోచ్లతో నడిచిన జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లకు విస్తరించి ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సబర్మతి జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను జాసల్మేర్కు పొడిగించే కార్యక్రమాన్ని కూడా వైష్ణవ్ ప్రారంభిస్తారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ 2024 ఆగస్టులో రాత్రి భోజన సమయం నుంచి ఆమె అంత్యక్రియల వరకు జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐకి చెందిన 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పరచాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆ యువ వైద్యురాలిపై ఆసుపత్రిలోనే అత్యాచారం, హత్య జరగడం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సమాజంలో తీవ్ర ఆగ్రహ వేశాలకు దారిచేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆధారాలను ధ్వంసం చేశారని, ఉదంతాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. నిన్న జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోషల్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ బృందానికి సిబిఐ జాయింట్ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన 48 గంటల్లోగా ఈ బృందంలోని మిగిలిన 2 సభ్యుల పేర్లు కూడా నియమిస్తారు. నలభై మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంసా బుర్హాన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2019లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఈ దాడిలో సిఆర్పీఎఫ్ సిబ్బంది ఘోర మరణానికి గురయ్యారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు నిన్న తన కార్యాలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే హంజా బుర్హాన్ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 2026-27 పర్యాటక సీజన్ కోసం అప్గ్రేడ్ చేసిన సరికొత్త గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలును ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇందులో మెరుగైన ఆన్బోర్డ్ వసతులతో పాటు అనేక ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. దక్షిణ భారతదేశంలో సంపన్న సాంప్రదాయ వారసత్వాన్ని, అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలాగా పేరుగంచిన గోల్డెన్ చారియట్ రైలు ఆధునిక సౌకర్యాలతో సరికొత్త రూపంలో తిరిగి వస్తోందని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా

0: ఇతర ప్రదేశాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 89 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 13.4 ఓవర్లలో కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రైస్టో డౌలిడెస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి

0: శ్రోతలకు ఉదయ తరంగిణి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా ప్రతిభావంతుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన ఒక పాట విందాము.

0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మలేరియా వ్యాధి లక్షణాలు నివారణ ఈ అంశంపై డాక్టర్ దేవ విశాల్ రాజా గారితో పరిచయ కార్యక్రమం. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఇల్లెందుల రవికుమార్.
1: శ్రోతలకు నమస్కారం. ఈ రోజున మనము మన ఆరోగ్యానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. అది మలేరియా. మలేరియా అనేది దోమల ద్వారా వ్యాపించే ఒక అంటురోగం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే సరైన అవగాహన జాగ్రత్తలు తీసుకుంటే మరి ఈ మలేరియాని మనము పూర్తిగా నివారించుకోవచ్చు. మరి ఈ విషయాలపై మరింత అవగాహన కోసం మనతో ఈరోజు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ దేవ విశాల్ రాజా గారు. వీరు జనరల్ ఫిజిషియన్. మరి వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ముందుగా అసలు ఈ మలేరియా అంటే ఏమిటండి, ఇది ఎలా వస్తుంది?
2: అందరికీ తెలియజేయాల్సింది ఏంటి అనగా, మలేరియా వ్యాధి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, దాన్ని నివారించడానికి కావాల్సిన జాగ్రత్తలు అన్నీ. ముందు మలేరియా గురించి, అసలు మలేరియా అంటే ఏంటి? మల్ అంటే చెడు వాతావరణం, ఏరియా, ఆ ప్రాంతం, ఆ చెడు వాతావరణం, కొంచెం పొల్యూషన్, డ్రైనేజ్ అట్లా ఉండే ఏరియాల నుంచి వచ్చే వ్యాధి కనుక ఒకప్పుడు మలేరియా అనే పేరు వచ్చింది దానికి. దీంట్లో తర్వాత తెలిసింది అంటే చెడు వాతావరణం, ఆ పొల్యూషన్, డ్రైనేజ్లలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ దోమల సంఖ్య పెరుగుతుంది. ఆ దోమల నుంచి వస్తుంది అది. ఆ దోమల రకం పేరేంటి అంటే ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో అంటాము. ఇది ముఖ్యంగా పెరిగేది ఇదే అండి, డ్రైనేజ్లలో, ఒక ఏదైనా ఏరియాలో వాటర్ ఆగిపోయి ఉన్న టైర్లలో, పాత ఇనుప సామాన్లలో, కూలర్లలో ఇట్లా ఉంటాయి కదండి, వీటిలలో, వాటిలో పెరుగుతూ ఉంటుంది ఇది.
1: జనరల్గా ఇప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా ఏ కాలంలో వస్తుందంటారు?
2: కాలంతో సంబంధం లేదండి. ఈ మలేరియా ఎప్పుడైనా సరే నీరు నిల్వ ఉంటున్నాయి అంటే దోమల పెరుగుదలకు కారణం అది. ఆ దోమలు పెరుగుదల అవుతున్నాయి అంటే ఏ కాలంలో అయినా రావచ్చు. కాకపోతే మనం నార్మల్గా బయట చూసేది ఏంటంటే వర్షాకాలంలో వర్షాలు పడుతుంటాయి కదండి, ఇంటిపైన చెత్త సామాన్లు, బయట చెత్త సామాన్లు అలా ఉండడం వల్ల వాటిల్లో నీరు పేరుకుపోయి వాటి ద్వారా వస్తుంది. 70-80% వరకు వర్షాకాలంలో ఉంటుంది, కానీ మధ్య మధ్యలో ఎప్పుడైనా కూడా రావచ్చు. ఎండమిక్ ఏరియాస్ అంటాం మనం, అడవుల ప్రాంతంలో దగ్గర, దానితో పాటు కొంచెం పాపులేషన్ రూరల్ ట్రైబల్ పీపుల్ అలా ఉంటారు కానీ వాళ్ళలో సంవత్సరం పొడుగుతూ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
1: ఇది అంటువ్యాధి అండి?
2: అంటువ్యాధి అంటే ఒక మనిషి నుంచి ఒకరికి రాదండి, కానీ అంటే తాకడం వల్ల కానీ లేకపోతే ఫుడ్ షేర్ చేసుకోవడం వల్ల, బట్టలు షేర్ చేసుకోవడం ఇలా రాదు. కానీ ఒకటే ఏరియాలో, ఒకటే ఇంట్లో

0: అనుకుంటున్నప్పుడు దోమలు ఇటు నుంచి అటు వ్యాప్తి చెందడం అవకాశం ఉంటుంది. ఈ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి స్ప్రెడ్డింగ్ డిసీజ్ అంటాం కానీ అంటువ్యాధి కాదు.
1: అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి కుట్టిన తర్వాత మలేరియా వ్యాధి అతనికి వచ్చింది అనుకుందాము, మామూలుగా సాధారణంగా కూడా వేరే దోమలు కుడుతూ ఉంటాయి ఆ వ్యక్తి శరీరాన్ని, అవి ఇతరికి కుట్టడం వల్ల అట్లా ఏమన్నా వస్తుందా?
0: అవునండి, మెజారిటీ స్ప్రెడ్డింగ్ అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందింది ఇలానండి. మస్కిటో ఈ ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో మాత్రమే దీన్ని అటు ఇటు వ్యాప్తి చెందేలా చేస్తుంది. ఈ ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో ఒక వ్యాధిగ్రస్తుని కుట్టింది అనుకోండి, అక్కడ నుంచి ఆ ఇంట్లో ఉన్న వారికి ఆ ఊర్లో ఉండే వారికి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటే చెప్తాము, దోమల కాటు గురి కాకండి అని.
1: అయితే మరి ఇప్పుడు ఈ మలేరియా వ్యాధి వచ్చిందన్నప్పుడు మనకి లక్షణాలు ఎట్లా కనపడతాయట?
0: మలేరియా వ్యాధి వచ్చేసి లక్షణాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కానీ సింపుల్గా మూడు పాయింట్లలో చెప్పొచ్చు. అన్నిటికంటే ముందు చలి వస్తుందండి, తర్వాత ఫుల్ ఫీవర్ వచ్చేస్తుంది, ఆ తర్వాత చెమటలు పట్టేస్తాయి. ఈ మూడు సింప్టమ్స్ మెయిన్. కానీ ఈ మలేరియాలో మళ్ళీ ఒక 3-4 టైప్స్ ఉంటాయండి, అది ఏ రకమైన మలేరియా అనే దాన్ని బట్టి సింప్టమ్స్ మారుతూ ఉంటాయి. మన ఇండియాలో కామన్గా ఉన్నట్టు 2 రకాలండి, ప్లాస్మోడియం అనే ఆర్గనిజం ఇస్తుంది ఇది క్రిమి, ఇది దీంట్లో వైవాక్స్ అనే ఒక రకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే 2-3 రోజులకు ఒకసారి ఫీవర్ వస్తుంటుంది, రోజు రాదు. ఈ ఫీవర్ వచ్చినప్పుడు సేమ్ ఈ మూడు రకాల సింటమ్స్, ఫస్ట్ బాగా వణుకొస్తూ ఉంటుంది, తర్వాత హై ఫీవర్ వస్తుంది, తర్వాత టెంపరేచర్ డౌన్ అయిపోయి చెమటలాగా వచ్చేస్తాయి. ఇది వైవాక్స్ రకంకి 2-3 రోజుల్లో ఒకసారి వస్తుంది. అదే ఫాల్సిపారం అని చెప్పి ఇంకొక రకం ఉంటుంది, డేంజర్ అండి. ఇది వచ్చినప్పుడు ఏంటంటే ఒక క్రమమైన ఈ రోజు వస్తుంది ఈ రోజు రాదని చెప్పడానికి ఉంటుంది, ఎలా అయినా సంభవించవచ్చు. ప్రతిరోజు రావచ్చు, 2 రోజులకు ఒకసారి రావచ్చు, రోజుకు 3-4 సార్లు కూడా రావచ్చు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఆర్గానిజం, కానీ ఎవరికి వచ్చినా సరే ఈ మూడు సింప్టమ్స్ సీక్వెన్స్ గా ఉంటాయి.
1: అట్లా మన జనంలో కూడా ఈ లక్షణాలు కనపడతాయండి? అంటే ఇప్పుడు కనపడప్పుడు ఈ రెండింటిని వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేయగలరు?
0: చాలా మంచి ప్రశ్న అండి ఇది. నార్మల్ గా జ్వరాలు చాలా రకాలు ఉంటాయి మన దగ్గర, మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. ఇట్లా నార్మల్ గా చూసే 2-3 రకాలు ముఖ్యమైనవి, ఒకటి టైఫాయిడ్ ఫీవర్, ఒకటి డెంగ్యూ ఫీవర్, ఒకటి మలేరియా ఫీవర్. వీటిలో ఈ మలేరియా అనేది సింపుల్గా గుర్తుపట్టడానికి ఒకటి మెయిన్గా ఏంటంటే చుట్టుపక్కల పరిసరాలు, దోమలు ఇలాంటివి ఎక్కువ ఉన్నాయనుకోండి సరౌండింగ్ అందరికీ వస్తున్నాయి, డెంగ్యూ కానీ మలేరియా అని మోస్ట్ కామన్. అందులో మలేరియా వచ్చేసి స్పెసిఫిక్ సింప్టమ్స్ అండి, ముందుగా చలి రావడము, తర్వాత టెంపరేచర్ రావడము, తర్వాత వణుకు రావడం. ఇది ప్యాటర్న్ ఆఫ్ ఫీవర్. దీనికి అందరిలో ఇలానే ఉంటుందా అంటే ఖచ్చితంగా అని చెప్పలేము, 70-80% మందిలో అలా ఉంటుంది. ఎందుకంటే కొందరిలో వ్యాధి నిరోధక శక్తి
1: ఉంటుంది,
0: కొంచెం మార్పులుగా ఉన్నప్పుడు సింప్టమ్స్ ఒకేసారి కనిపించకపోవచ్చు అండి. కొందరిలో కాంప్లికేటెడ్ మలేరియాస్ అని ఉంటాయి, ఈ కాంప్లికేటెడ్ మలేరియా సంభవించినప్పుడు మాత్రం చాలా వివిధ రకాలుగా సింప్టమ్స్ ఉంటాయి. ఈ కాంప్లికేటెడ్ మలేరియా అనేది ఎలా ఉంటుంది అంటే అండి, కొందరిలో తలకి వ్యాపిస్తుంది, సెరిబ్రల్ మలేరియా అంటాం మనం దీన్ని. అలా సంభవించినప్పుడు తలనొప్పి రావడము, పక్షవతనం లాంటి సింప్టమ్స్ కూడా ఉంటాయి, ఫిట్స్ రావడము. అలా సింప్టమ్స్ ఉన్నప్పుడు వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుందో శరీరంలో మొత్తం వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఈ మలేరియా ప్లాస్మోడియం అనే ఆర్గనిజం. ఇది ఒకటి డేంజర్ అండి, అది నార్మల్గా చాలా క్రిటికల్ కండిషన్ అది. అలా కాకుండా ట్రీట్మెంట్ డిలే, జ్వరం వస్తుంది ఇంట్లో ఉంటున్నాం అనుకోండి, ఆ పూట జ్వరం తగ్గుతుంది, కానీ లోపల ఆర్గనిజం ఏదైతే ఉందో వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే 3-4 రోజులు 5 రోజులకు పోతున్నా కొద్దీ సింప్టమ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. నార్మల్గా ఫీవర్ రాదు కానీ ఒళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, వణుకు వచ్చేస్తూ ఉంటుంది, కానీ జ్వరం ఉంటుంది ఎందుకంటే మనం టాబ్లెట్ వేసుకుంటున్నాం కాదు. అందుకే ప్రతి జ్వరానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన వైద్య సలహా తీసుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం
1: మంచిది.
0: మంచిదండి,
1: ఏదేమైనా లక్షణాలు కనపడగానే అది మలేరియా కావచ్చు సాధారణ జ్వరం కావచ్చు శరీరానికి హాని చేస్తుంది కాబట్టి ముందుగా డాక్టర్ సలహా తీసుకొని వెళ్తే మంచిది, సొంత వైద్యం మానుకోవాలి.
0: అవునండి ఖచ్చితంగా. దాంట్లో ముఖ్యంగా పిల్లల్లో గర్భిణీలో మరీ ముఖ్యమైనది.
1: ఎంత ప్రమాదకరం అండి వీళ్ళకి గర్భిణీలకు కానీ పిల్లలు కానీ తీసుకుంటే?
0: పిల్లల్లో గర్భిణీల్లో ముఖ్యంగా ప్రమాదకరం ఎందుకు చెప్తామంటే అండి, వీళ్ళల్లో వ్యాధి నిరోధక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది, తట్టుకోలేదు శరీరం. చిన్నగా ఉన్నా సరే జ్వరం వచ్చేస్తుంది, పెద్దగా ఉన్నా జ్వరం వస్తుంది. వ్యాధి సంభవించిన తర్వాత కూడా కాంప్లికేషన్ వచ్చే అవకాశాలు కూడా వీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. పిల్లల్లో ఏమైందంటే అప్పుడే ఎదుగుదల కదండి, పూర్తిగా ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు కాబట్టి ఈజీగా వచ్చేసే అవకాశాలు ఉంటాయి. గర్భిణీలలో వచ్చేసి వాళ్ళ శరీరంలో మార్పులు వస్తాయి, హార్మోన్స్ కానీ మార్పులు, వాటి వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ తగ్గిన క్రమంలో గర్భాశయంలో ప్లాసెంటా అని ఉంటుందండి, దాని లోపలికి వెళ్ళి చేరే అవకాశం కూడా ఉంటుంది. అలా చేరిందనుకోండి లోపల పెరిగే శిశువుకు కూడా చాలా ప్రమాదకరం. ఆ శిశువు నెలసరిలో ముందే పుట్టడము, నెలకు ముందుగానే బరువు తక్కువగా పుట్టడము, ఇంకా మిగతా కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నార్మల్ జ్వరమే అయినా కానీ ఏదైనా సరే జ్వరం వస్తుంది అంటే పిల్లల్లో గర్భిణీలో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించడం బెటర్.
1: ఇప్పుడు గర్భిణీకి మీరు అన్నట్లు ఒకవేళ మలేరియా సోకితే అంటే కొన్ని మాత్రలు వేసుకుని అంటే కంట్రోల్ చేసుకునే అవకాశం ఉందండి
0: గర్భిణీలలో అండి? త్వరగా జ్వరం వచ్చిన మొదట్లోనే వెళ్ళి డాక్టర్ దగ్గరికి చూపించుకొని పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకున్నారనుకోండి, మెడిసిన్స్ ఉన్నాయి. గర్భిణీలలో సమస్య ఏంటి అంటే అన్ని రకాల మందులు వాడలేము, 2-3 రకాల మందులే ఉంటాయి. ఈ 2-3 రకాల చిన్న చిన్న మెడిసిన్స్

0: చూడాల్సి వస్తుంది. వ్యాధి ఖచ్చితంగా మనము ట్రీట్మెంట్ తోటి కంట్రోల్ చేయగలము. ఒక 1% రేర్ కేసెస్ ఉంటాయండి, అవి కండిషన్ తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. 99% మందిలో కరెక్ట్ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం క్యూర్ అవుతుంది.
1: ఇప్పుడు ఈ మలేరియా నిర్ధారించడానికి ఏం పరీక్షలు చేస్తారండి?
0: మలేరియా నిర్ధారించడానికి మనకి రీసెర్చ్ చాలా డెవలప్ అయిందండి. ఒకప్పుడు ఒక రోజు 2 రోజులు అట్లా పట్టేది, తర్వాత వెళ్తూ వెళ్తూ నాకు వద్దే ఇప్పుడు 1 అవర్ 1 అవర్లోనే మనకు రిజల్ట్స్ వచ్చేసే టెస్ట్ కూడా ఉన్నాయి. ఒక 3 రకాల ప్రక్రియలు ఉంటాయండి మీకు. అందులో రోజువారీ జనరల్గా చేసే 2 రకాల టెస్ట్ ఉంటాయి, మీకు అన్నిటి గురించి చెప్తాను. ఒకటి ర్యాపిడ్ టెస్ట్ అంటాము. దీంట్లో ఏంటంటే మన బ్లడ్లో వచ్చే మార్పుల్ని త్వరగా గుర్తించే టెస్ట్ ఇది. మనకి 5-10 నిమిషాల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది మలేరియా ర్యాపిడ్ టెస్ట్. గవర్నమెంట్ వీటిని చాలా స్ప్రెడ్ చేస్తుంది, ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ అన్ని టెస్ట్లు చేయడం సాధ్యపడదు. వాటి కోసం రీసెర్చ్ డెవలప్ చేసిందే ర్యాపిడ్ టెస్ట్. త్వరగా రిజల్ట్ వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ 90% అక్యురసీ ఉంటుందండి, మంచి టెస్ట్ అండి అది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బ్లడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తారు. దాన్ని మనం క్వాంటిటేటివ్ బఫర్ కోట్ అంటాం, మలేరియల్ స్మియర్ ఫర్ క్వాంటిటేటివ్ బఫర్ కోట్. ఈ టెస్ట్లో వచ్చేసి ఏంటంటే మనం బ్లడ్లో ఈ ఆర్గనిజం మీకు ఏదో చెప్పానో ప్లాస్మోడియం వైవాక్స్, దాన్ని డైరెక్ట్గా మైక్రోస్కోప్ కింద చూడొచ్చు అండి. దాన్ని కొంచెం స్పెషల్ ప్రక్రియలలో చేసి చూస్తారు. అలా ఉంది అనుకోండి 100% నిర్ధారణ, ఖచ్చితంగా ఉంది ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి. దీంట్లో ఇంకొక స్పెషాలిటీ మనకు ఉంటుందండి, ఈ టెస్ట్కి ఎంత ఆర్గనిజమ్స్ ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. కొన్ని ఉన్నాయనుకోండి డేంజర్ కాదని చెప్పొచ్చు. ఒకవేళ చాలా ఎక్కువగా అనిపిస్తుంది మరి ప్రాణానికి ప్రమాదం, అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇవ్వండి, హై డోసులు పెట్టండి అని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ 2 మనం ముఖ్యంగా రోజువారీ టెస్టుల్లో చేస్తామండి.
1: చికిత్స ఎట్లా చేస్తారండి వీటికి, మలేరియా వ్యాధికి?
0: మలేరియా చికిత్స వచ్చేసి ముఖ్యంగా ఫస్ట్ నిర్ధారించుకోవాలండి. నిర్ధారించుకున్నది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఉందని తెలిసిన తర్వాత సిమ్టమ్స్ మేరకు ఎంత సిమ్టమ్స్ ఉన్నాయి, సివియర్గా ఉన్నాయా లేకపోతే నార్మల్గా ఉన్నాయా, చిన్నపిల్లలు గర్భిణీలు వృద్ధులు ఇట్లా వాళ్ళ కేటగిరీ తగ్గట్టుగా వాళ్ళకి. మన ఏరియాలో వచ్చేసి ఒకప్పుడు చాలా కేసెస్ ఉండేయండి, ఇప్పుడు మన గవర్నమెంట్ ఎఫర్ట్స్ తోటి కానీ మున్సిపాలిటీ ఎఫర్ట్స్ కానీ కొంచెం తగ్గుతూ వస్తున్నాయి మలేరియా కేసెస్. ఇంకా ట్రైబల్లో ఉన్నాయి. వీటికి మనం ట్రీట్మెంట్ వచ్చేసి మెయిన్గా సిమ్టమ్స్ అండి. సింపుల్గా ఉన్నప్పుడు ఇంటిలో మెడిసిన్స్ తీసుకుంటూ కూడా ఉండవచ్చు, ఏం ప్రాబ్లం కాదు. అలా కాదు, ఇంట్లో కాకుండా ఇంకా ఇప్పుడు కొందరిలో ఉంటుందండి బ్లడ్లో ఉంటుందని చెప్పాను కదండి ఇది మలేరియా, ఆ బ్లడ్ని మొత్తం క్షీణించేలా కూడా చేస్తుంది, హీమోలైసిస్ అంటాము. అలాంటి సింటమ్స్ డెవలప్ అయ్యాయి అనుకోండి ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. కాంప్లికేటెడ్ మలేరియా అలానే మెదడు వ్యాప్తి చెందిన ఇంకా వేరే ఇంకేమైనా ఇతర సమస్యలు దాని ద్వారా ఏర్పడినా కూడా అవి హాస్పిటల్ ఉండి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ వచ్చేసి ఇంజెక్షన్ రూపంలో ఉంటుందండి, టాబ్లెట్స్ రూపంలో ఉంటుంది. సివియారిటీ ఆఫ్ సింటమ్స్ బట్టి మనం టాబ్లెట్స్ ఇవ్వాలా లేకపోతే ఇంజెక్షన్స్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేస్తాము.
1: ఇప్పుడు ఏదైనా మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు దీనికి అంటే పూర్తిగా నయమవుతుందంటే ఇంకా ఏమన్నా మన శరీరంలో ఉండే అవకాశం ఉంది? ఒకసారి వ్యాధి కనుక మన శరీరంలో ఎంటర్ అయ్యాక అంటే కొన్ని రకాలు ఉన్నాయి, వాటిలో కొంత ఇంకా శరీరంలో ఉంటుందండి, జాగ్రత్తలు తీసుకోవాలంటారు. ఈ మలేరియాకి సంబంధించి ఎట్లా ఉంటుంది?
0: అవునండి, ఈ మలేరియాలో చాలా కష్టమైన సిచ్యువేషన్ మలేరియాకి వచ్చింది ఇదే అండి. ప్రతి ఒక్కరు ఆ టైంలో వ్యాధి సంబంధించిన అన్ని క్రిములు చనిపోతాయి, కానీ మన శరీరంలో ఏవైతే ఉంటాయో కొన్ని వ్యాప్తి చెందకుండా అలా జస్ట్ డార్మెంట్గా సైలెంట్గా పడుకొని ఉంటాయి, వాటిని హిప్నోజాయిడ్స్ అంటాము. ఈ హిప్నోజాయిడ్స్ వచ్చేసి కొంతకాలం తర్వాత ఎప్పుడైతే తనకి బాడీలో ఫేవరబుల్ కండిషన్స్ అనిపిస్తుందో దోమకాట లేకున్నా కూడా డైరెక్ట్ అదే మళ్ళీ యాక్టివ్గా అయిపోతాయి, నిద్ర లేచి మళ్ళీ స్ప్రెడ్ అవుతూ మళ్ళీ మలేరియా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇది వచ్చేసి ఏంటంటే ఒక 4-5% ఉంటుందండి, అందరిలో ఉంటుందని చెప్పి ఖచ్చితంగా చెప్పలేము. ఇలా రాకుండా నిర్ధారించడానికి కూడా మందులు ఉన్నాయండి. ఇది ఎవరికి ఇస్తాము అని అంటే ఎప్పుడైతే ఆర్గనిజం అనేది చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకు వ్యాధి టెస్టులలో తెలుస్తుందో మైక్రోబ్ కౌంట్ అంటాము, అలా ఎక్కువ ఉండే వాళ్ళల్లో ఈ హిప్నోజాయిడ్స్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి గ్రహించి వాళ్ళల్లో ఇవి చనిపోవడానికి కూడా ఒక కోర్స్ ఉంటుందండి, మెడిసిన్ ఉంటుంది, అది అందరిలో ఇవ్వలేము. కాకపోతే శరీరం కూడా తత్వాలు ఉంటాయి, ఒకసారి అది ఇచ్చిన తర్వాత 95% వాళ్ళల్లో హిప్నోజాయిడ్స్ కూడా డిస్ట్రాయ్ అవుతాయండి, ఉండవు. కానీ ఒక 5% రిటర్న్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే ఫీవర్ వస్తే కన్సల్ట్ అవ్వండి అని చెప్పి ముఖ్యంగా చెప్పేది. మొన్ననే ట్రీట్మెంట్ తీసుకున్నాము తగ్గిపోయింది మళ్ళీ రాదులేండి నాకు అనడానికి కూడా చెప్పలేము. ఇది ఒకటే కాకుండా మనకి ఇంకా ఇతర జ్వరాలు కూడా ఉన్నాయి, డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ. ఈ మలేరియా వచ్చినప్పుడు హీమోలైసిస్ బ్లడ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది, ఆ టైంలో మిగతా జ్వరాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకపోయినా ఆ జ్వరమైనా అయి ఉండొచ్చు. అందుకే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారనుకోండి ఎటువంటి జ్వరము, దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలా ఇస్తే మంచిది అని చూసి నిర్ధారించుకుంటారు వాళ్ళు.
1: ఇప్పుడు కొన్ని రకాల వ్యాధులకి అంటే ముందుగానే ప్రివెన్షన్ చేసుకునే అవకాశం ఉంది, ఇట్లా మలేరియాకి సంబంధించి ఏమన్నా ఉందా?
0: మలేరియాకి ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ అండి. ఈ ప్రివెన్షన్ అంటే రాకుండా ముందు జాగ్రత్తలు అన్నిటికంటే అదే బెటర్. వచ్చిన తర్వాత మెడిసిన్స్ తీసుకోవడం కంటే రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. ఆ జాగ్రత్తలు ఏం పాటించాలి? ముఖ్యంగా మన చుట్టుపక్కల పరిసరాలు, దోమలు పెరగకుండా వాటికి సంబంధించిన వాతావరణం, నీళ్లు నిల్వ ఉండకుండా, డ్రైనేజ్ బ్లాక్ అవ్వకుండా ఇట్లాంటివి చూసుకోగలిగితే ఫస్ట్ మస్కిటో కౌంటర్ని తగ్గుతూ ఉంటుంది.

0: ఇలా తగ్గుతుంది అంటే ఆటోమేటిక్గా వ్యాధి వచ్చే అవకాశం తగ్గినట్టే. రెండవది, దాన్ని మనం కొన్నిసార్లు నియంత్రించలేకపోతాం. చెట్లు బాగా ఎక్కువ ఉంటాయి అడవు ప్రాంతంలో, అలాంటి ప్రాంతంలో ఇలా చేయలేము కానీ వాళ్ళల్లో దోమకాటు గురి కాకుండా ప్రివెంట్ చేసుకోవాల్సినందుకు మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ అంటాము, అదొకటి. కానీ ఇలా అందరిలో పడకపోవచ్చు అండి. కొందరిలో ర్యాష్ రావడము, దురదలు రావడం ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో ఇన్సెక్టిసైడ్ స్ప్రేడ్ మస్కిటో నెట్స్ అంటాము, మస్కిటో నెట్స్ దోమతెరలు అంటారు కదండి, అవి అన్నిటికంటే 100% బెటర్ ప్రివెన్షన్లో. ఈ మస్కిటో నెట్స్ వచ్చేసి ఏంటంటే ఆ ట్రైబల్ ఏరియాస్లో అలాంటి వాళ్ళల్లో ఎక్కడైతే మలేరియా వ్యాప్తి చెందుతుందో అక్కడ మస్కిటో రిపెలెన్స్ దోమతెరలకే ముందే స్ప్రే చేసి ఉంటుందండి. అవి వాడుకోవడం వల్ల ఇంకా చాలా తక్కువగా ఉంటుంది వచ్చే అవకాశం.
1: ఇప్పుడు మన చుట్టూ పరిసరాలను గమనిస్తుంటే దోమలు విపరీతంగా ఉంటాయి, కానీ ఈ పర్టికులర్గా ఈ దోమను మనం ఏమైనా గుర్తించే అవకాశం ఉందా?
0: దోమని గుర్తించవచ్చు అండి. కాకపోతే మనకు నార్మల్గా ఒక 3-4 రకాల దోమలు ఉంటాయి. అనాఫిలస్ దోమ, క్యూలెక్స్ దోమ, దీంట్లోనే ఆడది మొగది చెందినవి ఇట్లా ఉంటాయి. వీటిని గుర్తించడం అనేది చేసినా కూడా వ్యాధి వస్తుందో రాదో మనం
1: చెప్పలేము.
0: ఎందుకు అనంటే దాని లోపల మలేరియా ఉందో లేదో మనం చూసి చెప్పలేం కదండి కంటికి. దానికోసమే మనం చెప్పేది ఏంటంటే దోమకాటు గురి కాకండి ఫస్ట్. అది ఏ దోమ అయితే, ఒక దోమలో మలేరియా వస్తుంది, ఇంకో దోమలో డెంగ్యూ వస్తుంది. సింపుల్ గా చెప్పాలి అనంటే దోమకాటు గురి కాకుండా ఉండడం బెటర్. ఇదైతేనే మలేరియా పోతుంది, వేరే అయితే ఏం పర్లేదు అలా అనుకోలేము మనం. ఇంకొకటి వస్తుంది
1: కొద్ది పెద్దగా ఉంటుంది అనేది కొన్ని అపోహలు ఉన్నాయి అట్లాంటి వాటికి.
0: అవునండి, ఉంటుంది, కరెక్ట్, మీరు చెప్పింది 100% కరెక్ట్. అలా చూసి ఇలా వంకరగా ఉంటుంది, ఇలా పొడుగ్గా ఉంటుంది, కాళ్ళు ఇలా ఉంటాయి, కరెక్టే. కానీ ఆ దోమ మలేరియా, మరి ఇంకొక దోమ డెంగ్యూ కూడా ఉంది కదండి. మనకు అది కూడా ఏమి నార్మల్ కాదు, దాంతో కూడా సమస్యలు ఉంటాయి. అందుకే అసలు దోమకాటలు వద్దు మనకి, అలా చూసుకోవడం సింపుల్.
1: ఇప్పుడు ఈ మలేరియా ట్రీట్మెంట్ మనం చేసుకుంటున్నప్పుడు ఆహార విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి?
0: మలేరియా ట్రీట్మెంట్ వచ్చేసి చెప్పాను అండి, సింపుల్గా ఉన్నప్పుడు మెడిసిన్స్ తీసుకుంటుంటే సరిపోతుంది. ఆహారం పరంగా ఆల్మోస్ట్ అన్నీ తినొచ్చు అండి, ఇది తినాలి అనేది తినకూడదు అని ఏం లేదు. కానీ కాంప్లికేటెడ్ మలేరియా లాగా వచ్చినప్పుడు, ఎప్పుడైతే హీమోలైసిస్ అవ్వడం కానీ, జాండీస్ రావడం కానీ, తలకి మెదడు వాపులాగా అట్లా రావడం కానీ, అలా ఉన్నప్పుడు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఫుడ్ మోస్ట్లీ ఆ టైంలో వాళ్ళు తినడానికి కూడా కోఆపరేట్ చేయదు బాడీ. పేషెంట్ తగ్గట్టుగా అడ్వైస్ చేశాను స్పెషల్ కేర్ వాళ్ళలో. రెగ్యులర్గా ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రం అన్ని తినొచ్చుండే, అట్లా ఏం ప్రాబ్లం లేదు.
1: ఇప్పుడు మలేరియాని వీళ్ళు కనుక సరే మీరు అన్నట్టు ముందుగానే రాకుండా చర్యలు తీసుకుంటాం, ఓకే, సరే వచ్చింది, వచ్చినప్పుడు ముందుగానే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుందాం, ఎవరన్నా నెగ్లిజెన్సీ చేస్తే ఎటువంటి భయానక పరిస్థితులు ఏర్పడతాయి?
0: నెగ్లిజెన్స్ అంటే ఇదే చెప్పాను కదండి, మనం ఇందాక అనుకున్నట్టుగానే సింపుల్ ఫీవర్ తగ్గిపోయింది అనుకుంటాము. 2-3 రోజులకు ఒకసారి ఫీవర్ వస్తుంది, అది ప్రతిరోజు ఫీవర్ రాదు. 48 అవర్స్ తర్వాత వస్తుంది మళ్ళీ ఫీవర్, ఏమని తగ్గింది అనుకుంటాము, కానీ మళ్ళీ వస్తుంది. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అండి, ఆ ప్లాస్మోడియం వైవాక్స్ అనేది బ్లడ్లో ఏదైతుందో అది వ్యాప్తి చాలా విపరీతంగా చెందిపోతుంది. అలా చెందిపోయి మన బ్లడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం పగలగొట్టేలా చేస్తుంది, దాన్ని హీమోలైసిస్ అంటాము. అలా జరిగినప్పుడు చాలా కాంప్లికేషన్స్ వస్తాయి మనకి, కామర్లు జాండీస్ ఒకటి వస్తుంది, దాంతోపాటు లివర్ పైన సమస్య, స్ప్లీన్ అనే కాలేయం దానిపైన సమస్యలు ఉంటాయి, మెదడు వాపు వచ్చే సమస్య దాని ప్రకారంగా ఉంటుంది, ఊపిరితిత్తుల పైన కూడా కొందరిలో వచ్చే అవకాశం ఉంటుంది, చాలా వివిధ రకాలుగా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అండి, దీంట్లో నార్మల్గా మనకి ఎండమిక్ ఏరియాస్ అని ఉంటుందండి, మలేరియా వ్యాప్తి చెందే ఏరియాస్ మన దగ్గర వచ్చేసి ఛత్తీస్గఢ్ కానీ, బీహార్ కానీ, ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ ఏరియాస్, మన దగ్గర ట్రైబల్ ఏరియాస్, కర్ణాటకలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. వీటిల్లో సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఆ ఏరియాలో అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెప్పి క్లినికల్ మలేరియా అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఫీవర్ వస్తూ ఉంటుంది, ఎంత చేసినా తగ్గదు, ఏ మెడిసిన్స్ ఇచ్చినా రెస్పాన్స్ రాదు, అలాంటి వాళ్ళలో క్లినికల్ మలేరియా అనే కాన్సెప్ట్ ఉంటుంది. టెస్ట్లు చేసినా కూడా నెగిటివ్ ఉంటుంది, ఇది ఏ టెస్ట్ చేసినా నెగిటివ్ వస్తుందండి. వాళ్ళల్లో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ డాక్టర్స్ చూసి నిర్ధారించుకుని కూడా ట్రీట్ చేస్తుంటారు. కేవలం టెస్ట్ చేసాము నెగిటివ్ ఉంది నాకు మలేరియా లేదు అనడానికి కూడా ఉండదు, కొన్ని కొన్నిసార్లు సిమ్టమ్స్ బట్టి ఆ ఏరియాని బట్టి కూడా ట్రీట్ చేస్తాము. ఇది ఒకటి. ఇంకొకటి మీకు ముఖ్యంగా చెప్పదలుచుకోవాల్సింది ఏంటంటే, విదేశాలకి ట్రావెల్ చేసేవాళ్ళు కొన్ని ఎండమిక్ ఏరియాస్ ఉంటాయండి ప్రపంచంలో, సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండోనేషియా, బాలి, మలేషియా ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు, ఆఫ్రికన్ దేశాలు కంబోడియా, కెన్యా ఇట్లా ఇటు వెళ్ళే వాళ్ళల్లో ఏంటంటే అవన్నీ మలేరియాకి చాలా హై కేస్ లోడ్ ఉన్న ఏరియాస్ అనమాట. అవి అక్కడికి వెళ్ళే ముందు ఆ విదేశీ ప్రయాణం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒక కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సరే ఇట్లా మేము టూర్కి వెళ్తున్నాము, ఇట్లా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమైనా మాకు చెప్పగలరా అని అడిగితే వాళ్ళు చెప్తారండి. మనకి మెడికేషన్స్ ఉంటాయి, ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ అంటాం వీటిని మనం. ఈ ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ తీసుకుంటే ఏమవుతుంది అంటే అండి, ఈ మలేరియా మళ్ళీ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది, వచ్చినా కూడా కాంప్లికేషన్స్ రాకుండా ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. అది పేషెంట్కి ఏది సూట్ అవుతుందో, ఏ కంట్రీకి వెళ్తున్నారో, ఆ దేశంలో ఎటువంటి జ్వరాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి తగ్గట్టుగా డాక్టర్ చూసి మెడికేషన్స్ అడ్వైస్ ఇస్తారు. ఇదొకటి. రెండోది, ఇప్పుడు కొత్తగా లాస్ట్ 5-6 ఇయర్స్లో వచ్చి వ్యాక్సిన్స్ కూడా డెవలప్ అయ్యాయండి.

0: మలేరియాకి వ్యాక్సిన్స్ ఉన్నాయి. కానీ వీటిని వచ్చేసి ముఖ్యంగా ఇప్పుడు ఈ మలేరియా కేసెస్ ప్రపంచంలో ఎక్కువ ఉన్నాయో ఆ దేశాల్లోనే పర్మిషన్ ఉంది. మన భారతదేశంలో అయితే ప్రస్తుతానికి పర్మిషన్స్ లేవు వ్యాక్సిన్ వాడడానికి. ఆఫ్రికన్ ఖండాల్లో మాత్రం ఇస్తున్నారండి. వీటిలో విచిత్రం ఎలా ఉంటుంది అంటే అండి, అవి తయారు చేసేది మన ఇండియాలోనే వ్యాక్సిన్స్, కానీ మన భారతదేశ జనాభాకి ఇవ్వడానికి పర్మిషన్స్ లేవు. ఎందుకు అంటే వాటితో వచ్చే ఎఫెక్ట్స్ కానీ లాభ నష్టాలు చూసుకొని గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తుంది. ఆఫ్రికా లాంటి దేశాల్లో ఏంటంటే వాళ్ళు కొంచెం పూర్ పీపుల్ ఉంటారు, అసలు వాళ్ళ మెడిసిన్స్ కూడా ఎఫోర్డ్ ఉండదు అని చెప్పి దాంతోపాటు కేసెస్ చాలా ఎక్కువ వస్తాయి, లక్షల్లో వస్తాయి. అక్కడ మన దగ్గర వేలల్లో ఉంటే వాళ్ళ దగ్గర లక్షల్లో ఉంటుంది. వాళ్ళ కోసము కంటిన్యూ రీసెర్చ్ చేస్తూ చేస్తూ ఒక రెండు రకాల వ్యాక్సిన్స్ డెవలప్ అయ్యాయి. ఇప్పుడు ఆఫ్రికాలో ఇస్తున్నారు, మన దేశంలో ఇవ్వడానికి కూడా రీసెర్చ్ జరుగుతుంది, త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని.
1: ఇప్పుడు మన దేశం కానీ ఇప్పుడు లేకపోతే మన ఈ వరంగల్ జిల్లా కానీ చూసుకుంటే జనరల్గా ఎంత పర్సెంట్ ఉందని మీరు అనుకుంటున్నారు?
0: ఇది మలేరియా వచ్చేసి ప్రజెంట్ ఒకప్పుడు ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ బ్యాక్ చాలా ఎక్కువగా ఉండేదండి. ప్రజెంట్ వచ్చేసి చాలా తగ్గింది మన ఇండియాలో. శానిటేషన్ ఇంప్రూవ్మెంట్, డ్రైనేజ్ ఇంప్రూవ్మెంట్, పబ్లిక్ అవేర్నెస్, మస్కిటోస్ దోమకాటుతో వస్తుంది అని చెప్పి ఎప్పుడైతే ప్రజలకు అర్థమైందో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు, కేసెస్ వచ్చేసి చాలా తగ్గాయి. కానీ వర్షాకాలంలో ఆ నీరును మనం కంప్లీట్గా నియంత్రించలేకపోతున్నాం కాబట్టి ఆ కాలంలో మాత్రం కేసెస్ వస్తున్నాయండి, ఉన్నాయి, ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ కావాలి మలేరియా రాకుండా. దానికోసమే మనం ఈ వరల్డ్ మలేరియా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఏప్రిల్ 20 నాడు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాకాలం ముందు ఇది వచ్చేది, మనం కూడా ఇదే టైంలో అవగాహన దాంతోపాటు ప్రజలకి చెప్పగలిగామనుకోండి, వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారనుకోండి, మనం వీలైనంతగా నియంత్రించుకోవచ్చు.
1: ఈ మలేరియాకి సంబంధించి ప్రజల్లో ఏమైనా అపోహలు ఉన్నాయండి?
0: ప్రజల్లో ఉండే అపోహ అన్నిటికంటే ముఖ్యంగా మీరు చెప్పినట్టుగానే అంటువ్యాధి, ఇది అది వస్తే పక్కన పెట్టేసేయడం, అలా ఉంచాల్సిన అవసరం ఏం లేదండి. దానికి తగ్గట్టుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికేషన్స్ తీసుకుంటూ మళ్ళీ దోమకాటలు కాకుండా ఉంటే చూసుకుంటే చాలు.
1: అట్లనే ఇప్పుడు కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటూ ఉంటాయి, అట్లనే మలేరియా మందులు వాడుతున్నప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
0: అవునండి, మలేరియాలో చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి, దాంట్లో కొన్ని మెడికేషన్స్కి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది కాంప్లికేటెడ్ కేసెస్లో ముఖ్యంగా ఇప్పుడు హీమోలైసిస్ అని కానీ మెదడు వ్యాపి కానీ కాలేయం కానీ ఇట్లా ఇబ్బంది వచ్చిన వాళ్ళలో ఏంటంటే కొంచెం హై డోసెస్లో మెడికేషన్ వాడాల్సి వస్తుంది. అది ట్రీట్మెంట్ రెస్పాన్స్ అవ్వట్లేదు అనిపించినప్పుడు 2 వారాలు 3 వారాలు ఇచ్చే ట్రీట్మెంట్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళల్లో మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ 90% ప్లస్ పాపులేషన్లో మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఎంత కోర్స్ అయితే చెప్పారో అంతే వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువ.
1: ఏదేమైనప్పటికీ డాక్టర్ గారి పర్యవేక్షణలోనే మందులు వాడితే మంచిది
0: ఖచ్చితంగా.
1: కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో కూడా ఇప్పుడు పలానా మందులు దొరుకుతున్నాయి మలేరియాకి సంబంధించి అని చెప్పేసి కూడా మలేరియా మందులు కూడా వాళ్ళు ఇవే అని చెప్పేసి విక్రయించే సందర్భాలు కూడా కనపడుతున్నాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే సరైన డాక్టర్ పర్యవేక్షణలోనే మనం ఈ మలేరియా కానీ మలేరియానే కాకుండా ఇతరత్ర ఏ వ్యాధికైనా మంచిది అని అంటున్నారు. మరి చివరిగా అసలు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ మలేరియాకి సంబంధించి?
0: ఒకటి అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సింపుల్ ఒకటే లైన్లో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రాకుండా ముందు జాగ్రత్తలు మంచిది, వచ్చిన తర్వాత ఇబ్బంది పడడం కంటే. మనకిప్పుడు సమ్మర్లో కాబట్టి ఎక్కువగా దోమలే ఉండకపోవచ్చు అండి, కానీ వచ్చే వర్షాకాలంలో మాత్రం ముందస్తుగానే జాగ్రత్తలు దోమకాటకు గురి కాకుండా మస్కిటో నెట్స్ వాడవడము, మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ అందరిలో కాకపోయినా పడే వాళ్ళల్లో ఈ రెండు జాగ్రత్తలు ముఖ్యంగా చూసుకోవాలి. మన చుట్టుపక్కల పరిసరాలు ఇలా చూసుకుంటే వ్యాధి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది, మనకు కూడా సొసైటీ బర్డెన్ ఉండదు. ఈ జాగ్రత్తలు పాటించుకుంటే మన సమాజం మొత్తానికి మేలు జరుగుతూ ఉంటుందండి.
1: బాగుందండి. ఏదైనా పరిసరాల పరిశుభ్రతే అన్ని రకాల వ్యాధులని నిరోధిస్తుంది.
0: ఖచ్చితంగా
1: ఇది చాలా ఖచ్చితమైన విషయం. ఇది అందరూ తెలుసుకున్నప్పుడు ఒక మలేరియానే కాకుండా ఇతరత్ర ఏ వ్యాధి బారిన పడకుండా కూడా మనం కాపాడుకునే అవకాశం ఉంది. మరి మీరు మలేరియాకి సంబంధించి మా శ్రోతలకు చాలా చక్కటి అవగాహన కల్పించారు. మీరు మా ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు అండి.
2: మీరు ఇంతవరకు మలేరియా వ్యాధి లక్షణాలు నివారణ ఈ అంశంపై డాక్టర్ దేవ విశాల్ రాజా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
3: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఉదయ తరంగిణి కార్యక్రమంలో

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై శ్రోతలకు చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా దశావతారం చిత్రం కోసం హరిహరన్ బృందం ఆలపించిన ఈ పాట వినండి. గీత రచన వెన్నెలకంటి, సంగీతం హిమేష్ రేష్మియా.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలకు చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా దశావతారం చిత్రం కోసం హరిహరన్ బృందం ఆలపించిన ఈ పాట వినండి. గీత రచన వెన్నెలకంటి, సంగీతం హిమేష్ రేష్మియా.

నిలువు నామం దాల్చుతలను మీకు పంచనులే, నిలువు నానను తీర్చుతున్న మాట మాచనులే.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: చిత్రసీమలో ఇప్పుడు రాజు వేడ్స్ రాంబాయ్ ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి జయశ్రీ పాడిన ఈ పాట వినండి. గీత రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 ద్వారా పొందవచ్చు.
1: భగవంత్ కేసరి ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన ఈ పాట వినండి. గీత రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఎస్ తమన్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: జై బోలో తెలంగాణ ఈ చిత్రం కోసం శ్రీకృష్ణ ఆదర్శిని పాడిన ఈ పాట వినండి. గీత రచన నందిని సిద్ధారెడ్డి, సంగీతం చక్రి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హ్యాపీ డేస్ ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన వనమాలి గీతం వినండి. సంగీతం మిక్కీ జే మేయర్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి మనసారా ఈ చిత్రం కోసం గీతామాధురి పాడిన పాట.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: చిత్రసీమలో ఇప్పుడు మీరు వినబోయే పాటకు సంగీతం గానం అనిరుద్ధ్ రవిచందర్, గీత రచన రామ జోగేశాస్త్రి, చిత్రం దేవరా.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: గోదావరి ఈ చిత్రం కోసం సునీతా బృందం పాడిన ఈ పాట వినండి. గీత రచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.
3: అందంగా లేనా, అసలు ఏం బాలేనా, అంత లెవెల్ ఏంటో నీకు

చిత్రసీమలో ఇప్పుడు పెళ్లి పందిరి చిత్రం కోసం, పెళ్లి పందిరి చిత్రం నుంచి ఈ పాట వినండి.

మీరు వింటున్న ఈ పాటకు గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గోపికా పూర్ణిమ, గీత రచన సిరివెన్నెల, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

చిత్రసీమలో ఇప్పుడు వినండి, గేమ్ చేంజర్ చిత్రం కోసం కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, సంగీతం SS తమన్.

భీమ్ల నాయక్ చిత్రం కోసం రామ్ మిరియాల శ్రీకృష్ణ పృథ్వీ పాడిన ఈ పాట వినండి. గీత రచన రామ జోగేశాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: చిత్రసీమలో చివరిగా వినండి, మన శంకర వరప్రసాద్. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ పాడిన పాట, గీతరచన భాస్కర్ భట్ల, సంగీతం భీమ్ సిసిరిలియో.

ఇంతటితో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. సమయం 10 గంటలకు వస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్యా, సంస్కృతి, మొబిలిటీ,

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్యా సంస్కృతి, మొబిలిటీ, రక్షణ భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలపై చర్చించనున్నారు. భారతదేశం ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. జనగణనలో కులగణాన్ని చర్చే అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిబారావు ఫూలే గురుకుల పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలని, అధ్యాపక బృందం సమిష్టిగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పర్యాటక రంగం కేవలం విహారయాత్రలకే పరిమితం కాదని, అది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, యువతకు, ఉపాధికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కు శక్తివంతమైన సాధనమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 8,575 కొనుగోలు కేంద్రాల్లో 46.21 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 6.3 లక్షల మంది రైతులకు 7,841 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం నుండి ఆకాశం నిర్మలంగా ఉండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఐపీఎల్లో ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సినీ గీత రచయిత గాయకుడు శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరద్ బాబు. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: గాయకులు గీత రచయిత శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఎన్నో పాటల ద్వారా ప్రేక్షకుల హృదయాలను తాకినటువంటి వారి మధుర గీతాల ద్వారా, అలాగే కేవలం ఒక లిరిసిస్ట్గా కాకుండా సింగర్గా అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో పాటల ద్వారా ప్రేక్షకుల హృదయాలను వారు తాకారు. ఎన్నో ప్రయత్నాలు చేసి సక్సెస్ రాలేదు అని నిరాశపడి జీవితంలో ప్రయత్నాలను ఆపివేసి నిరుత్సాహపడే ఎంతోమంది యువకులకు ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయకం. ఆయన జీవిత ప్రస్థానం నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. వారు ఎవరో కాదు, వరికుప్పల యాదగిరి గారు, మన నిజామాబాద్ జిల్లా వాసి. వారి జీవితం గురించి, వారి బాల్యం, విద్యాభ్యాసం, అలాగే వారి జీవిత ప్రస్థానం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి వరికుప్పల యాదగిరి గారు.
2: నమస్కారం. నమస్కారం.
1: మీరు మా శ్రోతల కోసం మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారా?
2: నా బాల్యం అంటే మా ఊరు సాటాపూర్ గ్రామం. అక్కడే అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అక్కడే, తర్వాత నీలా రేంజల్లో హై స్కూల్ ఎడ్యుకేషన్, అండ్ బోధన్ మధుమలంచ కాలేజీలో ఇంటర్, తర్వాత సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయా.
1: సార్, మీరు కొన్ని ఇంటర్వ్యూల ద్వారా వాటిలేసంటే మీ బాల్యం చాలా కష్టంగా గడిచిందని విన్నాను.
2: అంటే అప్పుడు అంటే నేను పుట్టినప్పుడు కొంచెం కరువు వచ్చిందంట మా ఇంట్లో.

0: అంటే మా గోల్డ్ గేదెలు అన్నీ అమ్మేశారంట. దానివల్ల మా నాన్న ఏంటంటే వీడు వచ్చిన తర్వాత బ్యాడ్ వచ్చిందని కొంచెం నన్ను బ్యాడ్గా చూసేవాళ్ళు. అది జరిగింది. సో కొంచెం నాకు ఈ అంటే 2 ఇయర్స్ వరకు నడవలేదు నేను, మామూలుగా కింద పాకేవాడిని. బికాస్ ఆఫ్ మా అమ్మ మిగతా 6 పోషించాలి కదా, వాళ్ళ కోసం పనికి వెళ్ళిపోయేది నన్ను వదిలేసి. సో సాయంత్రం వచ్చేవరకు పాలు ఉండేవి కాదు. అట్లా కొంచెం చాలా కష్టపడ్డా.
1: అలాగే మీ విద్యాభ్యాసం సార్, అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, మీకు విద్యలో తోడ్పాటు అందించిన వాళ్ళు ఎవరు?
0: విద్య అంటే నేను అంటే స్కూల్లో కాలేజీలో 1st క్లాస్ స్టూడెంట్. నేను బాగా చదివేవాడిని, టీచర్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. టీచర్స్ అందరికీ నేను అంటే ఇష్టం. అందులో మనకు స్పెషల్ టాలెంట్ సింగింగ్ టాలెంట్ ఉంది కాబట్టి అందరికీ ఇష్టం. స్టూడెంట్స్ కూడా నేను అంటే చాలా ఇష్టం ఉండేది.
1: ఏ వయసులో మీకు ఈ పాటల మీద ఇంట్రెస్ట్ వచ్చింది సార్?
0: ఏ వయసు అంటే మా ఇంట్లో మా నాన్న, మా పెద్దన్నయ్య, మా 2 అన్నయ్య పాటలు పాడతారు. అంటే భజన చేసేవాళ్ళం మేము రామాలయం, మా ఊర్లో రామాలయం ఉండేది. అక్కడ భజనలో వాళ్ళు పాడేటప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని మా నాన్నతో కూడా. తర్వాత నేను అంటే పాడడం అనేది ఇట్లా వచ్చిందని నేను చెప్పలేను, కానీ పాడేవాడిని. మామూలుగా రేడియోలో పాటలు వచ్చేవి 11:45 అట్లా, ఆ పాటలు విని యాజిటీస్గా పాడేవాడిని నేను. అట్లా అట్లా నేను పాడుతూ ఉంటే టీచర్స్ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు బాగా పాడతావని. ఒకరోజు 15th ఆగస్ట్కి సాంగ్స్ కాంపిటీషన్ పెడితే నాకు 1st ప్రైజ్ వచ్చింది. 2nd క్లాస్ నేను అందులో పాట పాడితే నాకు 1st ప్రైజ్ వచ్చింది. ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు అందరు ఊరోళ్ళందరి ముందు పాడిచ్చారు. అంటే నా 1st స్టేజ్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు అది.
1: ఇలా పాటలు పాడే మీకు సినీ నేపథ్యానికి ఎలా వచ్చారు, అలాగే ఆ పాటలు రాయాలని ఇంట్రెస్ట్, అంటే పాడడం కాకుండా రాయాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది?
0: రాయడం అంటే ఇప్పుడు అంటే పాడేవాడిని బాగా నేను, అంటే నేను ఇళయరాజా పాటలు బాగా వినేవాడిని చిన్నప్పుడు. సో భజనలో ఏంటంటే ఈ ప్యారడీ సాంగ్స్ ఉండేవి, అంటే సినిమా పాటలు ట్యూన్ తీసుకొని దేవుడికి అనుగుణంగా రాసేవాళ్ళు. అట్లా అవి చూసి నేను కూడా 5th 6th క్లాస్లో ఉన్నప్పుడు నేను కూడా ఒక పాట రాశానన్నమాట. ప్రతిభావంతులని కృష్ణగారి సినిమాలో ఒక పాట ఉంటుంది, అమృతం తాగిన వాళ్ళని, దాని మీద ప్యారడీగా ఒక సాంగ్ రాశాను. అది 1st నా సాంగ్, అంటే నేను ఎలా రాస్తానో ఏంటని తెలీదు, దేవుడు ఆయన ప్రే చేస్తూ రాశానన్నమాట. అది నా 1st రైటింగ్. తర్వాత ఇంకా ఇళయరాజా పాటలు బాగా వినేవాడిని. తర్వాత ఇళయరాజా గారు రోజా సినిమాకి ఆయన మ్యూజిక్ చేయలేదు. తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఇళయరాజా చేయట్లేదని బాధపడి ఇంకా నేనే పాటలు ట్యూన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడం, నేనే రాసుకోవడం, అంటే ఈ భావగీతాలు రాయడం 6th 7th లో స్టార్ట్ అయింది. రాసుకొని పాడుతూ పొలాల్లో తిరిగేవాళ్ళం అనమాట. అట్లా అట్లా రాయడం అలవాటయ్యి పాడడం, ట్యూన్ కట్టడం అని చిన్నప్పుడే వచ్చేసింది అనమాట.
1: సో మరి మీ పాటలు చూస్తే చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చాలా బాగా అంటే అందరి హృదయాలకు అత్తుకునేలా ఉంటాయి. మీకు తెలుగు సాహిత్యం మీద అంత పట్టుందా, లేకపోతే మీ మనసుకు నచ్చిన గీతాలు రాయడమే మీకు?
0: తెలుగు సాహిత్యం అంటే తెలీదు, మరి అది జన్మత వచ్చిందా ఏమో తెలియదు, కానీ నేను తెలుగుని బాగా పట్టేవాడిని. అంటే ఈవెన్ మాకు తెలుగు స్కూల్లో చెప్పినప్పుడు కానీ టీచర్ చెప్పగానే నాకు ఈజీగా వచ్చేసాయి అనమాట, అలంకారాలు కానీ అవి కానీ అన్నీ. తెలుగులో ఏదున్నా నన్నే అంటే ఈ టెస్టులు దిద్దడం అలాంటివన్నీ నాతో చేయించేవాళ్ళు. ఎవరైనా తప్పులు చేసినా కూడా నన్నే వచ్చి అడిగేవాళ్ళు, అరే ఇది తప్ప కరెక్టా రైటా అని అడిగేవాళ్ళు స్టూడెంట్స్. అట్లా తెలీదు నాకు, మరి దేవుడిచ్చిన వరమేమో తెలీదు, అలా వచ్చేసింది. అంటే నేను రాస్తుంటే వచ్చేసింది. నేను చదివింది ఇంటరే, పోనీ పెద్దగా బుక్స్ కూడా ఏం చదవలేదు నేను.
1: మరి ఈ సాధారణ పల్లెటూరులో మీరు పాటలు పాడుకుంటూ ఉన్న జీవితం నుండి సడన్గా సినిమా వైపు ఎలా వచ్చారు సార్?
0: అదే సినిమా అంటే ఇప్పుడు ఇంటర్ తర్వాత నాకు ఇంట్లో చదువుకోవడానికి స్కోప్ లేదు. సో మనకేందంటే ఎక్కడ స్కూల్లో కాలేజీలో ఎక్కడ పాడినా మనం 1st ప్రైజ్ కొట్టడం, టీచర్స్ స్టూడెంట్స్ అందరూ నువ్వు సినిమాల్లోకి వెళ్తే రాణిస్తావని చెప్పడం. మా తెలుగు లెక్చరర్ ఉండేవారు ఇంటర్లో, మోహన్ ప్రసాద్ గారు, ఆయన అయితే ప్రతిరోజు క్లాస్ ముందు నా పాట తర్వాత క్లాస్ స్టార్ట్ అయ్యేది. అలా చేసి ఆయన ఒక వర్ణిలో ఒక ఆర్కెస్ట్రా ట్రూప్ ఉంటే దానికి పంపించారు. వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. తర్వాత ఒకసారి మన రేడియో స్టేషన్ కూడా పంపించారు. సో అట్లా అది విని ఇంకా మనకి ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, వీళ్ళు అంటున్నారు అది విని విని ఇంకా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఒక, అంటే అందరూ నన్ను జూనియర్ బాలు అనేవాళ్ళ పట్లు, బాలుగారిలా పాడుతూ బాగా పాడతావని. అట్లా ఒక కాన్ఫిడెన్సా, మరి అది తెలియనితనమో తెలియదు కానీ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ప్రయత్నం చేసి మరి వెళ్ళడమే ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం మేము. వెళ్తే ఆయన షూటింగ్లో ఉన్నారు, మమ్మల్ని కలవలేదు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు పాటలు విన్నారు, ఆర్టిస్ట్.

0: పాటలు విని చాలా బాగా పాడుతున్నావు అని ఒక అడ్రస్ ఇచ్చారు మాకు. అక్కడికి వెళ్ళి కలువు వాళ్ళకి అంటే నీ సినిమాలో పాడిస్తావు అన్న. అక్కడికి వెళ్తే జరిగింది వేరే, వాళ్ళు ఏదో చెప్పారు అది కాలేదు, మళ్ళీ వచ్చేసాను ఇంటికి. ఇంటికి వచ్చేసి ఇలా కాదు, మనం ఫస్ట్ హైదరాబాద్లో ఒక మనకంటూ ఒక షెల్టర్ ఉండాలి అని స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకొని తర్వాత 1996 జనవరిలో హైదరాబాద్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక మనకు ఇండస్ట్రీ తెలీదు, ఎవరిని కావాలో తెలీదు. అక్కడే త్యాగరాయ గణసభ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ జరుగుతుంటే కాంపిటీషన్స్ అక్కడ పాల్గొనేవాడిని. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పాడితే ఎవరైనా సినిమా వాళ్ళు ఉండొచ్చు, మనకు అవకాశం రావచ్చు అని పాడేవాడిని. నేను పాడిన ప్రతిసారి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది, నెక్స్ట్ డే పేపర్లో వచ్చింది నా పేరు. అలా అలా తిరుగుతున్నాను. తిరుగుతుంటే ఒకరోజు నల్లగుంటలో సానాయుధ రెడ్డి అని ఒక పేరు రాసిందనమాట. సానాయుధ రెడ్డి గారు అప్పట్లో పిట్టల దోర అని సినిమా చేశారు. ఒక డైరెక్టర్ ఇక్కడే ఉన్నాడు కదా, మనం ఎందుకు అటు ఇటు వెళ్తున్నాం అని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తావా అంటే, నేను పాటలు పాడతాను సార్. పాటలు పాడతావా అంటే, నేను మామూలు బక్క పలచగా ఉండేవాడిని, పాటలు పాడతారు అందరు వచ్చేస్తారా పాడు పాట అన్నాడు. పాట పాడాను, రెండు లైన్లు పాడంగానే ఆయనకు నచ్చేసి లోపల తీసుకెళ్లారు. పల్లె అంతా అయిని బాగుంది, ఆయన వాయిస్ బాగుంది, రేపు రా అన్నారు. మళ్ళీ రేపు ఉదయం 7 గంటలకి వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాను, వాళ్ళు పిలవట్లేదు, టైం అవుతుంది, భోజనం లేదు, ఏమీ లేదు. కూర్చున్నాను కూర్చున్నాను కూర్చొని 4 o'clock పిలిచారు. పిలిస్తే అక్కడ డైరెక్టరు, ప్రొడ్యూసర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు కూర్చున్నారు. సో పాడవయ్యా పాటలు అన్నారు. అప్పుడేంటంటే నేనే కంపోజ్ చేసి రాసుకున్న పాటలు పాడాను, ఒక 5 పాటలు. 5 పాటలు పాడాను. ఒక పాటకు అందరూ ఒకేసారి మూకుమ్మడిగా క్లాప్స్ కొట్టేశారనమాట. చాలా బాగుంది, నీ వాయిస్ బాగుంది, నీ పాటలు బాగున్నాయని. అంటే అంతవరకు నేను లిరిక్ రైటర్ అవుతా అని అనుకోలేదు. అంటే ఏదో నేను నా ట్యూన్కి తగ్గట్టుగా రాసేవాడిని, కానీ వాళ్ళ సాహిత్యం కూడా బాగుందని తీసుకున్నారు. పాటలు తీసుకొని నాకు అప్పుడు స్పాట్లోనే అడ్వాన్స్ ఇచ్చారు, నీ పాటలు పెట్టుకుంటాం, రెండు మా సినిమాకు యాప్ట్గా ఉన్నాయని. తర్వాత ఇంకా నాతో పాడిస్తాన్నారు, కానీ ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు. నేనే కంపోజరు, నేనే లిరిక్స్, కానీ పాడిస్తాన్నారు కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఒప్పుకోకపోవడం వల్ల నేను పాడలేదు ఆ సినిమాలో. మళ్ళీ సానాయుధ రెడ్డి గారే నెక్స్ట్ సినిమా బ్యాచిలర్స్లో పాడిచ్చారు, తర్వాత సంపంగిలో పాడిచ్చారు. సంపంగి పెద్ద హిట్, అలా ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చిందనమాట.
1: అయితే మీకు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది సానాయుధ రెడ్డి గారు సింగర్గా, అలాగే లిరిసిస్ట్గా కూడా.
0: ఎస్ ఎస్.
1: ఆ తర్వాత మీరు ఎన్ని సినిమాలకు పనిచేశారు సార్?
0: నేను ఇప్పటికీ నాకు తెలిసి 100 దాటి ఉంటాయి సినిమాలు, 500 పాటలు రాసి ఉంటా, పాడినవి 300 ఉంటాయి.
1: మీకు సింగర్కి బాగా పేరు తెచ్చిన పాట?
0: సింగర్కి పేరు తెచ్చింది ఇప్పటికీ సంపంగిలో అందమైన కుందనాల బొమ్మ.
1: తర్వాత లిరిసిస్ట్గా బాగా ఫేమస్ అయ్యింది పాట సార్?
0: లిరిసిస్ట్గా నేను ఏది రాసినా బాగా బ్లాక్ బస్టర్ అనమాట, అందుకే నన్ను ఎక్కువ లిరిసిస్ట్గా చూస్తారు. అంటే సంపంగిలో హిట్ అయింది, బట్ అప్పుడు ఇంత మీడియా సోషల్ మీడియా ఏం లేదు. నేను పాడినట్టు స్టిల్ ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు నేనే సింగర్ ఆ పాటకని. సో అట్లా ఆ పాట చాలా పెద్ద హిట్. తర్వాత నేను ధృవాలో పాడాను ఒక పాట, అలా అలా పాడుతున్నాను. పెద్ద సినిమాల్లో అయితే ఇంకా ఒక సింగర్గా అయితే పేరు రాలేదు, బట్ మ్యూజిక్ డైరెక్టర్గా లిరిసిస్ట్గా మంచి పేరు వచ్చింది.
1: మ్యూజిక్ డైరెక్టర్గా మీరు పనిచేసిన సినిమాలు ఏమేంటి చెప్పగలరా సార్?
0: నేను పనిచేసిన సినిమాలు అంటే నువ్వంటే నేననే ఓ సినిమా, తర్వాత అఫీషియల్గా అన్అఫీషియల్గా చాలా చేశాను, అండ్ మొన్న బింబిసార, హుషారు, మొన్న బ్రహ్మాండ సినిమా, మార్షల్ అనే ఒక సినిమా, శ్రీకాంత్ హీరో, అలా ఒక 18 సినిమాలు చేశాను.
1: మరి అంటే మీరు సినిమా నేపథ్యంలోకి వచ్చిన తర్వాత మీకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అవకాశాలు ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మీరు ఈ ప్రస్థానంలో ఎవరిని బాగా అడ్మైర్ చేస్తారు, అంటే మీకు అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్లో కానీ అలాగే సంగీత దర్శకుల్లో కావచ్చు, మీకు పాటలు పాడే అవకాశం ఇచ్చిన వారు కావచ్చు, వీళ్ళు మీరు ఎక్కువగా అభిమానించే వాళ్ళు ఎవరు?
0: అంటే నాకు పర్టికులర్గా సంగీత దర్శకులు ఎవరు నాకు అవకాశం ఇవ్వలేదు. ఇచ్చింది అయితే బాగా నన్ను ఎంకరేజ్ చేసింది సానాయుధ రెడ్డి గారు, ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారు నన్ను రేసుగురం సినిమాకి పనిచేయించారు, ధ్రువ కిక్ 2 సినిమాకి. అలాగే సానాయుధ రెడ్డి గారు నాకు లిరిసిస్ట్గా, సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చింది ఆయనే. సో వాళ్ళిద్దరే.
1: మరి ఒక అభిమానిగా మీరు అభిమానించే సింగర్స్ ఎవరు?
0: నాకు చాలా ఇష్టమైన సింగర్ అంటే జానక్ గారు, బాలుగారు అందరికీ ఇష్టం, నాకు కూడా ఇష్టమే, యేసుదాస్ గారు అండ్ హరిహరన్ గారు.
1: లిరిసిస్ట్గా మీకు ఎవరి పాటలు బాగా అనిపిస్తాయి సార్? అంటే ఎవరి సాహిత్యం మీకు మీ హృదయానికి అత్తుకుంటుంది?
0: నాకు అట్లా ఏం లేదండి, మంచి సాహిత్యం ఎవరు రాసినా నాకు చాలా ఇష్టం. అంటే అప్పట్లో ఆత్రేయ గారి పాటలు బాగా వినేవాడిని, అండ్ కొంచెం పెద్ద సీతారామ శాస్త్రి గారి పాటలు బాగా ఇష్టపడి వినేవాడిని ఇప్పుడు.

0: అంటే మాకు మనకి అప్పుడు చిన్నప్పుడు సిరివెన్నెల సినిమా ఆ పాటలు అన్నీ పాడేవాడిని నేను. అట్లా అంటే పర్టికల్ ఇది సాహిత్యం అని కాదు, నాకు ట్యూన్ బాగా, ఆ ట్యూన్ బాణి బాగా ఎక్కేది అనమాట. ఆ బాణిని బట్టి ఏదన్నా పాడేసుకునేవాడిని. సాహిత్యము అది అంత పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, ట్యూన్ బాగుంటే అది పాడేసుకునేవాడిని అంతే.
1: సరే, మరి మాకైతే ఇప్పుడు సిరివెన్నెల గారు అనుకోండి, వారు రాసిన పాటల్లో నాకు పర్సనల్గా మోటివేషనల్ సాంగ్స్ అంటే ఇష్టం. ఆయన సాహిత్యం సింపుల్గా చాలా మోటివేట్గా ఉంటారు. అలాగే మీరు రాసే పాటల్లో మీరు ఏది ఎంచుకుంటారు, అంటే మోటివేషనల్ వైపు ఎంచుకుంటారా, భావగీతాలు ఎక్కువ ఎంచుకుంటారా, ఈ సాడ్ సాంగ్స్ అంటాం అంటే బాధాకరమైన సాంగ్స్ కూడా ఉంటాయి, వీటిలో ఏది మీరు బాగా రాయగలరు అనుకుంటారు?
0: అంటే అదృష్టవశాత్తు ఏంటంటే నేను అన్ని రకాల పాటలు రాశాను. నేను డ్యూయెట్ రాశాను, సాడ్ సాంగ్ రాశాను, మంచి లవ్ సాంగ్ రాశాను, అన్ని రకాల సెంటిమెంట్ సాంగ్స్ కూడా రాశాను. అన్నీ బాగానే అంటే అందరూ మెచ్చుకున్నారు. ఈవెన్ మన సీతారామ శాస్త్రి గారు కూడా ఒక పాటకు మెచ్చుకున్నారు నన్ను. ఇంకా ఏంటంటే ఒక పెద్ద మనకు ఒక గురువు లాంటి ఒక రైటర్ రాసిన పాటకి నేను మొదటి రెండు పాదాలు రాశాను నేను. అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. నేను అన్నీ రాస్తా, అంటే ఇన్స్పిరేషనల్ సాంగ్, ఇప్పుడు నువ్వంటే నేనలో ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ ఉంటుంది. తర్వాత సాడ్ సాంగ్ అంటే సంపంగిలో గుండెని ఎందుకు ఇచ్చావు అందరి ఫేవరెట్ ఇప్పుడు కూడా. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి పాట నేను నా సాహిత్యం అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు.
1: మీకు నచ్చిన సాంగ్స్ ఏమన్నా కొంచెం పాడి వినిపించగలరు?
0: అది ఇప్పుడు ఇన్స్పిరేషన్ అన్నాను కాబట్టి నువ్వంటే నేను అది ఇంకా రిలీజ్ అవ్వాలి సినిమా.

0: పోపమ్మని.
1: చాలా బాగుంది సార్,
0: థ్యాంక్ యూ.
1: చాలా సింపుల్ పదాలతోటి చాలా మోటివేషనల్గా ఉంది సార్. అంటే సాహిత్యంలో మనకు అర్థం కాని పదాల కంటే మనకు అర్థమయ్యే వాడుక భాషలో చాలా బాగా రాస్తుంది సార్. మీ పాటల్లో ఉన్న గొప్పతనం అదే సార్, మాకు నచ్చింది కూడా. ఇప్పటికీ మీ పాటలు అందరికీ అలా గుర్తుండిపోయాయి అంటే ఇట్లాంటి చిన్న పదాలతో, అంటే పామరుడికి కూడా అర్థమయ్యే భాష చాలా బాగుంది సార్.
0: థ్యాంక్ యూ
1: సార్. ఇలాగే అంటే ఇప్పుడు మీరు పాడే పాటలో ఆ మోటివేషన్ అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంది. ఇది మీ జీవితం నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ కావచ్చా, లేకపోతే మీరు జనరల్గా ఒక పాట రచయిత ఊహిస్తూ రాస్తుంటారా?
0: చిన్నప్పటి నుంచి నేను బాగా కష్టాలు అవి బాగా చూశాను కాబట్టి నేను నాకు చిన్నప్పుడే ఒక మోటివేషన్ వచ్చేసింది. ఏంటంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను క్లాస్లో ఫస్ట్ ఉండేవాడిని. అలా చదివే నన్ను మా ఇంట్లో పరిస్థితులు బాగలేక నన్ను ఫిఫ్త్ క్లాస్ అయిపోయాక గేదెల దగ్గర జీతం పెట్టేశారు నన్ను, నాకు ఇష్టం లేకున్నా కూడా. అంటే అప్పటి వరకు నేను కొంచెం అల్లరి చిల్లరిగా బాగా ఆడుతూ పాడుతూ తిరిగేవాడిని. ఆ సంఘటన తర్వాత నేను సైలెంట్ అయిపోయాను, అంటే ఇన్నర్ అది వచ్చేసింది నాకు. సో నాకు జీవితం అంటే నాకంటూ ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో, నేనొక్కనే, నాకు నేనే చూసుకోవాలి, నాకు నేనే అన్నీ తెలుసుకోవాలి, నాకు నేనే పోరాడాలనేది ఆ తత్వం అనేది వచ్చేసింది చిన్నప్పుడే. అప్పటి నుంచి నేను ఏది జరిగినా అందులో మనకు పాజిటివ్ ఏం దొరుకుతుందని చూస్తా, కానీ నాకు బ్యాడ్ జరిగిందని నేను కూర్చోను. ఎందుకంటే బ్యాడ్ అనేది అలవాటు అయిపోయింది నాకు. స్టిల్ ఇప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను చాలా పాజిటివ్గా ఉంటా. ఎలాంటి కష్టాలు, ఈ సినిమా ఇండస్ట్రీలో మీకు ఎలా ఉంటుంది తెలుసు కదా, చాలా ఆటుపోట్లు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. అయినా నేను 28 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి స్టిల్ ఇంకా నేను పనిచేస్తున్నానంటే నాలో ఉన్న పాజిటివ్నెస్సే అని అనుకుంటా. సో నేను ఏ పాట చెప్పినా, ఈవెన్ నాకు ఐటమ్ సాంగ్ చెప్పినా కూడా దాని నుంచి కూడా మనం పాజిటివ్గా ఏం చెప్పొచ్చు. నేను ఒక సినిమాలో, అది వర్కౌట్ కాలే కానీ, ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఐటమ్ సాంగ్ అంటే జనరల్గా ఏంటంటే అమ్మాయిని కింది నుంచి పైకి వర్ణిస్తూ రాస్తారు. నేను అలా కాదు, దీనికి కూడా ఏమైనా చేయాలని. అంటే నేను బాగా మంచిగా బతికాను, కానీ ఈ ఎవరైతే ఈ ఫ్యాషన్ డిజైనర్స్ వీళ్ళు ఉన్నారో వీళ్ళు కుట్టేసి నన్ను చెడగొట్టేశారు. నన్ను చెడగొడితే నేను చెడిపోయాను. నేను చెడిపోవడం వల్ల అందరూ నన్ను చూడడం స్టార్ట్ చేశారు. ఆ చూడడం నాకు నచ్చేసింది. అలా అలా నేను చెడిపోయి ఇక్కడ దాకా వచ్చానని ఒకటి అట్లా. అంటే

0: సమాజాన్ని ఇట్లా మారుస్తున్నారు కొంతమంది అనేది అందులో కూడా ఒకటి చెప్పడానికి ట్రై చేశాను.
1: సార్, అసలు మీరు చెప్తుంటే నాకే కొంచెం చాలా ఇన్స్పైర్ అనిపిస్తుంది. నాకు అనిపించింది ఏంటంటే సార్, ఉలి దెబ్బలు తినకుండా ఏ రాయి కూడా శిల్పం కానట్టుగా మీ కష్టాలు అనేవి మిమ్మల్ని శిల్పంలాగా మార్చిందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కష్టాలు చూసిన మీరు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించారు, ఎదగడానికి ప్రయత్నించారు. అది నిజంగా ఈనాటి యువతకి ఉండాల్సిన ముఖ్యమైన విషయం. చాలామంది యువత కొన్ని ప్రయత్నాలతోటే మా వల్ల కాదు అనే స్థితిలో మీ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 22 ఏళ్ల ప్రస్థానంలో మీకు ఒక్కరోజులో వచ్చిన సక్సెస్ కాదు అది, మీరు మీ మాటల్లో తెలుస్తుంది, మీ జీవితాన్ని చూసిన మా అందరికీ తెలుస్తుంది. సార్, ఈ మీ జీవిత ప్రస్థానం కాకుండా సినిమా గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు వింటూ ఉంటాం సినిమాల్లో గతంలో మన లిరిసిస్టు ఏవైతే ఇస్తాడో దానికి అనుగుణంగా మ్యూజిక్ చేసేవారని, ఇప్పుడు మ్యూజిక్ అనుగుణంగా పాటలు రాస్తున్నారని, ఇప్పుడు మీరు ఎలా రాస్తున్నారు సార్? అంటే మ్యూజిక్ అనుగుణంగా పాటలు రాస్తారా, పాటలకు అనుగుణంగా మ్యూజిక్ తెచ్చుకుంటారా?
0: అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నాకు ట్యూన్ ఇచ్చి రాయమని అడిగేవాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే నేనే ట్యూన్ చేశాను కాబట్టి నేను జనరల్గా ట్యూన్ చేసి రాస్తాను. ఒక్కోసారి రాసినప్పుడే ఓ ట్యూను వచ్చేస్తుంది. అట్లా చేశాను, ఇట్లా చేశాను. ఈవెన్ పెద్ద సినిమాలు అయినా కూడా ఎవరైనా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళు ముందు పెట్టుకుంటారు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని. వాళ్ళ ద్వారా ఈ సిచ్యువేషన్కి పాట రావట్లేదు అంటే అప్పుడు నన్ను పిలుస్తారు. పిలిస్తే నాకు వచ్చేస్తుంది. నేను ట్యూన్ లిరిక్ ఇస్తాను కాబట్టి నా పేరు వేసేస్తారు. అట్లా ట్యూన్ ఏమో మ్యూజిక్ డైరెక్టర్ పేరేస్తారు, నాకేమో ఓన్లీ లిరిక్ ఇస్తారు. అట్లా నేను ఏదైనా రాయగలను.
1: మరి అయితే ఇప్పుడున్న సమాజంలో పాటలు కూడా సాహిత్యం తక్కువైపోయి మ్యూజిక్కి అనుగుణంగా రాస్తున్నారు. అంటే అందులో సాహిత్యం ఏమి ఉండదు, ఆ మ్యూజిక్కి సింక్ అయ్యేటట్టుగా ఇష్టం వచ్చిన పదాలు వాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్?
0: అంటే అది దర్శకుల చేతిలో ఉంటుంది. ఎందుకంటే దర్శకుడికి టేస్ట్ ఉంది, సాహిత్య అభిమానం ఉంది, మనం ఒకటి చెప్పాలి అనుకున్నప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు సినిమా నుంచి ఏది బయటకు వచ్చినా అది దర్శకుడు ఇష్టం. దర్శకుడు గుడ్ తీసుకుంటే గుడ్ వస్తుంది, బ్యాడ్ తీసుకుంటే బ్యాడ్ వస్తుంది. అంటే ఇప్పుడున్న వాళ్ళు రాయలేరని కాదు, రాస్తారు. వాళ్ళు తీసుకోవాలి కదా, తీసుకునే వాళ్ళు ఉండాలి కదా. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఫస్ట్ ఇది గెటాన్ అవ్వాలి ఇక్కడ నుంచి, ఇది ఓకే అయితే ఇంకో సినిమా వస్తే అందులో చూద్దాంలే. అంటే నాకు తెలిసి ఇప్పుడంతా ఒక మట్టి నుంచి వచ్చే కథలు కూడా లేవు. అన్నీ ఇన్స్పిరేషనల్ కథలు, ఎక్కడో హాలీవుడ్ సినిమాల్లోంచి వచ్చిన కథలు. లేదంటే ఇప్పుడు ఇంకా బ్యాడ్ ఏముంటుందంటే, ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే అందరూ అదే ధోరణిలో సినిమాలు చేస్తారు. ప్రేక్షకుడు కూడా ఏంటంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక పాట వచ్చినప్పుడు అది వింటాడు, కొత్తగా వచ్చినప్పుడు. అలాంటివే ఒక పది వస్తే ఆ పది వినడు వాడు. ఆ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఆ 10 మంది అదే సినిమా మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు కాబట్టి అది రాదు. ఇప్పుడు నన్ను సినిమా చూస్తా మామ హిట్ అయ్యాక సేమ్ ప్రొడ్యూసర్ అడిగాడు, సినిమా చూపిస్తా మామ లాంటి పాట మళ్ళా చేయగలవా అంటే చేయలేను సార్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మళ్ళీ లేదు కదా, అది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి వచ్చింది, ఇంకా వేరే వస్తుంది కానీ అది రాదు. అది చేయడం కూడా వేస్ట్. ఏదైనా మనకు కొత్తగా అనిపిస్తే, మనం అలా రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా మనకు కొత్తగా ఒక ఆకారం కొత్తగా ఉందంటే ఎవరు రాని చూస్తాం. నార్మల్గా ఉన్న వాళ్ళని మనం సర్లే అనుకుని వెళ్ళిపోతాం, మన దృష్టి కూడా పోదు అక్కడికి. అట్లా సాహిత్యం తీసుకునే వాళ్ళు, సాహిత్యాభిలాషులు, డైరెక్టర్లు ఉంటే తప్ప మంచి పాటలు కానీ మంచి సాహిత్యం కానీ రాదు. అది రాసేవాళ్ళ ప్రాబ్లం కాదు, తీసుకునేవాళ్ళ ప్రాబ్లం.
1: మరి పాటల రచయిత అద్భుతంగా మోటివేషన్ సాంగ్ రాస్తుండొచ్చు, ప్రేమ గీతాలు రాస్తుండొచ్చు, ఈ ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతవరకు ఉంటుంది?
0: నాకు తెలిసి 1000% ఉంటుంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమా పాటలే ఇన్స్పిరేషన్. సినిమా పాటల వల్లే నేను ఏం చేయాలనే చేసేవాడిని, సినిమా పాటల వల్లే ఇన్స్పిరేషన్ పొందేవాడిని. సినిమా పాటలే నాకు పాడడం నేర్పించాయి, సినిమా పాటలే నాకు రాయడం నేర్పించాయి, సినిమా పాటలే నేను ఎలా బతకాలో నేర్పించాయి. కాబట్టి నేనే ఉదాహరణ, సినిమా పాట ఏం చేస్తుంది అనే దానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే నేను ఇప్పటికీ సినిమా వల్ల ఇన్స్పిరేషన్ అవుతాను. చాలామంది ఏంటంటే, ఇప్పుడు కొంతమంది నేను చూస్తాను యూట్యూబ్లో, కొంతమంది వీళ్ళు మోటివేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటే సినిమా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. సినిమా వాళ్ళు హీరోలు కాదు, సినిమా వాళ్ళకి ఏమి రాదు, సినిమా వాళ్ళు జీరోలు అంటారు. కానీ సినిమా వాళ్ళు ఇప్పుడు ఇన్ని కోట్ల మందికి ఒక వ్యక్తి నచ్చడం అనేది అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు ఆ చెప్పే ఆయన వచ్చి ఆ వేషం వేసుకుంటే ఆయనకు వస్తుంది, అది రాదు కదా. కాబట్టి ఏంటంటే సినిమా అనే వారికి అందరూ చులకం చేస్తారు, కానీ సినిమా కూడా చాలా పవర్ఫుల్, చాలామందిని మారుస్తుంది, చచ్చిపోయే వాళ్ళని. ఇప్పుడు మీరు ఇందాక విన్నారు ఆ పాట, ఆ పాట ఒక అబ్బాయి పీజీ స్టూడెంట్ నాకు కాల్ చేశాడు. ఏంటంటే, సార్ నేను చాలా కాలం నుంచి వెతుకుతున్నా,

0: నెంబరు. మీ పాట ఒకటి నన్ను బతికిచ్చింది సార్, నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా, నన్ను బతికిచ్చింది. ఏంటంటే అప్పుడు నువ్వంటే నేనులో తొలి పొద్దు నవ్వింది పాట విని నేను చచ్చిపోవాలనుకున్నాను, బతికాను సార్ నేను, మీ వల్ల నేను మళ్ళీ బతికానని ఫోన్ చేశారు. అంటే అది సినిమా పాటే కదా అది.
1: నేను నిజంగా మీతో ఏకీభవిస్తాను సార్, ఎందుకంటే నేను కూడా నాకు బాధ కలిగినప్పుడు, లేకపోతే జీవితంలో నిరాశ అంటే ఇంకేం చేయలేము వేస్ట్ అనిపించినప్పుడు ఐదర్ మోటివేషనల్ సాంగ్స్ అయినా వింటాను, లేదా ఖచ్చితంగా సాడ్ సాంగ్స్ వింటాను.
0: ఎనీథింగ్, ఇప్పుడు
1: సాడ్ సాంగ్స్లో ఉన్న సాహిత్యంలో జీవితం అంటే ఏంటో అనేది చెప్పిన రచయితలు చాలామంది ఉన్నారు.
0: అవునవును.
1: ఆ పాటల ద్వారా మనకు ఒక ఫిలాసఫీ వస్తుంది. మీరు చెప్పిన మీరు జీవితంలో నేర్చుకున్న కొన్ని పాఠాలు ఆ పాటల ద్వారా తక్కువ టైంలో అందిస్తారు మీ రచయితలు. అది మీ సినీ రచయితల్లో సినిమా పాటలు రాసేవాళ్ళలో ఆ గొప్పతనం ఉంది సార్. అది అందరూ గుర్తించాల్సిన విషయం. ఎవరు ఏమనుకున్నా మీరు చూపించే ప్రభావం 1000 మందిపై చూపించే ప్రభావం ఒకరో ఇద్దరు చెప్పినంత మాత్రాన పోదు. అందరూ ఒప్పుకోవాల్సిన విషయం
0: డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక రోగం అంటే ఒక మానసికమైన దౌర్బల్యం అంటే ఒక ఒక రోగం లాంటిది. అది మనం ఏ సైకాలజిస్ట్ దగ్గరకు పోతే ఇంకా ఎక్కడికో పోతే అది ఒక కొన్ని నెలలు పట్టవచ్చు. కానీ ఒక పాట వింటే మనం విత్ ఇన్ సెకండ్స్లో మనం ఇన్స్పిరేషన్ పొంది నార్మల్ స్టేజ్కి రావచ్చు.
1: అంతే,
0: అది దట్ ఈస్ పవర్ ఆఫ్ సాంగ్.
1: అంతే సార్. కొన్నిసార్లు వైద్య విధానంలో చేయలేని చికిత్స కూడా కొన్ని మాటల ద్వారా జరుగుతుంది. ఆ మాటలు పాటల ద్వారా ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక ఏమంటారు దాన్ని, ఒక వ్యాక్సిన్ లాగా కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు. సార్, మరి ఈ 22 ఏళ్ల ప్రస్థానంలో మీకు అద్భుతమైన బ్రేక్ ఇచ్చిన పాట, పలాని పాట ద్వారా వరికుప్పల యాదగిరి అనే వ్యక్తి పబ్లిక్కి బాగా తెలిసింది అని చెప్పుకునే పాట ఏంటి సార్?
0: అయితే నాకు బాగా ఇప్పటికీ నన్ను అడిగే పాట సంపంగి అందమైన కుందన బొమ్మ. కానీ నాకు అంటే పెద్ద ఇప్పుడు స్టార్ హీరోలకి పరిచయం చేసిందంటే రేస్ గుర్రం సినిమా. అందులో 3 పాటలు, అందులో స్పెషల్గా సినిమా చూపిస్తాం మామ అండ్ రేస్ గుర్రం టైటిల్ సాంగ్, స్వీటీ సాంగ్ అని ఉంటుంది. ఆ సినిమా ద్వారా నేను అంటే స్టార్ హీరోలకు కూడా ఈయన చేస్తే బాగుంటుంది అనేది వచ్చింది పేరు.
1: మీరు నిజామాబాద్ జిల్లాలో ఒక పల్లెటూరులో నుంచి జన్మించి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈరోజు సినిమా ఫీల్డ్లో అడుగుపెట్టాలనుకునే వాళ్ళకి చాలామందికి స్టార్టింగ్ పాయింట్ చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది మీరు ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అని చెప్పుకునే వాళ్ళకి కూడా పాటలు రాస్తున్నారు, అలాగే పాడుతున్నారు. ఈ జీవిత ప్రస్థానంలో మీరు నేర్చుకున్న అనుభవాలేంటి, అలాగే యువతకు సినిమా ఫీల్డ్లోకి రావాలనుకున్నా కావచ్చు, జీవితంలో సక్సెస్ సాధించలేని వాళ్ళకి కావచ్చు, మీరేం చెప్తారు సార్?
0: సక్సెస్ సాధించలేము అనేది ఏముండదు నాకు తెలిసి. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటే దాని మీద ఇష్టము లేదంటే గోల్ లాగా ఉండకూడదు, అది దాని మీద ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ అంటే మనము ఒక టీనేజ్కి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని చూసి ఎంత ప్రేమిస్తాం, అసలు ఎక్కడున్నా కనబడకపోతే ఏడుస్తాం, మాట్లాడకపోతే సాడ్గా ఉంటాం. అంత ప్రేమ ఉండాలి మనం చేసే పని ఏదైనా కావచ్చు, సినిమా పనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అప్పుడు మనకు సక్సెస్ రాకుండా ఉండదు. ఎందుకంటే అది ప్రేమ అనేది నథింగ్ బట్ గాడ్ అన్నమాట. దేవుడు ప్రేమ వేరే అని నేను అనుకోను. ప్రేమ దేవుడు ఒకటే. ఒక ప్రేమించేవాడిని చూడండి, వాడు ఎంత ప్యూర్గా ఉంటాడంటే. ప్రేమ అంటే చాలా రకాలుగా ఉంటుంది, ప్యూర్ ప్రేమ ఉంటుంది, ఇంకా వేరే అవి కూడా ఉంటాయి. ఒక ప్యూర్ ప్రేమించేవాడు వాడు గాల్లో ఎంత స్పీడ్ అయినా పరిగెత్తగలుగుతాడు, ఎంత ఎప్పుడైనా లేవగలుగుతాడు, నిద్రపోకుండా కూడా వాడు ఫ్రెష్గా ఉండగలుగుతాడు. ఎందుకంటే ఆ పవర్, అది ఆ పవర్ని మనం మనం చేసే మనం ఇష్టమైన పని మీద ఎప్పుడూ పెట్టుకోవాలి. అది అప్పుడు మనకి ఫెయిల్యూర్లు వచ్చినా ఏం అనిపించదు, మనం ఇంకోటి చేద్దామని, ఇంకోటి చేద్దాం, ఇంకోటి చేద్దాం అనిపిస్తుంది. అది ఉంటుంది ఆ పవర్. చాలామంది ఏంటంటే, ఒకసారి నేను చాలామంది కొత్త డైరెక్టర్లను చూస్తుంటాను కదా, వాళ్ళు సినిమా పూర్తవకముందే స్టార్ డైరెక్టర్లా ఫీల్ అయిపోయి వేరేలాగా ప్రవర్తించడం ఇవన్నీ చేస్తుంటారు. వీళ్ళ ఎవరు సక్సెస్ అయినట్టు నాకు నా 28 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు చూడలేదు. నేను సినిమా అయ్యి హిట్ అయినా కూడా ఒక పొలైట్గా అందరితో ప్రేమగా వర్క్ తీసుకునే వాళ్ళే ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు అయ్యారు. ఎవరైనా సరే ఆ పొలైట్నెస్ మనకు ఆ వినయ విధేయతలు పోయినాయి అనుకోండి, అంటే ఆ వృత్తి మీద ఇప్పుడు చాలామంది, నేను కొంతమంది సింగర్స్ని చూస్తాను ఇప్పుడు మన హైదరాబాద్ సింగర్స్ని, కొంచెం యూట్యూబ్లో టీవీలో ఫేమస్ కాగానే ఇంకా మ్యూజిక్కే మా వల్ల బతుకుతుందనే ఫీల్లో ఉంటారు. మ్యూజిక్ మమ్మల్ని బతికిస్తుంది కాదు, మ్యూజిక్ మా వల్ల పేరు వస్తుంది అనే ఫీల్లో ఉంటారు. వాళ్ళు 1-2 పాటలు పాడతారు అంతే, తర్వాత ఎక్కడ యూట్యూబ్లో ఏదో పాడుకుంటారు. అది ఉండకూడదు. పాట ఎప్పుడు మనం సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు పాట అంటే ఇష్టం సార్, పాడతాను సార్.

0: అని మిడిల్ అడితే ఇలా ఉంటారు. ఒక్క పాట అది హిట్ కూడా కాదు, టీవీలో ఏదో షోలో వాళ్ళు 1000 సార్లు ప్రాక్టీస్ చేసిన పాట పాడతారు, అది హిట్ అయిపోగానే మేము స్టార్లు. మిడిరేటర్ ఫోన్ చేస్తే 1 లక్ష ఇవ్వండి లేకుంటే రాను, పాట పంపించండి బాగుంటే వాడతాము, ఇవన్నీ వచ్చేస్తాయి యాటిట్యూడ్. ఇప్పుడున్న సింగర్ స్పెషల్ది, ఎందుకంటే నేను బాలు గారితో సహా, చిత్ర గారితో సహా, యేసుదాస్ గారితో సహా, హరిహరన్, ఉదిత్ నారాయణ, శంకర్ మాధవన్ అందరితో పనిచేశా. వాళ్ళందరూ ఇలా ఉండరు. శంకర్ మాధవన్ గారు ఎందుకు బాలు గారు, నేను 2011లో పాట పాడించిన అంటూ అప్పుడు కూడా ఆయన చెప్పండి సార్ ఏం పాట అని వినేసి అంత రాసుకొని అంత పాడేసి ఓకేనా సార్ బాగుందా అలా మాట్లాడతారు. ఆయన ఎంత పెద్ద ఆయన, మనం ఆరాధిస్తాం ఆయన్ని. వీళ్ళు వచ్చి పాట రాసుకోరు, రాసిందా రాసివ్వండి, తర్వాత మనం ఏదైనా చెప్తే అదే కదా పాడేసాము అంటే కంపోజర్కే తెలియదు ఏం అంటే వాళ్ళ ఉద్దేశం అది, మేము అదే కదా పాడాం సార్ మళ్ళీ మళ్ళీ ఏం పాడతాం అంటారు. అందుకే ఇప్పుడు వాళ్ళకి స్టెబిలిటీ ఉండట్లేదు అనమాట, అంటే లాంగ్ జర్నీ ఉండట్లేదు. సో ఎప్పుడైతే మనకు వృత్తి మీద ఒక సక్సెస్ రాగానే పోతుంది అనుకోండి అది ఉండదు, ఆ ప్రేమ అనేది మనం చచ్చిపోయే వరకు కంటిన్యూ అవ్వాలి, అప్పుడే మనకు ఉంటుంది అది, మనల్ని కాపాడుతుంది.
1: చాలా అద్భుతంగా చెప్పారు సార్. పనిని ప్రేమించాలి, అలాగే ఒదిగి ఉండే తత్వం, వినయం లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత ప్రతిభ ఉన్నా వేస్ట్, ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. అలాగే మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్?
0: ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఒక ఐ హేట్ మ్యారేజ్ అనే ఒక సినిమా, అంటే ఇప్పుడు సంగీతం ఎక్కువ చేస్తున్నాను, తర్వాత ఇంకొక 2 సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి జనవరిలో, ఇప్పుడు 2 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి.
1: సార్ ఈరోజు మీతో ఇంటర్వ్యూ ఒక లిరిసిస్ట్గా కాకుండా లేదా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా మాకు ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తిగా, అంటే మా జీవితాన్ని మీ జీవితంతో చూసినప్పుడు మీరు పడ్డ కష్టం మేము పడ్డ కష్టంతో చూస్తే చాలా గొప్పది. మీరు ఈరోజు సక్సెస్ సాధించారు, ఎంతోమంది జీవితానికి ఇన్స్పైర్గా ఉన్నారు, స్ఫూర్తిదాయకంగా ఉన్నారు సార్. ఆ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను ఈరోజు మా స్టూడియోకి వచ్చి. చాలామంది శ్రోతలకు మీరు ఇన్స్పిరేషన్గా చాలా మాట్లాడారు. మీరు ఇక ముందు జీవితంలో కూడా సినిమా పాటల విషయంలో కావచ్చు, ఒక రచయితగా, ఒక గాయకుడిగా ఇంకా అభివృద్ధి సాధించి, మేము ఎప్పుడు మా ఉరికుప్పల యాదగిరి గారు మా నిజామాబాద్ జిల్లా వాసి అని చెప్పుకునేంత స్థితిలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఇంకా బాగా సక్సెస్ సాధించాలని మా శ్రోతలందరి తరఫున కోరుకుంటున్నాం సార్. మీరు మా స్టూడియోకి ఇచ్చేసినందుకు మా శ్రోతలందరి తరఫున, ఆకాశవాణి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఈ స్టేషన్కి ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చాను ఒకసారి, మా తెలుగు లెక్చరర్ పంపించారు ఇక్కడ, ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవాళ్ళు. సో మళ్ళీ ఇన్నాళ్ళకైనా మా నిజామాబాద్ స్టేషన్కి వచ్చి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం, నన్ను పిలవడం థ్యాంక్ యూ, స్టేషన్ యాజమాన్య అందరికీ థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు గాయకులు గీత రచయిత శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలువోజు కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: బట్టలు ఇస్త్రీ చేయడం, నవ్వు వస్తుంటుంది ఏంటి బట్టలు ఇస్త్రీ చేయడం కూడా ఒక పనే అని. వినడానికి వింతగా ఉన్నా వాళ్ళు వినకపోయినా కూడా నేర్పించండి, ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలకి చిన్న చిన్న ఇంటి పనుల పట్ల కనీస అవగాహన ఉండట్లేదు. ముఖ్యంగా వాళ్ళ స్కూల్ డ్రెస్సులు కూడా అమ్మో నాన్నో అక్కో అన్నో లేదంటే లాండ్రీ వాళ్ళే చేయాల్సి వస్తుంది తప్ప వాళ్ళు మాత్రం చేసుకోవడం లేదు చాలామంది ఇళ్ళల్లో. అందుకే వాళ్ళకి ఈ సమ్మర్లో ఓ టాస్క్ లాగా ఇచ్చి నేర్పించండి. వాళ్ళకి నేర్పించేటప్పుడు మీరు చెప్పాల్సిన సులభమైన చిట్కాలు ఏంటో తెలుసా? మీకు అంతగా తెలియకపోతే నేను చెప్తాను ఒక అందమైన పాట తర్వాత. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో అందమైన పాట. ఎస్, ఈ పాట అడుగుతున్న వాళ్ళు మేడ్చల్ జిల్లా అంకుషాపూర్ నుండి దోనర్ల సుదర్శన్, అవీష్, విధు, బాబు, రాగ్, విభాస్, విభు, అలాగే భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, కొండ శాంత, అభి, అశిన్, వైష్ణవి, నితిన్, గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ పంపించారు. యాదాద్రి వలిగొండ జిల్లా గోల్నేపల్లి గ్రామం నుండి ఇతనుడు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ, తేజశ్రీ, వీళ్ళందరి కోసం నేను వినిపిస్తున్నటువంటి పాట ఏంటో తెలుసా? మన 98లో వచ్చినటువంటి తొలి ప్రేమ అంటే ఇక మామూలుగా ఉండదు. ఆ టైంలో ఒకవైపు కీర్తిరెడ్డి, మరోవైపు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, కరణ్ కుమార్ డైరెక్షన్లో ఎక్కడ చూసినా పాటలు మాటలేదప్ప, ఇక సినిమాకి వెళ్తే సగం సినిమాని అక్కడ ఉండే ప్రేక్షకులే ఎక్కువగా ఆ డైలాగ్స్ అని చెప్పేవాళ్ళు. ఎస్పెషల్లీ ఆర్టిస్ట్ క్రాస్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్లో అంత ఎక్కువగా కాలేజీ వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళు. ఆ సినిమాలో ప్రతి పాట ఒక ఆణిముత్యంలాగే ఉంటుంది. అలాంటి ఆణిముత్యాల నుంచి ఇప్పుడు మీకోసం వస్తుంది ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట, సిరివెన్నెల గారు సాహిత్యాన్ని అందించారు.

ఎస్, ఒక్కసారి మెమరీస్లోకి వెళ్ళిపోయి, బ్యాక్ వెళ్ళిపోయి మెమరీస్ని అన్ని రీకలెక్ట్ చేసుకొని అలా తలపైకి ఎగరేయడం అనేది చేసేలే. ఏ, చేసే ఉంటారు, చేసే ఉంటారు. రోడ్ల మీద పాట పాడుకుంటే ఎన్నిసార్లు మనము రోడ్డు పైన ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళని అలాగే కూల్ డ్రింక్ బాటిల్స్ని తనలేదు కదా, తన్నాం కదా రైట్. ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి ఎవర్ గ్రీన్స్ హిట్ సాంగ్స్ వింటూ ఉంటే మరిన్ని సాంగ్స్ వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగతి ఆనందం అలరించు సంపూర్ణ వినోదం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ
2: వినోదం. ఇలా ఎందుకు అంటున్నాను తెలుసా? ఎస్, చాలామంది గంటలు ఐరన్ బాక్స్తో కుస్తీ పడతారు, బట్టలు బాగా ఇస్త్రీ చేశామని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ అబ్బే ముడతలు మాత్రం అంతంత మాత్రమే పోతాయి. ఇక కాటన్ లినెన్ షర్ట్ల మీద ఆ మొండి ముడతల గురించి అసలు చెప్పనక్కర్లేదు. అందుకోసమే ఏం చెయ్యాలి అని అంటే, ఫస్ట్ పాయింట్, బట్టలు పూర్తిగా డ్రై అయిన తర్వాత కాకుండా కొద్దిగా లైట్గా అలా పట్టుకుంటే అబ్బో తడి ఉందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది చూసారా, అప్పుడు ఇస్త్రీ చేస్తే ఉంటుంది కడక్ కడక్ కడక్ చాయ్లాగా ఉంటుంది అనమాట, ముడతలు ఇట్టే మాయమైపోతాయి అంతే అవి. లేదా ఇస్త్రీకి ముందు కొద్దిగా నీళ్లు చల్లడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇక సెకండ్ పాయింట్, ప్రతి బట్టకు ఒక హీట్ పనికిరాదు, అంటే ఒకే హీట్ పనికిరాకుండా కేర్ లేబుల్ చూసి పట్టు అంటే ఒక్కొక్క కొన్ని పాలిస్టర్ బట్టలకి, లినిన్ బట్టలకి, కాటన్ బట్టలకి ఒక్కొక్క దానికి ఒక అది ఉంటుంది కాబట్టి దాన్ని చెక్ చేసుకోవడం అనేది, ఎక్కడ వేడించే ఏ బటన్ అంటే డ్రెస్ని బట్టి ఆ క్లాత్ని బట్టి వేడి అనేది జనరేట్ అవుతుంటుంది ఐరన్ బాక్స్లో. అందుకోసం అది దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. అలాగే సిల్క్ లేదా సున్నితమైనటువంటి బట్టలపై నేరుగా కాకుండా ఒక పల్చటి గుడ్డ వేసి ఒకే చోట ఎక్కువసేపు ఉంచకుండా ఇస్త్రీ చేయడం అలవాటు చేయండి. ఇవన్నీ చెప్తుంటే మీరు అనుకుంటున్నారు ఏమని, బాగా అలవాటు ఉంది కదా రమేష్ అని. ఎస్, చిన్నప్పటి నుంచి చేసి మా బట్టలు నేనే చేసుకోవడం అలవాటు. అలాంటి అలవాటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మీరు ఈ సమ్మర్లో మీ పిల్లలకి తప్పకుండా ఇలాంటి దాంట్లో కొంచెం చిన్న ట్రైనింగ్ ఇప్పించండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. యూత్ఫుల్ ఎంటర్టైనర్ అంటూ ఏదైనా ఉంది అంటే అదే నువ్వే కావాలి. అంటే సినిమా అండి, సినిమా గురించి నేను చెప్పింది. నువ్వే కావాలి సినిమా. మరి 2000లో సూపర్ డూపర్ హిట్గా నిలిచినటువంటి ఆ సినిమాలో కూడా పాటలు ఒకటి కాదు రెండు కాదు, అన్ని పాటలు ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్సే. మరి అలాంటి సినిమాలో పాటలు కోరింది ప్రకాష్ గారు చౌటుప్ప నుంచి. అలాగే గుడ్ మార్నింగ్ అంటూ నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వరంగల్ జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నరసింహరావు గారు కూడా అడిగారు ఈ పాట వినిపించమని. నువ్వే కావాలి సినిమా నుంచి ఎక్కడ ఉన్నా అంటూ ఆ పాట మీకోసం వచ్చేస్తుంది. సిరివెన్నెల గారు సాహిత్యం, కోటి గారి సంగీతంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: సో ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. ఏమన్నా పాట ఇలాంటి పాటలు ఏమంటే దిల్ భలే ఖుషీ అవుతుంది. ఇలాంటి ఖుషీ చేసే పాటలతో పాటు మాటలు కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ ఏంటంటే సమ్మర్ అనగానే సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే కొంతమంది కొత్త పనులు నేర్చుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో పాత పనులనే కంప్లీట్ చేసే పనిలో ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పనులు చేస్తే మంచిగా ఉంటుంది అని మన ఆర్జే ఆర్జే పవన్ అడిగి తెలుసుకుందాం. హాయ్ ఆర్జే పవన్,
1: గుడ్ మార్నింగ్ రమేష్ జీ.
0: ఎలా ఉన్నా పవన్? అంటే
1: వేడివేడిగా ఉన్నా అన్న, ఎందుకంటే ఇప్పుడే కొంచెం చల్లబడ్డా లోపలికి వచ్చాక. సెకలు కక్కుతూ వచ్చా, మీరు చూసారు కదా ఎలా ఉందో, చెమటలు కక్కుతూ.
0: ఇందాక విన్నాను కదా, ఇందాక చెప్పాను కదా, విన్నావు కదా, మరి ఈ సమ్మర్ లో ఏం చేస్తే బాగుంటుందో చెప్పాను. ఎవరెవరు ఎలా చేస్తారో
1: ఏం చేస్తే అంటే హాలిడేస్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని అడిగారు. మనకి హాలిడేస్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఏం చేయకుండా ఉంటే బెటర్ కొన్ని రోజులు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ

0: అండి వాళ్ళు రెడ్ అలర్ట్ మన హైదరాబాద్కి ఇవ్వలేదు కానీ చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. అండ్ ఈ 3-4 డేస్ ముఖ్యంగా రోహిణి కార్తలో రోళ్ళు అయినా పగులుతాయి అంటారు కదా, సో పగిలిపోతుంది నిజంగా ఎండ. సో ఇంటి పట్టున ఉండడం వరకు ఓకే, అండ్ బయటకు వెళ్తే గనక 11-4 మధ్యలో అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దని చాలా వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. సో అది ఫాలో అవ్వడం మనం బెటర్. ఈ ఎండలు తగ్గే వరకు కాస్త నీడ పట్టు నుండి మనకు నచ్చిన పనులు చేయడం బెటర్.
1: వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ నిజంగా విన్నారు కదా, మరి పవన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తో పాటు మరిన్ని విషయాలు
0: సందడి చేయడానికి వచ్చేసాను.
1: 11-3 మీకోసం వచ్చేసాడు. సో మరి పవన్ నేను మా వాళ్ళకి టాటా బై బై చెప్పేసి వస్తాను, మీకు మైక్ అందిస్తాను. ఓకే, అంటే మీరు వింటూ ఉంటే ఏమంటారంటే ఓ ఎస్ అంటున్నాడు కానీ ఎప్పుడు మైక్ ఇస్తాడా అని నన్ను కొట్ట కొట్ట కొట్ట చూస్తుంటే తెలుసా. రైట్, వెల్ మై డియర్ లిజనర్స్, మరి జాగ్రత్తగా ఉండండి. అసలు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం 3-12 నుంచి 4 గంటల వరకు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదు అంటే కొన్ని జాగ్రత్తలు, ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని బయట తిరగండి, సేఫ్గా ఉండండి, సమ్మర్ని కూడా ఎంజాయ్ చేయండి. మంచి మాటలు, పసందైన పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీ ఆర్జేశ్వర బిరమేష్ టాటా బాయ్ బాయ్ చెప్తున్నాడు. మరో షోలో మరిన్ని మంచి మాటలు, పసందైన పాటలు వినిపిస్తాను. ఓకే రైట్, ఇప్పుడు మాత్రం మీకోసం వచ్చేసింది అదిరిపోయే పాట, రాజకుమారుడు సినిమా నుంచి సుఖవిందర్ సింగ్ చిత్రగారు పాడినటువంటి పాట, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, మణిశర్మ సంగీతంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోని 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్

సభాస్థానాలకు ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఇక నుంచి తమ దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పర్యాటక ప్రాంతాల ప్రోత్సాహంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహాత్మా జ్యోతిబారావు పూలే గురుకుల పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 8,575 కొనుగోలు కేంద్రాల్లో 46.21 లక్షల టన్ల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ మొదలైన రంగాల్లో చర్చలు జరుగుతాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి ఆకాశం నిర్మలంగా ఉండి ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 11:03 దాటి 10 సెకండ్లు. నేను మీ ఆర్జే పవన్. గుర్తుకొస్తున్నాయి అంటూ మిమ్మల్ని పలకరిస్తున్నాను. మరి కాసేపట్లో మనందరి ఫేవరెట్ ప్రోగ్రాం గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టి బంపర్ హిట్గా నిలిచింది ఈ సినిమా. మరింతకీ మీరంతా కాఫీలు తాగారా, టిఫినీలు చేశారా?

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:04 దాటి 42 సెకండ్లు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శుక్రవారం, మూవీ రివ్యూలో భాగంగా ఇవాళ మనం ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ అండ్ మ్యాజికల్ ఫిల్మ్ని గుర్తు చేసుకోబోతున్నాం. అండ్ May 23 అంటే రేపు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు అనమాట. అండ్ ఇవాళ మనం గుర్తు చేసుకోబోతున్న సినిమా ఏంటనే కదా మీ అందరి డౌట్. మరి ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు దాటి 5 నెలలు కావస్తున్న ఆ సినిమా చేసిన, ఇవాళకి టెలివిజన్లో చేస్తున్న సందడి ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది ఉంటుంది. పెళ్ళి ఎప్పుడు బాగుంటుంది, అలానే ఒక్కసారే చేసుకోవాలనుకోండి పెళ్ళి. మరి ఆ పెళ్ళి బ్యాక్డ్రాప్లో దర్శకేంద్రుడు వెండి తెర మీద చేయించిన సందడే ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్న సినిమా. అండ్ ఇందులో పాటలు అయితే ఎప్పుడు విన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి. మరి ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉంటుంది, పెళ్ళి అన్నాను, సందడి అన్నాను. మరి ఈ సినిమా ఏంటి అనేది మీరు నాకు వాట్సాప్ చేసి పంపించండి. అలాగే చిన్న సినిమాగా విడుదలై పెద్ద ప్రభంజనం సృష్టించి

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.
2: చాలా మంది శ్రోతలు కరెక్ట్ గా సినిమా టైటిల్ గెస్ చేసి పంపించారు. అండ్ నేను చాలా ఈజీ క్లూ ఇచ్చాను కాబట్టి, అండ్ ఆ పాట విన్న తర్వాత ఎవరికైనా ఆ సినిమా గుర్తుండకుండా ఉంటుందా చెప్పండి. అండ్ కమర్షియల్ సినిమాకు పెద్దబాల శిక్ష మన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎన్ని హిట్లు, ఎన్ని సూపర్ హిట్లు. అలాగే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారితో కలిసి సృష్టించిన వెండితెర మాయాజాలం 1996లో విడుదలైన పెళ్లి సందడి, క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఆబాలగోపాలాన్ని అలరించిన చిత్రం పెళ్లి సందడి. అందుకే తెలుగు సినిమా చరిత్రలో పెళ్లి సందడి ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. మరి పెళ్లి సందడి సినిమా వెనుక జరిగిన ఆసక్తికర విషయాలు మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకుందాం. అండ్ మీరు కూడా ఎలాగో స్పందించారు కాబట్టి మీకు కూడా ఈ పెళ్లి సందడి సినిమాతో ఉన్న మెమొరీస్ ఏంటి, మీరు ఎక్కడ చూశారు, ఎన్నిసార్లు చూశారు, ఇవన్నీ కూడా చెప్పండి నాకు వాట్సాప్ ద్వారా. అండ్ నేను కూడా మధ్యలో నాకు పర్సనల్గా ఈ సినిమాతో ఉన్న మెమొరీస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మ్యూజికల్ జర్నీలో పెళ్లి సందడి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. Stay tuned.

0: Join the Indian Navy, a combat-ready, credible, cohesive and future-ready force. Online applications invited from unmarried men and women candidates for Agniveer, SSR and MR and unmarried men for SSR medical entries. Last date for submission of online application is 10th April 2025. For more details, visit www.joinindiannavy.gov.in.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: Yes, today clock low 11:18, cross chesi 32 seconds. Gurtukostunnayilo ever green musical hit. Pelli Sandadi cinema movie review gurinchi maatladukuntunnam kada. Mana srotalu chaala mandi spandistunnaru. Munduga కృష్ణ కుమారి గారు ఖమ్మం నుంచి వాట్సాప్ పంపించారు. క్యాసెట్ రూపంలో వచ్చేవి కదా పెళ్లి సందడి మూవీ, వీడియో ప్లేయర్లో చూశాను అన్నారు. నేను కూడా ఖమ్మంలోనే చూశాను ఆ సినిమా. నాకు చాలా చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి ఖమ్మంతో, బట్ ఇప్పుడే కాదు తర్వాత చెప్తాను. అండ్ మీరు క్యాసెట్లో చూసారా? థియేటర్లో చూడలేదన్నమాట. అయితే తర్వాత నార్కెట్పల్లి నుంచి, నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం గారు, వీళ్ళందరూ పంపించారు. నల్గొండ టాకీస్లో చూశాను సార్, ఇందులో కామెడీ అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. ఎస్, చాలా మంచి కామెడీ పండించారు ఇందులో. నేను మొదటిదాకా అనకాపల్లి రాజా థియేటర్లో చూశాను, బాగుంది అని. అలాగే పిఠాపురంలో కూడా చూశానని చెప్పి మనకి మాణిక్యాలరావు గారు కాకినాడ జిల్లా నుంచి పంపించారు. అండ్ పవన్ గారు, ఐ హావ్ సీన్ దిస్ మూవీ ఇన్ ఒంగోల్ అంటూ ఆర్ఎస్ఆర్ మూర్తి గారు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ముసారంబాగ్ హైదరాబాద్ నుంచి. తర్వాత నేను మన నిజామాబాద్ కేంద్రంలో ఉన్న నటరాజ్ థియేటర్లో సినిమా 2 సార్లు చూశానండి అంటున్నారు నాగనాథ్ గుప్తా గారు. అలాగే రమేష్ గుప్తా గారు జిల్లలగూడా నుంచి కూడా పంపించారు, నేను కూడా థియేటర్లో చూశాను అని పెట్టారు, బట్ ఏ థియేటర్ని మెన్షన్ చేయలేదు. తర్వాత శ్రీకాకుళం నుంచి ముకుందరావు గారు కూడా పంపించారు, ఈ సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం, థ్యాంక్ యూ అండి ఈ సినిమా గురించి చెప్తున్నందుకు అని. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి వింటున్నందుకు. తర్వాత బాలకృష్ణ గారు నరసంపేట వరంగల్ నుంచి కూడా పంపించారు, నేను వరంగల్లోనే ఈ సినిమా చూశానని చెప్పి. ఇంకా కొన్ని వాట్సాప్ మెసేజెస్ చదువుదాం ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకున్న తర్వాత.
3: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: అప్పటికి రాఘవేంద్రరావు గారికి ఘరానా బుల్లోడు విడుదలై చాలా హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత వచ్చిన సాహస వీరుడు సాగర్ కన్య యావరేజ్గా ఆడింది. ఇక నెక్స్ట్ తీయబోయే సినిమా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చిన్న సినిమా తీయాలనుకున్నారు రాఘవేంద్రరావు గారు. అప్పటికి తాజ్ మహల్ అని ఒక సినిమా రిలీజ్ అయింది, అందులో శ్రీకాంత్ అనే కుర్రాడు చాలా బాగున్నాడు, మన సినిమా

కి సూట్ అవుతాడు అని చెప్పి ఒకళ్ళిద్దరు సజెస్ట్ చేశారంట రాఘవేంద్రరావు గారికి. ఆయన కూడా తాజ్ మహల్ సినిమా చూసి శ్రీకాంత్ని నా సినిమాలో హీరోగా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. అండ్ హీరోయిన్లుగా యాడ్స్లో నటిస్తున్న దీప్తి భట్నాకర్ని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత కొత్త పిల్ల రవళిని ఫైనలైజ్ చేశారు. అప్పటికి ఒరే రిక్షా లాంటి ఒక సినిమాలో మాత్రమే కనిపించారు రవళి. తర్వాత ఫిలిం నగర్లో అందరూ చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారంట. ఏంటి రాఘవేంద్రరావుకి ఏం పనిలేదా, వీళ్ళతో సినిమా ఏంటి అనుకున్నారంట. భారీ సినిమాలు చేయడం ఆయనకి కొత్త ఏం కాదు కదండి, కానీ జస్ట్ ఫర్ చేంజ్ ఒక ఫ్రెష్నెస్ కోసం ఒక సినిమా చేయాలనుకున్నారు ఆయన. అప్పటికి హమ్ ఆప్కే హైకోన్ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయి కూర్చుంది. హమ్ ఆప్కే హైకోన్ ఇన్ఫ్లుయెన్స్ లేని డైరెక్టర్ ఎవరన్నా ఉంటారా చెప్పండి. అలా కుటుంబంతో కళకళలాడే ఒక మంచి నిండైన ఫ్యామిలీ సినిమా తీయాలి అనుకున్నారు. అయితే ఇక్కడ కొంచెం వెరైటీగా ఆలోచించారు రాఘవేంద్రరావు. హమ్ ఆప్కే హైకోన్ మొత్తం కంప్లీట్ అర్బన్ ఫ్యామిలీ డ్రామా, అయితే పెళ్లి సందడి సినిమా మొత్తం కూడా రూరల్ బ్యాక్డ్రాప్లో ప్లాన్ చేశారు రాఘవేంద్రరావు గారు. మరి ఈ సినిమా ఎలా పట్టాలెక్కింది, ఆయన ఎవరికి కబురు పెట్టి స్టోరీ రాయమన్నారు, పెళ్లి సందడి చేసిన సందడేంటి, ఇవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు పెళ్లి సందడి నుంచి ఓ మంచి పాట వినేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: May 23 దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందే మనం గుర్తుకొస్తున్నాయిలో సందడి చేస్తున్నాం. ఏం చేస్తున్నావు? పెళ్లి సందడి చేస్తున్నాం. పెళ్లి సందడి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక శ్రీకాంత్, దీప్తి భట్నాకర్, రవళి మెయిన్ కాస్టింగ్, హీరో హీరోయిన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. తర్వాత మిగతా ఆర్టిస్టులు కూడా ఫిక్స్ అయిపోయారు. వెంటనే రైటర్ సత్యానంద్ గారికి కబురు పెట్టారంట రాఘవేంద్రరావు గారు. లైన్ చెప్పి, ఇలా నాకు హమ్ ఆప్కే హైకోన్ స్టైల్లో ఒక ఫ్యామిలీ డ్రామా కావాలయ్యా, స్టోరీ డెవలప్ చేయని చెప్పారంట. మరి సత్యానంద్ గారు చాలా ఫాస్ట్ అండ్ బిజీ రైటర్ కదా అప్పట్లో. సత్యానంద్ గారు ఏం చేశారంటే, ఆలోచించి ఆలోచించి ఒక ఫ్యూజన్ కైండ్ ఆఫ్ లైన్ వినిపించారనమాట. హీరోకి కల వస్తూ ఉంటుంది, అందులో స్వప్నసుందర్ వస్తుంది, హీరోకి ఒక స్వప్నసుందర్ ఉంటుంది. మరి నార్మల్గా స్వప్నసుందర్ వస్తే అది రాఘవేంద్రరావు గారి సినిమా ఎందుకు అవుతుంది? కాదు కదా. మరి రాఘవేంద్రరావు గారు అంటేనే గ్లామర్ కాబట్టి ఒక మంచి గ్లామర్ టచ్ ఉన్నటువంటి లైన్ చెప్పారంట. హీరోయిన్ నాభి పక్కన ఒక పుట్టుమచ్చ ఉంటుంది, దాని పక్కనే ఒక వెండి తాళాల గుర్తుంటుంది అంటూ కథనల్లేశారంట సత్యానంద్ గారు. విన్న రాఘవేంద్రరావు గారు వెంటనే ఎగ్జైట్ అయ్యారు, ఎందుకంటే ఆయనకి నచ్చే లైన్ కదా. మరి అది 1995 ఆగస్ట్ 25 సినిమా ప్రారంభోత్సవం జరిగింది. శ్రీకాంత్, రవళి తలంబ్రాల సీన్ని సరిగమ పదనిస రాగం పాటని ముహూర్తం షార్ట్గా తీశారు. మిగతా కాస్టింగ్ అంతా చక్కగా కుదిరిపోయారు. సత్యనారాయణ గారు, బాలయ్య గారు, శ్రీలక్ష్మి, బ్రహ్మానందం, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, బాబు మోహన్, ఏవిఎస్, ఇలా తెర నిండా మనుషులతో నిజంగా పేర్లకు తగ్గట్లుగా సినిమా మొత్తం సందడి సందడిగానే ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మొత్తం 9 పాటల్ని కంపోజ్ చేశారు కీరవాణి గారు. ఇంతకీ ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ లేరు తెలుసా? మరి కొరియోగ్రాఫర్ లేకపోతే సాంగ్స్ ఎవరు కొరియోగ్రాఫ్ చేశారంటారా? ఎందుకు తొందర చెప్తాను కదా. మరి కాసేపట్లో తెలుసుకుందాం ఎవరా కొరియోగ్రాఫర్ అన్నది కూడా. పెళ్లి సందడి నుంచి ఒక మంచి మెలోడియస్ డ్యూయట్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయిలో పెళ్లి సందడి సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. కొంతమంది శ్రోతలు వాళ్ళ మెమరీ

ని షేర్ చేసుకున్నారు. ఒకసారి చూద్దాం. పెళ్లి సందడి మూవీ గురించి నా ఫ్రెండ్ దశరథ అనేవాడు ఆ సినిమా గురించి బాగా వర్ణించి చెప్పేవాడు. సినిమా చూడరా, చాలా బాగుంది అని చెప్పడంతో కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో పాటల చిత్రీకరణ కోసం బాగా వివరించి చెప్పాడు. ఆ సినిమా నేను హైదరాబాద్లో చూశాను అంటూ అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు పంపించారు. తర్వాత శ్రీకాంత్ పెళ్లి సందడి సినిమా నాకు చాలా ఇష్టం సార్, చాలాసార్లు చూశాను నటరాజ్ థియేటర్ సికింద్రాబాద్లో అంటూ చోడవరపు నాగేశ్వరరావు గారు తనకున్న మెమరీని పెళ్లి సందడి సినిమాతో షేర్ చేసుకున్నారు. అండ్ కొంతమంది శ్రోతలు కొరియోగ్రాఫర్ ఎవరో కూడా నాకు పంపించేశారు. ఇద్దరు శ్రోతలు పంపించారు, ఇద్దరు కూడా కరెక్ట్గా పంపించారు. రమణ గారు బోయిన్పల్లి నుంచి, తర్వాత అల్మాజ్ గూడా నుంచి వడ్లమాన్ రవికుమార్ గారు. ఎస్, ఆయన ఎవరు మరి కాసేపట్లోనే చెప్తాను నేను. ఇక పెళ్లి సందడి సినిమా షూటింగ్ లొకేషన్ల గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే గోదావరి జిల్లాలోని తణుకు, తొర్రేడు, అల్లంపురంలో, అలాగే అరకులో ఒక స్కెడ్యూల్ తీశారు. మూడు పాటలేమో ఊటీలో షూట్ చేశారు. ఇందాక మనం విన్న కిలకిల సాంగ్ కానీ, లేకపోతే తర్వాత రాబోయే వినబోయే సాంగ్స్ కానీ. తర్వాత బెంగళూరు శివ సముద్రంలో కూడా కొన్ని సీన్స్ తీశారు. అండ్ ఈ సినిమాకి నృత్య దర్శకుడు ఎవరో కాదు, ఆ సినిమా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారే. ఎస్, మూమెంట్స్ అన్నీ కూడా ఆయనే స్వయంగా కంపోజ్ చేశారు. మా పెరటి జామ్ చెట్టు పళ్ళు అనే పాట, తర్వాత వేరే సాంగ్స్ కొన్ని ఉంటాయి కదా డ్యూయట్స్ ఇద్దరికి మధ్య, స్వప్న సుందరిలో కొన్ని మాంటేజ్ షార్ట్స్, అవన్నీ కూడా స్వయంగా రాఘవేంద్రరావు గారే డిజైన్ చేశారనమాట. అండ్ ఈ సినిమాలో మా పెరటి జామ్ చెట్టు పళ్ళు పాట తర్వాత అయితే జామ్ పళ్ళకి బాగా డిమాండ్ పెరిగిపోయిందంట అప్పట్లో. అండ్ హీరోయిన్ రవళి గారికి అభిమానులు డబ్బాలు డబ్బాలు జామ్ పళ్ళు పంపించేవారట. అన్నట్టు ఈ సినిమాకి రాఘవేంద్రరావు గారికి బెస్ట్ కొరియోగ్రాఫర్గా నంది అవార్డు కూడా వచ్చిందండి. ఈ సినిమాలో శ్రీకాంత్తో పాటు బ్రహ్మానందం, శివాజీ రాజా, తనికెళ్ల భరణి త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉంటారు. రెండు పాటలు కూడా ఉంటాయి, ఇందాక విన్న రమ్యకృష్ణలాగా అనే పాట, తర్వాత మీరు వినబోయే పాట కూడా. హీరో హీరోయిన్లు కాకుండా ఈ ఆర్టిస్టులు అందరూ ఉంటారు కదా, బంచ్ ఆఫ్ ఆర్టిస్టులు, వాళ్ళతో ఏదైనా ఒక సీన్ తీయాల్సి వస్తే వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటే సరదాగా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు వాళ్ళని ఏమని సంబోధించేవారు తెలుసా, ఏ కుప్ప కుప్ప రండి అనేవాళ్ళంట. వీళ్ళందరినీ కలిసి ఒక కుప్పలాగా ట్రీట్ చేసేవాళ్ళంట. ఇది ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు బ్రహ్మానందం గారు ఈ మధ్యలో. సో ఇవన్నీ కూడా చాలా మంచి మెమొరీస్ పెళ్లి సందడి సినిమాతో. మరొక మంచి పాట విందాం పెళ్లి సందడి నుంచి, స్టే ట్యూన్డ్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయి
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. పెళ్లి సందడి సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. రేపు రాఘవేంద్రరావు గారి బర్త్డే సందర్భంగా ఒకరోజు అడ్వాన్స్డ్గానే ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తూ ఆయనకి చాలా ఇష్టమైన సినిమా పెళ్లి సందడి గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇవాళ మనం చాలా విషయాలు చెప్పుకున్నాం కదా పెళ్లి సందడి గురించి, ఆ కాస్టింగ్ ఎలా కుదిరింది, శ్రీకాంత్ని రాఘవేంద్రరావు గారు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ పాటలు ఎక్కడ షూట్ చేశారు, ఇవన్నీ కూడా. అండ్ ఈ సినిమాలో కోడ్ ఎపిసోడ్ గుర్తుందా? చాలామందికి ఫేవరెట్ అది. నిజానికి అది ముందు స్క్రిప్ట్లో లేదంట. సెన్సర్ నిబంధనల ప్రకారం డ్యూరేషన్ అనేది కొంచెం తక్కువైందంట. అప్పట్లో ఇన్ని మీటర్స్ ఉండాలి రీల్ అని చెప్పి కొన్ని కండిషన్స్ ఉండేవి, బట్ అది రీచ్ అవ్వలేకపోయింది పెళ్లి సందడి సినిమా. అయితే తర్వాత ఏం చేశారంటే, సెన్సార్ నిబంధనలు ఉండాలంటే ఇంకొంచెం డ్యూరేషన్ పెంచాలి సినిమాది అని చెప్పి ఏవిఎస్ బాబుమోహన్ శ్రీలక్ష్మి నామాలమూర్తి గారుల మీద షూట్ చేశారు ఆ కోడి ఎపిసోడ్ని. ఆ తట్ట కింద పెట్టడం, వీళ్ళ మ్యూజిక్ అది మాడి మసైపోయి బయటికి రావడం, అన్నీ గుర్తుంటాయి కదా. చాలా హిలేరియస్గా ఉంటాయి థియేటర్లో చూస్తే మనం ఒకసారి. దాని ఇంటర్వెల్ తర్వాత జత చేశారు. అండ్ అలాగే తమలపాకు మీద ఆముదం వేసి బ్రహ్మానందం చేత నాకించడం, గోదావరి యాసలు డైలాగులు, స్టార్టింగ్లో చెప్పినట్టు కాఫీలు తాగారా టిఫినీలు చేశారా, ఈ డైలాగ్ అయితే ఎంత పాపులర్ అయిపోయిందో అప్పట్లో. ఇలాంటి హుక్ డైలాగ్స్ ఇప్పటికీ తలుచుకుని నవ్వుకునేలా చేస్తాయి మనల్ని. అండ్ మీకు తెలుసా, కేవలం 85 లక్షల రూపాయల ప్రొడక్షన్ కాస్ట్తో నిర్మించిన పెళ్లి సందడి జాన్ 11, 1996 సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే సినిమాని ఎవరికి అమ్మకుండా 4 నిర్మాతలు కలిసి సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అల్లు అరవింద్, అశ్వినిదత్, రాఘవేంద్రరావు గారు ఇలా కొంతమంది సొంతంగా విడుదల చేశారు ఈ సినిమాని. అండ్ పాటల్ని స్క్రీన్ ప్లేలో అంతర్భాగంగా మలచడంలో సినిమా

విజయం స్థాయిని పెంచిందనే చెప్పాలి. సత్యానంద్ గారి డైలాగ్స్ కూడా చాలా అల్టిమేట్గా ఉంటాయి. సినిమా సక్సెస్లో ఆయనది చాలా కీ రోల్ అని చెప్పాలి. అండ్ హీరోయిన్స్గా యాక్ట్ చేసిన దీప్తి భట్నాకర్కి రోజా రమణి గారు డబ్బింగ్ చెప్పారు. రవళి పాత్రకు శిల్ప గారు డబ్బింగ్ చెప్పారు. వాళ్ళ వాయిస్లు కూడా పర్ఫార్మెన్స్ని ఎలివేట్ చేశాయని చెప్పాలి. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వేటూరి సుందరరామూర్తి గారు, జొన్నవిత్తుల గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, చంద్రబోస్ గారు ఈ సినిమాలో పాటలు రాశారు. స్టే ట్యూన్డ్.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9677604944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: Go Retro with Akashwani Telugu.
1: 11:51 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయిలో పెళ్లి సందడి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ మెమొరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నాం కదా. కొంతమంది శ్రోతలు వాళ్ళ మెమొరీస్ మనతో షేర్ చేసుకున్నారు. ఈ మూవీ నేను భారత్ టాకీస్లో చూశాను. రాఘవేంద్రరావు కీరవాణి గారి కాంబినేషన్లో వచ్చిన పాటలు పెద్ద మ్యూజికల్ హిట్. కరీంనగర్ నుంచి రామగిరి సత్యంరావు గారు, కరుణ గారు మెసేజ్ పంపించారు. తర్వాత ఐ సా ద పెళ్లి సందడి మూవీ ఎట్ దేవి థియేటర్ హైదరాబాద్ అంటూ చోడవరపు విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుంచి పంపించారు. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా మెమొరీ కూడా షేర్ చేసుకుంటాను కదా. నేను ఈ సినిమా కమల్లో చూశాను. అప్పట్లో సింగిల్ థియేటర్సే కదా. నేను ఈ సినిమా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే రాఘవేంద్రరావు గారి బర్త్డే ఒకటి రేపు, అది కలిసి రావడం. అండ్ నేను ఎక్కువసార్లు థియేటర్లో చూసిన సినిమా అనమాట ఇది. నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది. అండ్ మరీ చిన్నపిల్లవాడిని ఏం కాదు, బట్ ఓకే, స్కూల్లో ఉన్నప్పుడు వచ్చింది. కిన్నెరసాని థియేటర్ అని ఇప్పుడు లేదు అది కమ్మల్లో, బట్ చాలా పాపులర్ థియేటర్. మన కృష్ణకుమార్ గారికి తెలిసే ఉంటుంది, అండ్ కట్ల సతీష్ గారు వీళ్ళందరికీ తెలిసే ఉంటుంది కమ్మంతో టచ్ ఉన్న వాళ్ళకి. కిన్నెరసాని థియేటర్లో మోర్ దాన్ 200 డేస్ ఆడింది ఆ సినిమా. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు, ఏదైనా సినిమాలు బాగోపోతే చలో పెళ్లి సందడి సినిమాకి వెళ్ళిపోదాం అనే అంత గొప్ప మెమరీస్ ఉన్నాయి నాకు పెళ్లి సందడితో. ఇక అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అఖండ విజయం సాధించిన పెళ్లి సందడి సినిమా తమిళ హిందీ భాషల్లోకి రీమేక్ అయింది. సినిమా అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ కొరియోగ్రాఫర్, బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగాల్లో 5 నంది అవార్డ్స్ అందుకుంది పెళ్లి సందడి. 44 కేంద్రాల్లో 50 రోజులు, 33 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. 25 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. అంతకుముందున్న లవకుశ రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టేసింది పెళ్లి సందడి సినిమా. 10 కేంద్రాల్లో 200 రోజులు, 1 కేంద్రంలో 300 రోజులు ఆడి సౌత్ ఇండియన్ రికార్డ్ క్రియేట్ చేసింది. హైదరాబాద్ సంధ్యా 70 mm లో 237 రోజులు ఆడి 10 కోట్ల కలెక్షన్స్ని కొల్లగొట్టింది పెళ్లి సందడి. మరి ఇవి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో పెళ్లి సందడి విశేషాలు.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజని.

12:07 క్రాస్ చేసి 40 సెకండ్స్. మీరు వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. మరి ఇవాళ చైతన్య స్ఫూర్తిలో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రక్రియ అన్నమాట ఇది. అంటే ప్రతిరోజు ఉరుకుల పరుగుల జీవితంలో పని పని అని పరిగెడతాం. దేనికోసం? జీతం కోసం. జీతం ఎందుకు? బ్రతకడానికి. అంటే ఇది ఒక్కటే సరిపోతుందా? లైఫ్లో మనం ఏం మిస్ అవుతున్నాం? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల రిలేషన్స్ దెబ్బతింటాయి, మనం దేనికి అటెండ్ కాలేం, పని ఉందంటాం. మరి ప్రతీదీ పనితో లింక్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ లైఫ్ని మనం మిస్ అవుతున్నాం. మరి ఇవాల్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ మన లైఫ్ని ఈక్వల్గా ఎలా ఎంజాయ్ చేయొచ్చు, దానికి కావాల్సిన టిప్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మాట్లాడుకోబోతున్నాం. మరి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేయాలి, అవన్నీ తెలుసుకోవాలంటే మీరేం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మీ అందరికోసం. ఎనర్జెటిక్ ట్రాక్ ఒకటి వచ్చేస్తోంది ఇద్దరు మిత్రుల సినిమా నుంచి. మణిశర్మ గారు కంపోజ్ చేసింది, బాలుగారు చిత్రగారు పాడింది, చంద్రబోస్ సాహిత్యం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: 12:15 క్రాస్ చేసి 15 సెకండ్స్ ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి చెప్తానని చెప్పాను కదా. కష్టపడి పనిచేయటం ఎంత ముఖ్యమో, ఆ కష్టం వెనుక ఉన్న అసలు గోల్ని ఎంజాయ్ చేయడం కూడా అంతే ముఖ్యం. అసలు మనం దేని గురించి పనిచేస్తున్నాం అనే సెన్స్ మనకి ఖచ్చితంగా ఉండాలి. ఏది గమ్యం లేని, లేకపోతే ఏదంటే గమ్యాన్ని చేరాలి అంటే మనకు ఒక గోల్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మనకు ఒక ఎయిమ్ అనేది ఉండాలి. ఎయిమ్తో గోల్ చేస్తేనే ఆ కిక్ ఉంటుందన్నమాట. కానీ ప్రజెంట్ కార్పొరేట్ ప్రపంచంలో ఏం జరుగుతోంది, పని అనే చక్రంలో చిక్కుకుని జీవితం అనే ఒక మధుర జ్ఞాపకాన్ని మనం కోల్పోతున్నాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో చాలామంది వెనుకబడిపోతున్నారు. అసలు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేయాలో అర్థం కాక సగం స్ట్రెస్తో కృంగిపోతున్నారని చాలామంది మానసిక నిపుణులు చెప్తున్నారు. ప్రజెంట్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం చాలా చాలా కష్టంగా మారిందంట. మరి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలంటే మనం ఎలా ఉండాలి, దృఢంగా ఏమేం తీసుకోవాలి, ఈ మొత్తం మీద ఏదైతే టిప్స్ పాటించాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. ఎప్పుడు పనే పని అని ఆ చట్రంలో చిక్కుకోకుండా ఒకసారి ఆ పని వెనక మనం చేయాల్సిన విషయాలు

0: శాకుంతలం సినిమా నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా. రమ్యా బెహరా పాడిన పాటది, రచన చైతన్య ప్రసాద్, సంగీతం మణిశర్మ.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.
4: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
5: ఉదయతార.
4: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
5: ఈ అభ్యుదయతార.
4: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
5: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
5: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
4: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
5: మీట్ ద స్టార్.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. 12:23 క్రాస్ చేసి 50 సెకండ్స్. చైతన్య స్ఫూర్తిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇది కేవలం ఒక మాట కాదు, మన ఆరోగ్యానికి సంతోషానికి ఒక మంత్రం లాంటిదన్నమాట. ఆఫీస్ ఫైళ్ల మధ్య కాలాన్ని కరిగించేస్తూ ఇంట్లో పిల్లల నవ్వుల్ని, తల్లిదండ్రుల పలకరింపుల్ని మిస్ అవుతున్నామా? ఒకసారి ఆలోచించండి. సంపాదన అవసరమే, కానీ ఆ సంపాదనను పంచుకోవడానికి కుటుంబంతో గడిపే సమయం లేనప్పుడు అండ్ ఆ కష్టానికి అర్థమే ఉంటుంది చెప్పండి. మరి చైతన్య స్ఫూర్తిలో స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి మాట్లాడుకుందాం. అలాగే ఈ వర్క్ టైం అండ్ పర్సనల్ టైంని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి కూడా తెలుసుకోబోతున్నాం. ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మంచి మంచి టిప్స్ చెప్తా అన్నాను కదా. అయితే చాలామంది ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో ఇప్పటికీ కొంత డౌట్ఫుల్గానే ఉంటున్నారు. అంత ఈజీనా టైం మేనేజ్ చేయడం? అంత ఈజీనా? ఎళ్ళొస్తాం, అలసిపోతాం, మరి ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? వారానికి ఒకరోజు సెలవు అని కొంతమంది, 2 రోజులు సెలవులు ఉంటాయి, దాన్ని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి కానీ ఫ్యామిలీతో ఎలా గడుపుతామని కొంతమంది, ఇలా రకరకాల వాదనలు వినిపించేవాళ్ళు ఉన్నారు. అందరికీ ఒకే మంత్రం ఉంది, అదేంటో కూడా మన కాసేపట్లో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చైతన్య స్ఫూర్తిలో న్యూస్ తర్వాత మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ అనేది విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయి. బహుళపక్ష వేదికల్లో సహకారంతో సహా ప్రాంతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్పిడి చేసుకుంటారు. క్రిస్టోడౌలిడిస్ భారతదేశంలో 4 రోజుల పర్యటన కోసం వచ్చారు. ఆయనతో

0: పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి, రవాణా సమాచార ప్రజా పనుల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. క్రిస్టోడౌలిడస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. సైప్రస్ అధ్యక్షుడు ఈరోజు సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. భారత్ సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాలు తమ 65 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల భద్రతను ఏదో ఒక విడిగా చేపట్టే పనిగా కాకుండా ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా మరింత విస్తృతమైన ప్రాంతీయ ప్రాదేశిక బాధ్యతగా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు భద్రతా దళం BSF వేడుకలో ఆయన ప్రసంగించారు. సరిహద్దులో ఎన్నో సున్నితమైన పరిస్థితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ బలగాలు దేశం గౌరవాన్ని నిరంతరం కాపాడుతూ వస్తున్నాయని అమిత్ షా అన్నారు.
1: स्थापना से अब तक 65 से 2026 तक सीमा सुरक्षा बल के जिन जवानों ने अपनी अप्रतिम देशभक्ति और कर्तव्य परायणता का प्रदर्शन करते हुए अपना सर्वोच्च बलिदान दिया है, वो सभी 2000 से ज्यादा जवानों को मन पूर्वक श्रद्धांजलि और आदर पूर्वक नमन करना चाहता हूँ.
0: దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన 2000 మందికి పైగా జవాన్లకు తాను నివాళి అర్పిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ నోట్ల చలామణి, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా ముప్పులను ఆయన సందర్భంగా ప్రస్తావించారు. మరింత సమగ్రమైన, సమన్వయంతో కూడిన భద్రతా వ్యవస్థ అవసరమని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అందుకోసం రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, గూఢచర్య సంస్థలు, స్థానిక పరిపాలనా యంత్రాంగం మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఈ నెల 20వ తేదీన న్యూఢిల్లీలో జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వస్తారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం నిర్దేశించిన క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా గత 7వ జూలై 1వ తేదీన వాషింగ్టన్ డీసీలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. అలాగే హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిణామాలు, పరస్పరం ఆసక్తున్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు, అమెరికా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో ద్వైపాక్షిక సమావేశాలు జరపడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జీవులన్నిటికీ ఉమ్మడి భవిష్యత్తు నిర్మించడంలో పౌరులు తమ వంతు సహాయం అందించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ప్రభావం కోసం లోకల్గా చర్యలు తీసుకోండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జీవ వైవిధ్య దినోత్సవం జరుగుతోంది. జీవ వైవిధ్యానికి జరిగే నష్టాన్ని అరికట్టడానికి, పునరుద్ధరించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలనే పిలుపని భూపేందర్ యాదవ్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సుసంపన్నమైన జీవ వైవిధ్యమే అనేక సుస్థిర అభివృద్ధి సవాళ్లకు సరైన సమాధానమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 10 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఖాళీ అవుతున్న 24 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. వచ్చే నెలలో తమ పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న వారిలో మాజీ ప్రధానమంత్రి HT దేవెగౌడ, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి తలో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరో 1 స్థానం చొప్పున ఖాళీ కానున్నాయి. ఎన్నికల కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం వచ్చే నెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. మహారాష్ట, తమిళనాడు రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికను కూడా కమిషన్ ప్రకటించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో

గెలుపొందిన నేపథ్యంలో మహారాష్ట ఉప ముఖ్యమంత్రి సునేత్రా అజిత్ పవర్, అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగంలు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ. ఈ ఉప ఎన్నిక కూడా వచ్చే నెల 18వ తేదీనే జరుగుతుంది. ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు ఇతరులపైన ఆరోపణల నమోదుపై తన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు ఈరోజు జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతుండగా సిబిఐ నమోదు చేసిన ప్రధాన నేరం ఆధారంగా ఈ విచారణ జరుగుతుంది. 2004 నుండి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న టైంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దర్యాప్తు సంబంధించిన సమాచారం ప్రకారం నిర్దేశిత విధానాలను పాటించకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి హోటల్ నిర్వహణ కాంట్రాక్టులను కట్టబెట్టినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆ కంపెనీకి ఆర్జేడీ అధినేత అత్యంత సన్నిహితులతో సంబంధాలున్నట్లుగా సమాచారం. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే వ్యవస్థలను రాష్ట్రానికి అంకితం చేస్తారు. ఈ ఉదయం జోధ్పూర్ చేరుకున్న అశ్విని వైష్ణవ్ అక్కడ వివిధ రైలు సేవలను ప్రారంభిస్తున్నారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లతో పొడిగించి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. 40 మందికి పైగా సిఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులో ఒకడిగా భావిస్తున్న హంజా బుర్హాన్ను నిన్న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ముజఫరాబాద్లోని గోజ్రాలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ ప్రిన్సిపల్గా ఉన్న బుర్హాన్ నిన్న ఉదయం తన కళాశాల నుంచి బయటకు వచ్చిన సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీస్తాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ను 89 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. మొత్తాన్ని ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డోలెడెస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవేళ తేదీలను ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 45 సెకండ్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు

0: బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చైతన్య స్ఫూర్తిలో మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆఫీస్ టైమింగ్స్ని పర్సనల్ టైంని వేరు చేస్తూ కొన్ని లిమిట్స్ని మనకి మనమే పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం అంటున్నారు సైకలాజికల్ నిపుణులు. ఆఫీస్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే వదిలేసేయాలి. ఆఫీస్లో బాస్ తిట్టాడనో, లేకపోతే టార్గెట్ దగ్గరకు పడింది, టైం లేదనో, లేకపోతే కొలీగ్స్తో గొడవలు, ఇవన్నీ కూడా మనం మెదడులో జరుగుతూ ఉంటాయి కదా ప్రతిరోజు. అవన్నీ కూడా ఇంటికి తీసుకురాకుండా కుటుంబంతో గడిపే క్షణాల్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలి. అండ్ మనం హెల్దీగానే ఉంటే తప్ప ఏమి చేయలేం కదా. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కాబట్టి మన ఆరోగ్యం బాగున్నప్పుడే మనం పనిలోనూ జీవితంలోనూ రాణించగలం అని గుర్తించండి. సో మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయే కొద్దీ ఫిజికల్గా కూడా మనం వీక్ అయిపోతూ ఉంటాం ఖచ్చితంగా. కాబట్టి జీవితంలో రాణించాలి అని గుర్తించి తగినంత విశ్రాంతి తీసుకోండి. ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి రెస్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా కనీసం 7 గంటలన్నా రోజు పడుకోవాలని చెప్తున్నారు. అండ్ డైలీ మనకు నచ్చిన చిన్న చిన్న పనులు, లేకపోతే మన హాబీస్ ఉంటాయి కదా, బుక్ రీడింగ్ కానీ, లేకపోతే చక్కగా అవుటింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా మన స్ట్రెస్ని చాలా వరకు రిలీజ్ చేస్తాయన్నమాట. అండ్ హాబీస్కి చాలా సమయం కేటాయించడం ద్వారా కూడా కొంత సమయాన్ని మనం ఈజీగా మలుచుకుంటాం, స్ట్రెస్లెస్గా మలుచుకుంటాం. తప్పనిసరిగా కేటాయించాలని చెప్తున్నారు. అండ్ హాబీస్ అన్నవి మనల్ని చాలా లైట్ చేస్తాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది ఖచ్చితంగా. తర్వాత మనం ఇటు వర్క్ని ఇటు ఫ్యామిలీని ఎట్ ద సేమ్ టైం ఒకే తాటి మీదకి తీసుకొచ్చి దేనికి ఏదైతే అవసరమో వాళ్ళని మనం చక్కగా చూసుకుంటే వాళ్ళు కూడా మనకి రెసిప్రొకేట్ అవుతారు. తద్వారా మెంటల్గా బాగుంటాం మనం, ఫిజికల్గా బాగుంటాం, హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అండ్ చాలా పెద్ద విషయం ఇప్పుడు మనల్ని ఫ్యామిలీ రిలేషన్స్ని దెబ్బతీస్తున్న విషయం ఏంటంటే సోషల్ మీడియా. ఎవరు కాదనలేని వాస్తవం ఇది. సోషల్ మీడియా అనేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని చాలా అబ్స్ట్రకిల్గా మారుతుంది, అది వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి అడ్డుగోడగా మారుతుంది. మరి సోషల్ మీడియాని ఎంతవరకు మనం కంట్రోల్లో పెట్టాలి, దాని కంట్రోల్లోకి మనం వెళ్లకుండా మన కంట్రోల్లో అది ఉండేలా ఎలా చూసుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా మనం చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకోబోతున్నాం. మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి, ఇంకా మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే పవన్తో.

0: మీరు విన్న ఈ ఎనర్జెటిక్ ట్రాక్ బాలు ABCDEFG ఈ సినిమాలోది. ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన ఈ డ్యూయట్ రాసింది సీతారామ శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

12:51 క్రాస్ చేసి 45 సెకండ్స్ చైతన్య స్ఫూర్తిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సోషల్ మీడియా అనేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి ఎట్లా అబ్స్ట్రకిల్గా మారుతోంది, ఎలా అడ్డుగోడగా మారుతోందని మాట్లాడుకుంటున్నాం కదా. నిజానికి సోషల్ మీడియా అనేది మనకు లభించిన ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు. ఎప్పటి వరకు? దాన్ని బాధ్యతగా వాడుకున్నంత వరకు మాత్రమే. సరే, టెక్నాలజీ అన్నది ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది, దాన్ని మనం అందిపుచ్చుకోవాలి మన లైఫ్ని సింప్లిఫై చేసుకోవడానికి. బట్ సోషల్ మీడియా అనేది ఎలా తయారైందంటే, మనుషుల రిలేషన్స్ని దెబ్బతీస్తోంది. మన ఇంట్లోకి వచ్చేసి, మన సెల్ ఫోన్లోకి వచ్చేసి 24 గంటలు అందులోనే తలబెట్టేసి పక్కన ఏం జరుగుతోందో అని మర్చిపోయేంత స్థాయికి మనం వెళ్ళిపోతున్నాం. దురదృష్టవశాత్తు ఈ చాలామందిలో కనిపిస్తున్నటువంటి ఒక జాడ్యంగా మారిపోయిందని చెప్పాలన్నమాట. నిజానికి పెద్ద పదమైనా తప్పదు, వాడాల్సిందే. వర్చువల్ ప్రపంచంలో మునిగిపోకుండా మన చుట్టూ ఉన్న ట్రూ రిలేషన్స్ని, అలాగే నేచర్కి కూడా, నేచర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత అందంగా ఉంటుంది కదా, మరి దాన్ని కూడా చూడాలి కదా. నేచర్కి కూడా కాస్త సమయాన్ని కేటాయించాలి. అలాగే ప్రతిరోజు సోషల్ మీడియా కోసం కొంత సమయం మాత్రం కేటాయించి స్క్రీన్ టైం లిమిట్ని సెట్ చేసుకోవాలి. వారంలో కనీసం ఒక రోజో, లేకపోతే రోజులో కొన్ని గంటల పాటు మాత్రమే సోషల్ మీడియా చూస్తే మంచిదంటున్నారు. అలా సోషల్ మీడియాకి వీలైనంత వరకు దూరంగా ఉంటూ, ఒకరోజులో అయ్యే పని కాదు అది, గ్రాడ్యువల్గా అలా అలా మనం దూరంగా ఉండడం ప్రయత్నిస్తే అది ఒకరోజు ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎంతవరకు అవసరమే అంతవరకు వాడుకుంటూ కుటుంబంతో సమయాన్ని గడపడం ద్వారా ఈ సోషల్ మీడియా ప్రభావాన్ని అధిగమించవచ్చు అంటున్నారు ఈ మానసిక నిపుణులు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం గట్టిగా మన బ్రెయిన్లో ఫిక్స్ అయినప్పుడే. సో ఆ రకంగా ఈరోజు నుంచే మనం సోషల్ మీడియాకి వీలైనంత వరకు దూరంగా ఉంటాం. అందులో ఉన్న పాజిటివిటీని తీసుకుంటూ టెక్నికల్గా, టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ అవుతాం తప్ప అందులోనే ప్రపంచాన్ని చూడము, అందులోనే జీవితాన్ని గడపము. ఈ వర్చువల్ వాటికి దూరంగా ఉంటూ రియాలిటీని ఎక్కువగా ఆస్వాదిస్తామని మనం ఈరోజు నుంచే ఓపిక తీసుకుందాం. ఏమంటారు? మరొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది. సిద్ శ్రీరామ్, సునీత పాడింది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా నుంచి. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు ఈ పాటని, రాసింది చంద్రబోస్.

0: చైతన్య స్ఫూర్తిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేయాలి అని మాట్లాడుకుంటున్నాం. మనల్ని ఏం అడ్డుకుంటాయి వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేయకుండా, అలాగే కుటుంబ సంబంధాలు రోజురోజుకి ఎలా తగ్గిపోతున్నాయి ఈ సోషల్ మీడియా వల్ల అని కూడా మాట్లాడుకుంటున్నాం. అండ్ ఏం చేయాలంటే, మనం గతంలో జరిగిన వాటి గురించి లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ప్రస్తుత క్షణంలో జీవించడం ఎలాగో నేర్చుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటి లైఫ్లో. అందుకే ఎప్పుడో పాతకాలంలోనే చాలామంది అన్నారు కదా, జరిగేవి జరగవు కొన్ని, అలాగని జరగలేదని జరగవు కొన్ని. నాకు ఇంత టైంకి గుర్తు రావట్లేదు, బట్ అనుకోలేదని ఆగవు కొన్ని, జరగలేదనుకోవడానికి జరగవు కొన్ని అంటూ ఉంటాం కదా. అలాగే లివ్ ఫర్ ద మూమెంట్ అన్నది ఈ మధ్యకాలంలో బాగా మనకి వినపడుతున్న మాట అన్నమాట. భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు, దాని గురించి ఆలోచించడం వేస్ట్. జరిగిపోయింది మనం వెనక్కి తీసుకురాలేం, జరిగిపోయిన కాలాన్ని ఎవ్వరు వెనక్కి తీసుకురాలేం. కాబట్టి ఇప్పుడున్న క్షణాన్ని మనం ఆస్వాదించడం అన్నది చాలా ముఖ్యం అంటున్నారు మానసిక నిపుణులు. అండ్ నేటి బిజీ బిజీ లైఫ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కేవలం సమయపాలన మాత్రమే కాదండి, అది మన ప్రాధాన్యతల స్పష్టత అని గుర్తుంచుకోవాలి. మన ప్రయారిటీస్ ఏమున్నాయో దాని మీద మనకి క్లారిటీ ఉండాలి. అండ్ సోషల్ మీడియా సృష్టించే ఈ కంపారిజన్ వరల్డ్లో చిక్కుకోకుండా మన వాస్తవ ఉనికిని మనం గుర్తించడమే మన అసలైన సక్సెస్ కదా. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో ఈ విషయాలన్నీ పాటిస్తే హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ మన సొంతమవుతుంది కాదంటారా. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. నచ్చిందా?
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
3: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
4: ఉదయతార.
3: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
4: ఈ అభ్యుదయ తార.
3: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
4: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్.
4: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
3: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
4: మీట్ ద స్టార్.
5: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ

0: ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం కరెక్ట్ గా 1 గంట దాటి 2 నిమిషాలు.

నెక్స్ట్ మరొక ఎనర్జెటిక్ ట్రాక్ విందాం. భాస్కర్ భట్ల గారు రాసిన పాట, దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో, విశాల్ దడ్లాని హరిప్రియ, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, కనీస మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు అధ్యక్షతన పార్టీ ప్రజాప్రతినిధుల సమీక్షా సమావేశం ఈరోజు జరిగింది. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామచందర్రావు కోరారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, వరి మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు ప్రభుత్వం సిద్దం చేసిందని మంత్రి వెల్లడించారు. అలాగే హమాలీలు, గన్నీ సంచులు, టర్పలిన్ కవర్లు తదితర మౌలిక సదుపాయాలు కూడా సిద్దంగా ఉంచినట్టు తెలిపారు. రైతులు అధికారులకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్

0: లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని, ప్రభుత్వం సకాలంలో కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రైతులే కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిరసనల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ తక్షణమే చెల్లించాలని, మరణించిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తారక రామారావు డిమాండ్ చేశారు.
1: ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులని ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం, ఏ సెంటర్ కన్నా పోదాం. రాష్ట్రంలో మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తాం. దయచేసి భేషజానికి పోకండి. మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొంటలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి.
0: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత నేతృత్వంలో కార్యకర్తలు సచివాలయం ముట్టడికి యత్నించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నా చేశారు. రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ తక్షణమే చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని కవితతో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు అధ్యక్షతన బీజేపీ ప్రజాప్రతినిధుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు ఎంపీ రఘునందన్రావు, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజా పోరాటాలు, రాష్ట వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించవలసిన కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 24 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీకాలం వచ్చే నెల నుండి జూలై మధ్య ముగియనుండటంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జూన్ 1వ తేదీన అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 18వ తేదీన ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీకాలం జూన్ 26న ముగియనుంది. దీంతో ఏపీలోని 4 స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిన ఘనత ప్రజాప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: దాదాపు 1400 కోట్ల బడ్జెట్ ని ఈరోజు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు తెలంగాణకు 10 ఏళ్లలో తీసుకురాలని పాలసీని ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత ఈరోజు పాలసీని తీసుకుని వచ్చారు. దాంతోపాటు గ్రామ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థుల కోసం మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలన్న ఉద్దేశంతో సీఎం కప్ ను ఏర్పాటు చేసి సీఎం కప్ ఫస్ట్ ఎడిషన్ లో 3.5 లక్షల మంది, సీఎం కప్ సెకండ్ ఎడిషన్ లో 5.5 లక్షల మంది పిల్లలు తీసుకుని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయి వరకు స్కిల్ ఉండే ప్రతి ఒక్కరు రాష్ట్ర స్థాయికి వరకు చేరుకునే విధంగా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు సీఎం కప్ ను ఏర్పాటు.
0: పర్యాటక వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల నేపథ్యంలో ఈ ఉదయం మెదక్ దాయార పురాతన కట్టడాలైన బావి దేవాలయాలను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక శోభ సంతరించే విధంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పర్యాటక ప్రాంతాలను తుది రూపు తీసుకొచ్చే విధంగా అధికారుల సమన్వయంతో మౌలిక వసతుల కల్పనపై పటిష్ట చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో బెస్ట్ అవైలబుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 1వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

వహిస్తున్నట్టు జిల్లా ఎస్సీ అభివృద్ది అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ఎస్సీ కులానికి చెందిన 46 మంది విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి అవకాశం ఉందని వివరించారు. అర్హులు జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ సమక్షంలో డ్రా పద్దతిలో జూన్10న ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సాంకేతిక పరంగా మరిన్ని సేవలను జోడిస్తూ సరికొత్త మొబైల్ యాప్ను రూపొందించింది. వినియోగదారుల సౌకర్యార్థం మొత్తం 28 రకాల ప్రత్యేక ఫీచర్లతో ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్టు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే తెలిపారు. ఈ కొత్త యాప్ ద్వారా వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఇంట్లోనే కూర్చుని నాణ్యమైన సేవలు పొందవచ్చని ఆయన వివరించారు. ఈ యాప్లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం, కొత్త ఫిర్యాదుల నమోదు, ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడం వంటి సేవలున్నాయి. వీటితో పాటు ఆన్లైన్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు, బిల్ హిస్టరీ, వినియోగదారుల నెలవారీ బిల్లుల సమాచారం, ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ లాంటి 28 రకాల కీలక సేవలను ఇందులో పొందుపరిచారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు 12:00 నుండి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. లారీలు, ట్రక్కులు, ప్రైవేటు బస్సులు వంటి భారీ వాహనాలను ఉప్పల్ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించడం లేదు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత కొనసాగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా అత్యధికంగా కౌటాలలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15 మండలాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 14:00 బయటికి రాకూడదంటూ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఎక్కడికక్కడ త్రాగునీటి కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, కనీస మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన పార్టీ ప్రజాప్రతినిధుల సమీక్షా సమావేశం ఈరోజు జరిగింది. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామచంద్రరావు కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ వన్స్ అగైన్. 121 క్రాస్ చేసి 45 seconds అవుతుంది. 1:22 ప్రతిరోజు మన లిజనర్స్కి ఎంతో ఇష్టమైన షో టైం, ఎందుకంటే వాళ్ళు స్వయంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే ప్రోగ్రామ్ కాబట్టి మన శ్రోతలు కూడా చాలామంది రెడీగా ఉన్నారు, కొంతమంది ఇంకా రావాల్సి ఉంది. అండ్ షో టైంలో ఇవాళ కూడా కొంచెం ఆలోచించదగిన క్వశ్చన్స్ తీసుకుని వచ్చాను నేను. ప్రతిరోజు ఈజీ క్వశ్చన్స్ అడిగితే మీరు చక్కగా వెళ్ళిపోయి అక్కడ కొట్టేసి ఆన్సర్ పట్టుకుని వచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నారు చాలామంది. ఈసారి కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్స్ అడగబోతున్నాను ఇవాళ. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా పంపిస్తారు ఆన్సర్స్ అన్నవి. ఇవాళ దొరకకుండా

జాగ్రత్త పడ్డాను మీకు ఎక్కడ కూడా. సో మీ రియల్ టాలెంట్కి అసలైన పరీక్ష అనమాట ఇవాళ షో టైంలో. మరి కాసేపట్లో షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేసి వద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నెంబర్ ఒకసారి చెప్తున్నాను, మీరు వాట్సాప్ చేయాల్సిన ఆన్సర్స్ ఏ నెంబర్కి పంపించాలి అని, 0402324-0852, మరొకసారి 0402324-0852.

సీను సినిమా కోసం మంచి మెలోడియస్ ట్రాక్ విన్నాం కదా, పార్థసారథి చిత్ర గారు పాడింది, సీతారాం శాస్త్రి గారి సాహిత్యం, మణిశర్మ సంగీతం. ఎస్, షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగే టైం వచ్చేసింది. మరి మీరు కూడా మీ మీ మొబైల్ ఫోన్స్తో రెడీగా ఉండండి ఆన్సర్స్ పంపించడానికి. 0402324085204023258 ఇది నా నెంబర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్. ఇది భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో భారతరత్న అందుకున్నవారు మొత్తం ఎంతమంది? స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనకి 15 మంది, ఇప్పుడున్న ద్రౌపది ముర్ము గారు 15వ రాష్ట్రపతి. సో ఈ స్వతంత్రం తర్వాత నుంచి టిల్ డేట్ వరకు ఇప్పటి వరకు పనిచేసిన రాష్ట్రపతుల్లో ఎంతమంది భారతరత్న పురస్కారం అందుకున్నారు? నంబర్ పంపిస్తే చాలు, అందరి పేర్లు అవసరం లేదు, ఎంతమంది అన్నది నేను తర్వాత వాళ్ళ పేర్లు రివీల్ చేస్తాను మీ ఆన్సర్స్ పంపించిన తర్వాత. క్వశ్చన్ క్లియర్గా ఉంది కదా, భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో భారతరత్న బిరుదు అందుకున్నవారు మొత్తం ఎంతమంది? జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ పంపించండి. 0402324085252

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. 1:35 క్రాస్ చేసి 20 సెకండ్స్ స్టూడియో క్లాక్లో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగానంటే, నేను భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో భారతరత్న అందుకున్న వారు మొత్తం ఎంతమంది ఇప్పటి వరకు అంటే. చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి. నేను పంపించలేరేమో అనుకున్నాను, దొరికేసిందన్నమాట అయితే మీకు. ఎస్, ఇంకా లేట్ చేయకుండా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లన్నీ చదివేస్తాను నేను ఫాస్ట్గా. ఫరీద్ నందిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బి దివాకర్ ఉమ్మడి నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, జయరామ్ గారు కోడుమూరు డిస్టిక్ట్ నుంచి, డోర్నాల్ సుదర్శన్ గారు అంకుశాపురం నుంచి, కొండా విజయ్ కుమార్ గారు కోటి హైదరాబాద్ నుంచి, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పర్నేపాళ్యం నుంచి పంపించారు. కరెక్ట్గానే అన్నాను అనుకుంటున్నాను నేను పేరు. దమ్మోజు మధుసూదన్ గారు అల్మాజ్గూడ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి, ఏక్నాథం మంగగారులు పార్సిగుట్ట నుంచి, ఎస్కే జానీ గారు బంజారా హిల్స్ నుంచి, క్యాదరి వీరేష్ గారు రాజోలీ మండలం నుంచి, కీర్తి రాజ్ కుమార్ గారు ఆదర్శ్ నగర్ నుంచి, ఎస్ రాణిమూర్తి గారు సూరారం నుంచి, అప్పలరాజు గారు పెడం నుంచి, కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, అడపు సంతోష్ కుమార్, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఆరుగురు భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారు భారతరత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు. వాళ్ళు ఎవరంటే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి 1954 వచ్చింది, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి 1962 వచ్చింది, డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారికి 1963, వివి గిరి గారికి 1975, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి 1997, ప్రణబ్ ముఖర్జీ గారికి 2019. వీళ్ళందరికీ కూడా భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించుకుంది భారత ప్రభుత్వం. వీళ్ళందరూ కూడా మనకి రాష్ట్రపతులుగా

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం వివిధ భారతిలో షో టైం వింటున్నారు. షో టైంలో సెకండ్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను, రెడీగా ఉండండి ఆన్సర్స్ పంపించడానికి. అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఇది సినిమాకి సంబంధించిన క్వశ్చన్, రెగ్యులర్గా మీరు వినని క్వశ్చన్ అనమాట. మనకి చాలామంది సింగర్స్ డబ్బింగ్ ఆర్టిస్టులుగా కూడా బాగా తెలుసు కదా, బాలుగారు డబ్బింగ్ చెప్తారు, మనో గారు డబ్బింగ్ చెప్తారు, సునీత గారు చాలా పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే శైలజ గారు కూడా చాలా సినిమాల్లో మనకి డబ్బింగ్ చెప్పారు. అండ్ ఈ జనరేషన్లో కూడా శ్రావణ భార్గవి, హేమచంద్ర ఇలాంటి వాళ్ళందరూ కూడా డబ్బింగ్ ఆర్టిస్టులుగా కూడా ప్రూవ్ చేసుకున్నారు కదా. మరి ఆ జనరేషన్లో ఎస్ జానకి గారు కూడా ఒక సినిమాలో డబ్బింగ్ చెప్పారని మీకు తెలుసా చాలామందికి? ఎస్, తెలియకపోతే ఆలోచించండి, ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. ఎస్ జానకి గారు కూడా ఒక సినిమాలో డబ్బింగ్ చెప్పారు. క్లూ ఇస్తాను నేను. క్లూ ఏంటంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి ఆవిడ డబ్బింగ్ చెప్పారు. జానకి గారు చాలా మంచి మిమిక్రీ చేస్తారని తెలుసు కదా, ఆవిడ ముసలమ్మలాగా మాట్లాడగలరు, చిన్నపిల్లలాగా మాట్లాడగలరు, ఆవిడకి లేని టాలెంట్ ఏది చెప్పండి. కాబట్టి ఎస్ జానకి గారు డబ్బింగ్ చెప్పిన సినిమా పేరేంటి? ఆన్సర్ పంపించండి. క్లూ ఏంటంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి ఆవిడ డబ్బింగ్ చెప్పారు. 0402324582 ఈ నెంబర్ పైన మీ ఆన్సర్స్, మీ డీటెయిల్స్ పంపించండి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం వింటున్నారు మీ పవన్తో 1:45 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో. సెకండ్ క్వశ్చన్ అడగడం జరిగింది నేను, ఎస్ జానకి గారు డబ్బింగ్ చెప్పిన సినిమా పేరు ఏంటి అని చెప్పి. చాలామంది బాగానే ట్రై చేశారు బట్ చాలా తక్కువ మంది మాత్రమే మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లు ఏమాత్రం లేట్ చేయకుండా చదివేద్దాం. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మురహరి యశోద జానకి గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి. చేర్ల వెంకటేష్ సుగుణ గజ్వేల్ నుంచి. చిలుక నారాయణ అనసూయ జాన్కంపేట నుంచి. దమ్మోజ్ వెంకటాచారి చిత్రియాల గ్రామం నుంచి. గణేష్ వేదవతి నిజాంపేట నుంచి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు.

అండ్ సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుండి శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్ వీళ్ళు కూడా ఇన్ టైంలోనే మనకు ఆన్సర్ పంపించారు కాబట్టి వాళ్ళ పేరు చదివాను నేను. కొంతమంది అనుకుంటా అని నాకే ఆప్షన్ ఇచ్చారు, బట్ మీరు పంపింది అయితే కరెక్ట్ కాదండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్ జానకి గారు డబ్బింగ్ చెప్పిన సినిమా పేరు చందమామ రావే అనే ఒక సినిమా. 1987లో రిలీజ్ అయింది. దీనికి దర్శకత్వం వహించింది మౌళి గారు. ఇందులో చంద్రమోహన్ గారు, కల్పన గారు హీరో హీరోయిన్స్గా యాక్ట్ చేశారు. ఇంతకీ జానకి గారు డబ్బింగ్ చెప్పిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు, బేబీ సుజిత. పసివాడి ప్రాణం సినిమాలో ఉంటారు కదా, ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్గా పాపులర్ అయ్యారు సుజిత అని. జై చిరంజీవిలో చిరంజీవికి చెల్లెలు పాత్ర చేశారు. అలాగే కొన్ని సినిమాల్లో ఉంటారు ఆవిడ. పలనాటి బ్రహ్మనాయుడులో బాలకృష్ణ గారు సిస్టర్ రోల్ ప్లే చేశారు. అండ్ ఒక సీరియల్స్లో కూడా బాగా పాపులర్. సుజిత గారు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఎస్ జానకి గారు ఆవిడకి డబ్బింగ్ చెప్పారనమాట, చిన్నపిల్ల వాయిస్లో.

ఎస్, శ్రోతలందరూ థర్డ్ క్వశ్చన్ కోసం సిద్ధంగా ఉన్నారా? ఇది ఆడియో ఫైల్. ఆడియో ఫైల్ నేను ప్లే చేస్తాను, ఒక ఆడియో క్లిప్ వస్తుంది, అది జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించిన క్వశ్చనే నేను అడగబోతున్నాను. సింపులే, మరీ టఫ్గా ఏమి ఉండదు. అవే చెప్పేశారు, మీరు ఇది చెప్పలేరా చెప్పండి. ఆడియో క్లిప్ని జాగ్రత్తగా వినండి, దాని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. మనకి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఒకసారి మాత్రమే ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆడియో క్లిప్ మీకోసం.

0: ఎలా కొట్టుకుంటున్నారు?
1: తెలియదు బేట, ఎన్నేళ్ళు పక్క పక్కనే ఉన్నారు అందరూ. నరుక్కు సత్తున్నారు.
0: ఎవరు తప్పు?
1: ఎవరు తప్పు కాదు బేట, ఏ బడిలో బంగారులాగా దితే మధ్యలో మనం ఇరుక్కు సత్తున్నాం. ఇందా తినమ్మా.
0: హిందూ అంటే ఏంటి, ముస్లిం అంటే ఏంటి
1: బేట? పెద్ద పెద్ద విషయాలన్నీ ఎటుగా నుండి అడుగుతున్నావే. మతం దేవుడి దగ్గరికి వెళ్ళేందుకు దారి, హిందూ దారి, ముస్లిం దారి, రెండు దేవుడి కాడికే పోతాయి.

చాలా గొప్ప డైలాగ్ కదా అది, దేవుడి దగ్గరికి వెళ్ళేందుకు ఒక దారి మతం అని చెప్పడం. చాలా మంచి సినిమా ఇది, మీ అందరికి తెలిసే ఉంటుంది. కొంతమంది రాళ్లపల్లి అని ఆన్సర్స్ కూడా పంపించేశారు, నేను ఇంకా క్వశ్చన్ అడగలేదండి, వెయిట్ చేయండి సార్. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు విన్నారు కదా ఆ సినిమా డైరెక్టర్ ఎవరు, మీకు సినిమా గుర్తొచ్చేస్తుంది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

షో టైం వింటున్నారు. 155 క్రాస్ చేసి 32 సెకండ్స్, టైం కూడా మనకి చాలా తక్కువ ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ నేను అడిగాను. రాళ్లపల్లి గారు ఒక చిన్న అబ్బాయి మధ్య కాన్వర్జేషన్, ఆ సినిమా డైరెక్టర్ ఎవరు అని అడిగాను నేను. చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. భాస్కర్ పెడన నుంచి, కట్ల సతీష్ గారు కొత్తగూడెం నుంచి, సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు కృపాచారి, అనితా సాయి, వర్షిత్, శ్రీరామదాసు, సాయి రిత్విక్, కోనేటి శ్రీనివాస్ గారు ఏఎస్ రావు నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిర్మల్ జిల్లా ఎడ్బీడ్ నుండి మేర సాయిలు గారు కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా నుంచి దమోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయరామ్ గారు కోడుమూరు కర్నూలు డిస్టిక్ నుంచి, నెమాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, పోలేపల్లి శ్రీనివాస్, సిరిసిల్ల రాజన్నపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద గారు, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి పంపించారు. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ సుగుణ కరెక్ట్ ఆన్సర్. భిక్షపతి నిర్మల హనుమకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపొలం నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి, అనిల్ కుమార్ గారు మెట్పల్ నుంచి, మధుకర్ నందిపేట నుంచి, బల్కంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపిన వాళ్ళు రాము గారు, అప్పలరాజు గారు పెడన్ నుంచి, అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండా యాదగిరి శాంత, చోడవరపు రమాదేవి, గీతానగర్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత గణేష్ వేదవతి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్మూర్ నుండి మేడిగ రాధ గారు కరెక్ట్ ఆన్సర్. జిబ్లక్పల్లి నుంచి చిక్క చక్రపాణి, చందన వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఇంకొంతమంది కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ టైంలోనే పంపారు. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, బింగ్వర్ రవి భీమ్గల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్త శ్రోతలాగున్నారు ఈయన, ఎప్పుడు చూడలేదు ఈ పేరు. భాస్కర్ గారు పెడర్ నుంచి ఆల్రెడీ చదివాను, మళ్ళీ పంపించినట్టున్నారు. షేర్లింగంపల్లి నుంచి, నల్లగండ్ల నుంచి మనకి పానుగంటి రవిగౌడ్ అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకట్ ప్రభు గారు సిరికొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. తాళ్లగీత గారు కూడా ఈ మెసేజ్ పంపించిన వాళ్ళు ఉన్నారు. అల్మాజ్గూడ నుంచి దమ్మోజు మధుసూదనాచారి గారు పంపించారు. ఏశ్రవ నగర్ నుంచి సీతాదేవిక గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఆ సినిమా పేరు బొంబాయి. ఆ సినిమా దర్శకుడు మణిరత్నం గారు. చాలా మంచి సినిమా. అందులో రాళ్లపల్లి గారు చాలా మంచి వేషం వేశారు ఆయన. అందులో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు తనకి చాలా స్పెషల్ వేషం అని చెప్పి. ఒక కిన్నెర వేషం అది. ఆ అల్లర్లలో ఒక బాలుడికి, అరవింద్ స్వామి కవల పిల్లల్లో ఒక అతనికి ఆశ్రయం ఇచ్చి తనని కాపాడే పాత్ర. చాలా మంచి పాత్ర రాళ్లపల్లి గారిది. అందులో కరెక్ట్ ఆన్సర్ మణిరత్నం. మరి ఇదండి ఇవాళ్ళ షో టైం. చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు మన శ్రోతలందరూ కూడా. ఇవాళ కొంచెం టఫ్గా అడగడానికి ప్రయత్నించాను, బట్ ఎక్కడ, మీరు ఆ కరెక్ట్ ఆన్సర్స్ పంపించడంలో నెంబర్ వన్ కాబట్టి చాలా వరకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించినా నో ప్రాబ్లం, మళ్ళీ రేపు షో టైం ఉంటుంది, రేపు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలాగే కరెక్ట్ ఆన్సర్స్ పంపించవచ్చు, మంచి మంచి పాటలు వినొచ్చు. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన మా వివిధ భారతి శ్రోతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇది ఇవాళ షో టైం.

వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్. 2 గంటల 16 నిమిషాలు అవుతోంది స్టూడియో క్లాక్లో శక్తిశీలి కార్యక్రమం వింటారు.

0: స్వస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: క్రాస్ చేసి 25 సెకండ్స్ అవుతుంది. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే పవన్. ఇవాళ శక్తిశీలిలో ఒక ఇన్స్పైరింగ్ విమెన్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం మనం. ప్రతిరోజు చాలామంది శక్తిశీలుల గురించి మాట్లాడుకుంటాం. వారు సమాజంలో వేసిన ముద్ర గురించి, అలాగే వాళ్ళ సక్సెస్ స్టోరీస్, అలాగే ఎంతో గొప్ప పట్టుదలతో ప్రయత్నిస్తే మగవాళ్లతో సమానంగా, అలా చూసుకుంటే ఇంకొంచెం ఎక్కువగానే సక్సెస్ అయిన నారీమణుల గురించి మాట్లాడుకునే సెగ్మెంటే ఈ శక్తిశీలి కదా. మరి ఇవాళ్టి శక్తిశీలిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నావు? కలలు కంటే సరిపోదు, దాన్ని నెరవేర్చుకునే తపన మనలో ఉండాలి. అయితే అదంత సులభం కాకపోవచ్చు. ప్రతిచోట విజయం సాధించలేక

పోవచ్చు. అయినా పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యం అనేదే ఉండదు అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్త ఒకరు. రాకెట్ ఉమెన్గా పేరు తెచ్చుకున్న ఆమె ఒక అరుదైన ఘనతను సాధించారు. మంగళ్యాన్ మిషన్ ప్రయోగ సమయంలో ఆమె ధరించిన చీర అమెరికా వాషింగ్టన్ డీసీలో స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ప్రదర్శనకుంచారు. మరి చీరకున్న గొప్పదనం అలాంటిది. మన భారతదేశ చీరకట్టు ఖండాంతరాలు వ్యాపించి అగ్రరాజ్యంలోని ఒక మ్యూజియంలో ప్రదర్శించబడింది అంటే ఖచ్చితంగా అది మనందరం గర్వించే విషయమే కదా. మరి ఇవాల్టి శక్తిశీలిలో ఇస్రో శాస్త్రవేత్త నందిని హరినాథ్ గారు సాధించినటువంటి ఆ అద్భుతమైన గుర్తింపు గురించే ఇవాళ శక్తిశీలులో మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. 2:24 దాటి 36 సెకండ్లు స్టూడియో క్లాక్లో నందిని శ్రీనాథ్ గారి గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం కదా. నందిని హరినాథ్ గారు ఒక ఇస్రో సైంటిస్ట్ అని చెప్పాను కదా, అమెరికా వాషింగ్టన్ డీసీలో స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ఆవిడ ధరించిన చీరని ప్రదర్శనకు ఉంచారని కూడా మనం మాట్లాడుకున్నాం. భారతీయ స్త్రీ శక్తికి నిదర్శనం అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా ఆ మ్యూజియం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో స్పెషల్గా పోస్ట్ చేసి ఆవిడని చాలా ప్రైజ్ చేయడం కూడా జరిగింది. దాంతో ఈ రాకెట్ ఉమెన్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతోంది. తమిళనాడులో పుట్టి పెరిగిన నందిని గారు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉన్నత విద్యావంతులే. తండ్రి ఇంజనీర్, తల్లి మ్యాథ్స్ టీచర్. వీరిద్దరి క్రమశిక్షణలో పెరిగిన తాను కూడా ఉన్నత చదువులు చదవాలి అనుకున్నారు. ఈ లక్ష్యంతోనే ఎలాగైనా ఇంజనీర్ అవ్వాలి అని చెప్పి మాస్టర్స్ కూడా పూర్తి చేశారు నందిని హరినాథ్ గారు. అయితే తనకు స్పేస్ మీద ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అంతరిక్షంలో ఉండే ఆ ఖగోళ రహస్యాలని తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవారు. అదే విషయాలను ఆలోచిస్తూ పెరిగారు. అండ్ తనకిష్టమైన ఆ చదువునే చదువుకున్నారు కూడా. అండ్ ఆసక్తి ఏర్పడడానికి రీజన్ ఉంటుందిగా ప్రతిదానికి. చిన్నప్పటి నుంచి మనకి ఒక అంశం మీద లేకపోతే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగింది అంటే దాని వెనుక ఒక బ్యాక్ స్టోరీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకీ ఈవిడకి ఆసక్తి కలగడానికి రీజన్ ఏంటంటే చిన్నతనం నుంచే సైన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అంట. సో ఆ ఇష్టంతోనే సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసేవారు నందిని హరినాథ్ గారు. సీరియల్స్ ఎక్కువగా చూసేవారంట. వాటిలో అమెరికన్ సైన్స్ ఫిక్షన్ టీవీ సీరియల్స్ స్టార్ ట్రెక్ తనకి బాగా ఇష్టం అంట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సీరియల్స్ పూర్తితోనే స్పేస్ టెక్నాలజీ పట్ల ఆవిడకి చాలా చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా దాని మీద విపరీతమైన క్రేజ్ ఏర్పడింది ఆవిడకి. అండ్ తనొక్కరే కాదు, తన కుటుంబం అంతా కూడా ఆ సీరియల్కి వీరాభిమానులంట. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అయ్యేవాళ్ళు కాదంట. అలాగే అపోలో 13 సినిమా కూడా చాలాసార్లు చూశారంట నందిని హరినాథ్ గారు. అండ్ ఆ మూవీ ద్వారా నాయకత్వ లక్షణాలు అండ్ ఈ టీమ్ వర్క్ మీద ఉండే ఆ ఏదైతే ఉంటుందో ఆ పనితీరు అవన్నీ కూడా ఆవిడకి చాలా నచ్చాయంట. ఇలాంటి అంశాలు తెలుసుకోవాలి అంటూ ఓ సందర్భంలో నందిని హరినాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి తనకిష్టమైనటువంటి థింగ్స్ అన్నీ కూడా పంచుకున్నారన్నమాట. నందిని హరినాథ్ గారి గురించి శక్తిశీలిలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒక మంచి పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2:34 దాటి 45 సెకండ్లు.
3: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission information technology entry. Last date for submission is 1st June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat.

శక్తిశీలి వింటున్నారు. 2:35 దాటి 28 సెకండ్లు శక్తిశీలిలో ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ నందిని హరినాథ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ ధరించిన చీరకి దక్కిన గౌరవం గురించి కూడా మనం శక్తిశీలిలో చెప్పుకుంటున్నాం కదా. అయితే ఈ నందిని హరినాథ్ గారి ప్రస్థానాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు చదువు పూర్తయ్యాక ఇస్రోలోనే చేరాలి అనుకుని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు నందిని గారు. ఈ పట్టుదలతోనే ఇందులో శాస్త్రవేత్తగా ఉద్యోగం సంపాదించారు. ఎందులో? ఇస్రోలో. తన 20 ఇయర్స్ ఆఫ్ కెరీర్లో సుమారు 14కు పైగా స్పేస్ మెషిన్స్లో భాగమై వాటి విజయంలో కీలక పాత్ర పోషించారు నందిని హరినాథ్ గారు. అండ్ వీటిలో ప్రతిష్టాత్మకమైన మంగళ్యాన్, మార్స్ ఆర్బిటర్ మెషిన్ కూడా ఒకటి. తెలుసు కదా మంగళ్యాన్ ఎంత సక్సెస్ఫుల్ మెషినో ఇస్రో సాధించిన ఫీట్స్లో. అంగారక గ్రహ అన్వేషణ కోసం ఈ స్పేస్ రాకెట్ని ఇస్రో 2013 నవంబర్లో ప్రయోగించిన విషయం మనకు తెలుసు కదా. ఈ మెషిన్ ప్రాజెక్ట్ మేనేజర్గా, మెషిన్ డిజైన్ డెప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా వ్యవహరించారు నందిని హరినాథ్ గారు. అండ్ ఈ మిషన్ విజయవంతం అవడంతో ఈ మహిళా శాస్త్రవేత్త పేరు అప్పట్లో బాగా మారుమోగింది. ఇంకా మాట్లాడుకుందాం నందిని హరినాథ్ గారి గురించి, ఆవిడ విజయ ప్రస్థానం గురించి, రాకెట్ ఉమెన్గా పేరు ఎలా వచ్చింది ఆవిడకి, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం ఈనాటి శక్తిశీలి కార్యక్రమంలో. అంతకన్నా ముందు ఒక మంచి పాట విందాం. స్టే ట్యూన్డ్.

0: సంక్రాంతి సినిమా నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. కార్తీక్ చిత్రగారు పాడింది, పోతుల రవికిరణ్ సాహిత్యం, ఎస్ఐ రాజ్ కుమార్ సంగీతం.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్.
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.

0: పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ రాకెట్ విమెన్ గా పేరు పెంచుకున్న నందిని హరినాథ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా శక్తిశీలి కార్యక్రమంలో. అండ్ తన 20 ఏళ్ల కెరీర్లో ఎన్నో స్పేస్ మెషిన్స్లో భాగమయ్యానని చెప్పుకొచ్చారు ఆవిడ. అండ్ వీటన్నింటిలో కంటే కూడా మార్స్ మెషిన్ ప్రత్యేకం, ఎందుకంటే మంగళ్యాన్ సాధించిన విక్టరీ, ఇందులో భాగమైన తమ మహిళా బృందానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు తీసుకొచ్చిందని చెప్తారు నందిని. పనిలో ఉన్న మజా ఏంటో మాకు రుచి చూపించింది అంటారు. అండ్ అప్పటి ప్రధానమంత్రి, అంటే ఎప్పుడైతే ఆ మాస్ మెషిన్ జరిగిందో 2013 అంటే, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో కరచాలనం చేయడం, నాసా ఇచ్చిన ప్రశంసలు, ఇవన్నీ కూడా మరపురాని మధురానుభూతులే అంటారు నందిని గారు. అండ్ ఈ విజయం తర్వాత చాలామంది మహిళలు అంతరిక్ష రంగంలోకి రావడం మొదలుపెట్టారంట. స్పేస్ టెక్నాలజీ మీద, స్పేస్ రంగం మీద, రాకెట్ సైన్స్ మీద విమెన్లో కూడా బాగా నేర్చుకోవాలన్న ఆసక్తి పెరగడానికి ఈ మెషిన్ సక్సెస్సే కారణమంటారు. అండ్ మాస్ మెషిన్తో తనకున్న అనుబంధాన్ని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు నందిని హరినాథ్ గారు. దీంతోపాటు చంద్రయాన్ 3కి ప్రాజెక్ట్ మేనేజర్గా, మెషిన్ డిజైనర్గా వ్యవహరించిన నందిని గారు నాసా ఇస్రో సంయుక్తంగా చేపట్టిన నిజార్ NISAR శాటిలైట్ మెషిన్కి కూడా సిస్టమ్ లీడ్గా సేవలు అందించారు. మరి ఇంతకీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న నందిని హరినాథ్ గారు ధరించిన చీరకి గుర్తింపు రావడానికి ముఖ్య కారణం ఏంటి, అండ్ ఆవిడ్ని అంతలాగా గుర్తించడానికి ఆవిడ పడిన కష్టంతో పాటు ఆ మెషిన్ సక్సెస్లో ఒక టీమ్ లీడ్గా ఆవిడ పన్నిన వ్యూహాలు, అది సక్సెస్ చేయడానికి అహర్నిశలు శ్రమించడం, ఫైనల్గా ఆ మెషిన్ సక్సెస్ అవ్వడంతో ఆవిడ నిలబడిన విజయ గర్వం, ఇవన్నీ కూడా ఆవిడకి గుర్తింపు రావడానికి కారణాలయ్యాయి. ఎలాగో తెలుసుకుందాం ఓ మంచి పాట తర్వాత. నాన్నకు ప్రేమతో నుంచి సూరత్ సంతోష్ పాడిన పాట వచ్చేస్తోంది. చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: కలిసుందాం రా సినిమా కోసం హరిహరన్ సుజాత పాడిన పాట, సీతారాం శాస్త్రి గారి సాహిత్యం, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
0: శక్తిశీలిలో నందిని హరినాథ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక చివరిగా మంగళ్యాన్ విజయంతో నందిని హరినాథ్ వార్తల్లో నిలవడమే కాదు, ఈ ప్రయోగం రోజున ఆమె ధరించిన ఎరుపు రంగు చీరకు అరుదైన గౌరవం దక్కింది. ఆవిడ వాషింగ్టన్ డీసీలోని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ఈ చీరని ఎగ్జిబిషన్కు ఉంచారని మనం మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్లో. అండ్ అంతరిక్ష రంగానికి చెందిన వస్తువులు పరికరాలు ఎన్నింటినో కొలువు తీర్చిన ఈ మ్యూజియంలో ప్రదర్శించిన ఈ చీర చాలా చాలా స్పెషల్గా కనిపిస్తోంది వచ్చిన వాళ్ళందరికీ. అండ్ దాని కింద ఉన్న డీటెయిల్స్ చూసి చాలామంది గర్వంగా ఫీల్ అవుతున్నారు. మన ఇండియన్స్ అయితే ఇంకొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నారు. అండ్ దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోస్ని కూడా ఆ మ్యూజియం ఏదైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు తమ సోషల్ మీడియా పేజెస్లో కూడా పోస్ట్ చేశారు. మాస్ మిషన్ విజయవంత మోడల్లో నందిని కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో మాస్ని చేరిన తొలి ఆసియా దేశంగా, ప్రపంచంలో 4th కంట్రీగా భారత్ నిలిచిన సంగతి మనకు తెలుసు కదా. ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్తలు ధరించిన చీరలు వారి ఔన్నత్యాన్ని, అంతరిక్ష రంగంలో భారత మహిళల విజయాన్ని సూచిస్తున్నాయంటూ నందిని బృందాన్ని కొనియాడారు. అండ్ మ్యూజియం నిర్వాహకులు ఇలా అపారమైన మేధా సంపత్తి, శాస్త్ర సాంకేతికతపై తనకున్న పట్టు, నాయకత్వ పటిమతో దేశ అంతరిక్ష రంగంలోనే రాకెట్ ఉమెన్గా పేరు తెచ్చుకున్న నందిని ప్రముఖ వక్త కూడా, ఈ క్రమంలోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల్ని ప్రోత్సహించేలా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తూ ఉంటారు, చేస్తున్నారు. ఇంకా ప్రస్తుతం ఆయా స్పేస్ మిషన్లకు సంబంధించిన ప్రణాళికలు రచించడం, వాటికి AIని జోడిస్తూ ఇప్పుడున్న టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎంతోమందిని ఎడ్యుకేట్ చేస్తున్న నందిని హరినాథ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండగలమా చెప్పండి. ఇది ఇవాల్టి శక్తిశీలి. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. ఇప్పుడు ముంబై వివిధ భారతి కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు, ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా సరిగమలు ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన సంగీతం బొంబాయి రవి,

0: స్వర్ణకమలం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచన, సంగీతం ఇళయరాజా.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లు.

శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట ఘర్షణ. ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట రాజశ్రీ, గీత రచన, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత పాట రోజా. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంధ్య పాడిన పాట. రాజశ్రీ గీత రచన, సంగీతం ఏఆర్ రెహమాన్.

తర్వాత పాట అభినందన. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, ఆచార్య ఆత్రేయ గీత రచన, సంగీతం ఇళయరాజా.

0: జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
3: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అతడు. ఈ చిత్రం కోసం కేకే సునీత పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం మణిశర్మ.

తర్వాత పాట నీ స్నేహం. ఈ చిత్రం కోసం రాజేష్ ఉష పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట నువ్వే నువ్వే. ఈ చిత్రం కోసం కేకే పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం కోటి.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్, ఎంఎం శ్రీలేఖ పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతరచన, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి. నువ్వు వస్తానంటే నేను వద్దంటాన్న ఈ చిత్రం కోసం కార్తీక్ సుమంగళి పాడిన పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీరు విన్న ఈ పాటతో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ వింటారు.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై అనుజ కుమార్. India and Cyprus exchanged several agreements in different areas, including establishing a joint working group on counter-terrorism, innovation and technology, higher education and research and cultural cooperation in New Delhi today. Prime Minister Narendra Modi held discussion with President of Cyprus Nikos Christodoulidis on strengthening bilateral cooperation across a wide spectrum of areas.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరగనుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటి వరకు 2,000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లూథియానా తర్వాత నిమ్స్ 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు జరిగిన 49వ రాష్టస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట వృద్ది రేటు 10.7%గా, తలసరి ఆదాయం 4.18 లక్షలతో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణను డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశానికే రోల్ మోడల్గా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్లో జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడుతూ, పారదర్శక పౌర సేవల కోసం సమగ్ర రోడ్ మ్యాప్ను సిద్దం చేస్తున్నట్టు ప్రకటించారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం డయాలసిస్ పేషెంట్ల సంక్షేమానికి, ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కిడ్నీ బాధితులను మానవీయ కోణంలో ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 4,710 మందికి చేయూత పెన్షన్లు అందిస్తుండగా, తాజాగా మరో 2,356 మంది డయాలసిస్ బాధితులకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ మంత్రి సంతకం చేశారు. ప్రజాపాలనతో నాగర్ కర్నూలు జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలులో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, గత ప్రభుత్వ విధానాల వల్ల 8 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నప్పటికీ తమ ప్రభుత్వం హామీల అమలులో వెనుకడుగు వేయడం లేదన్నారు. సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంగారెడ్డి జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,

0: కాంగ్రెస్ ప్రజా పాలనలో విద్య వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యం కల్పించామన్నారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ములుగులో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి 14 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను, 140 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ,
1: రామప్ప కావచ్చు, అటు సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, అటు బొగతా వాటర్ ఫాల్స్ కావచ్చు, లక్నవరం కావచ్చు, లక్ష్మీ నరసింహస్వామి, గోదావరి, నేషనల్ హైవే, బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఉంది ములుగు డిస్టిక్ట్. సో ఇవన్నీ కూడా కాపాడుకుంటూ ఇక్కడటువంటి టూరిజం స్పాట్స్ ను, పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తారు కాబట్టి వచ్చే వాళ్ళందరికీ కూడా టూరిస్ట్ గైడ్ లాగా ఫారెస్ట్ శాఖ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది.
0: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు వ్యాఖ్యలపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. జగిత్యాలలో మంత్రి మాట్లాడుతూ కుటుంబ సమస్యల వల్లనే కేటీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
2: పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినవా, సన్న బియ్యం ఇచ్చినవా, 200 యూనిట్ కరెంట్ ఇచ్చినవా, ఇందిరామ ఇల్లు ఇచ్చినవా, ఉద్యోగాలు ఇచ్చినవా, దళితులకు సంబంధించిన, బీసీలకు సంబంధించిన, మైనారిటీ ఇంటిగ్రేట్ కాలేజీ ఏర్పాటు చేసినవా, ఏం చేసినావో చెప్పు, ప్రజలకు మంచి చేసినాం కాబట్టి చెప్పవలసింది.
0: పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని క్రీడలు, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడుతూ, వలసల జిల్లాగా పేరున్న నారాయణపేటను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5,000 కోట్ల వ్యయంతో మహ్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అమలు చేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మాట్లాడుతూ ఆయన,

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రేపటి నుండి ఈ నెల 30 వరకు విత్తన వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. వర్సిటీ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన సుమారు 1230 టన్నుల నాణ్యమైన మూల విత్తనాలను రాష్టంలోని 27 కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచినట్టు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్తాస్ జానయ్య తెలిపారు. రాష్టంలోని అన్ని క్రీడా మైదానాలను ప్లాస్టిక్ రహితంగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తోందని ఆ సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట వ్యాప్తంగా సర్వెంట్ సపోర్ట్ యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 32 జిల్లాల్లోని ప్రధాన స్టేడియాల్లో క్రీడాకారులు, యువత, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగంలో దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. 6:25 సమాచార దర్శిని, 6:30

0: 30 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమం, 7 గంటలకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వేసవి కూరగాయల సాగులో రైతులు చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలు, ఈ అంశంపై వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయక్రమం వింటారు. పరిచయకర్త పిఎల్ఐయ. అనంతరం వివిధ కూరగాయ పంటల సాగులో అనుభవాలు, ఈ అంశంపై పరకాల మండలం నాగారం గ్రామ రైతు పసుల రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం, 9:00 న్యూస్ 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్ లైన్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 10:00 నుండి 11:00 వరకు మధుర గీతాలు ఆపాత ముదురాలు వింటారు. ఇక రేపు 23/5/2026 శనివారం ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా నేను కోరుకున్న భారతం నాటిక వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 10:90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 చిత్రసీమ, 9:00 న్యూస్ 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, ఇక రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ప్రసార విశేషాలు విన్నారు.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు సమాచార దర్శిని వింటారు.
3: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
4: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
3: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
4: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
3: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
4: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
3: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
4: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ,
3: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక FM రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి.

0: మార్చండి. 9182986142 9182986142.
1: బాయ్స్ లెట్స్ గో ప్రాక్టీస్.
2: అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది?
3: అయితే బ్యాంక్ కంప్లైంట్ చెయ్యి.
2: బ్యాంక్ రాసి ఒక నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగ్లీ మీద గూగ్లీ వేస్తున్నారు.
4: అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చెయ్యి.
5: ఉండు, నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ ఒంబడ్స్మెన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ మీ కంప్లైంట్ ని ఒక నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ.
6: ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
8: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
9: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: శ్రోతలకు ఒక ప్రకటన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మరియు లైఫ్ స్కిల్స్ పై 4 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు BC స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ మాడిశెట్టి నరసింహస్వామి గారు ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సాంకేతికతలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా June 1 నుండి 4 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ ఆపై విద్యార్హతతో పాటు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే సాధారణ సాంకేతిక యుగం ప్రస్తుతం ప్రత్యేకంగా AI యుగంగా రూపాంతరం చెందుతుందని, ప్రతి వ్యక్తి జీవితంలో AI ముఖ్య పాత్ర సంతరించుకుంటున్నదని ఆయన తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు హనుమకొండ లష్కర్ బజారులోని BC స్టడీ సర్కిల్లో 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తులో విద్యార్హతలు ఫోటోతో సంప్రదించాలని, మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 0870257112 సంప్రదించాలని ఆయన కోరారు. ప్రకటన విన్నారు.

సమాచార దర్శన విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శివకుమార్ సమర్పించు ఉగ్గు కథ వింటారు. శ్రీ పాసికి ఎల్లయ్య మన బృందం ఆలపించిన శివకుమార్ ఉగ్గు కథ వింటారు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: తొంభైవ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆకాశవాణి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వాతంత్ర అనంతరం భారతదేశం సమాజ నిర్మాణానికి
3: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
4: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
3: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
5: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
4: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
3: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా. ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
4: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
3: అవునా?
4: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్గా.

0: అలాగే గొల్లపూడి మారుతీరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు. దర్శకులు, రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరొకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్స్, దర్పాపారేడు, లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్స్, దర్పాపారేడు, లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమంలో శివకుమార ఒగ్గు కథ వింటారు. కథకులు పసికి ఎల్లయ్య బృందం.

కూసుండే ఇక్కడ కుందేళ్ళ రూపమైన లేస్తే ఇక్కడ ఏడు రూపాయల పంట ఇక్కడ పాలు పరుడైన నడిచిన అయ్యి గడిచిన అందరి రూపమేనా ఇక్కడ

0: వాడ కనుక మండల శ్రీశైలం వెళ్తారు స్వామికి పరిచయం ఒకే అమ్మ
1: అటువంటి శివకుమార స్వామి కథ చెప్తున్నామ్మా. శివుడు రానన్నాడు శివకుమార స్వామికి వరం ఇవ్వనన్నాడు. అటువంటి శివకుమార స్వామి కొయ్యలతో ఓనన్నాడమ్మో. కొయ్య వాళ్ళు ఎడుగురు ముండాలు బంగారు కొండలేనా?

రామారు స్వామి ఎప్పుడు వాళ్ళ దగ్గర వచ్చిన పెద్దమ్మ అని పిలిచినప్పుడే ఆ పిట్టకు సిగ్గా సూటి పెడితే పిట్ట విలేసి పాయనమ్మో అది పడి పెద్దమ్మలు ఏమంటే తెలిసి పెద్దమ్మలు కొడుకా నువ్వు ఎక్కడ పుట్టినావు ఎక్కడ పుట్టావు మందులో మా ఆయన వాళ్ళకి పుట్టామనుకున్నారు మమ్మల్ని సీకారు కాకుండా తీ పిట్టో శివకుమార స్వామి ఎందుకు వచ్చిన ఉన్నప్పుడు శివకుమార స్వామి ఏమంటా ఉన్నాడు అమ్మ నేను మీ వెనక వచ్చాను నేను శ్రీకారం వద్దాం వచ్చినమ్మా అన్నప్పుడు పెట్టాను వద్దు ఇక్కడ పెద్ద పుల్లు ఉంటాయి ముళ్ళు ఉంటాయి ముసి అన్నప్పుడే కాంచాల మారిన కాంచాల మారికి ఉడల వెళ్ళి నారే ఆ ఉడల మీద ఉండు పెట్టా శివకుమార.

ఏమంటే ఉన్నది బిడ్డమ్మా తగ్గ పార్వతి ఓయమ్మా.

0: llegó.
1: నాకున్నదా?
0: నెత్తికి నెత్తికున్నది.
1: నెత్తికున్నది ఇది ముచ్చాలి రేపయ్యా.
0: అయ్యో కళ్ళు నాకు ఇవ్వ.

కుమారస్వామి నేను ఇస్తాను నీకు కుమారా.

0: పరిస్థితులు.
1: అయ్యంటవా చేతులు ఉన్నది ఏంటి నాకు ఈ మంటవా బిడ్డ శివకుమార స్వామి, చేతులు ఉన్నది వజ్రవాయుధం బిడ్డ.
0: వజ్రవాయుధం నాకు ఇయ్యరా.
1: అయ్యో వజ్రవాయుధం సామాన్య వాయుధం కాదు బిడ్డ, అటువంటి వజ్రవాయుధం పట్టుకొని సత్యం పీనికలేవి తాతాజంగా ముడిచుట్టు దింపి కొడితే పీనికలేసి మాట్లాడదు బిడ్డ. ఆరోగ్యంగా తాతాజంగా ముడిచుట్టు దింపి గంగ ఎక్కడికి అక్కడ ఆగిపోతుంది వజ్రవాయుధం.

0: పెద్ద పుల్లలను పోసినారు, పాలు లేచినారు, ఎనిమిది పోగులు వేసినప్పుడు శివకుమార స్వామి గెలిచినారు. అమ్మో బిడ్డ, ఈ పెద్ద పుల్ల రెండు పెద్ద పుల్ల చంపిన ఒకటి, ఈ రెండు పెద్ద పుల్ల ఎనిమిది బాగా లేచిన బిడ్డ. మాకు ఏడుగురికి మంచి గుప్ప, నీకు ఒకటి బిడ్డ,
1: నాకొకటి వినం.
0: అటువంటి బిడ్డ చెప్పిన శివకుమార స్వామి, అయ్యో మా కొత్త అన్నప్పుడు అని వాళ్ళు వేసుకున్నారమ్మో. శివకుమార స్వామి ఇప్పుడే మా తల్లి దగ్గర పోతాడు.

కుమార స్వామి ఏమంటే ఉన్నాడు, అమ్మా మనదే రాజ్యం మన దేశం ఎక్కడమ్మా అన్నప్పుడేమి కన్న తల్లి గిరియవ దైవం ఉంటది. ఓ కొడుక మనది రాజ్యం కాదు దేశము కాదు కొడుకో, ఓ కొడుక అయ్యా కూడ పట్టం దాని పేరు తనకూడ తనకూడ దారిలో ధర్మరాజు మీ తాత, మీ తాత పరం వైడు పరంబాయిలు మమ్మల్ని పరంబాయిలు ఆర్థిస్తామంటే మమ్మల్ని అక్కడ పరంబాయి పడతామని సంపదం అంటే మాకు నీళ్ళు పడితే అన్నప్పుడే మీ నాయనమ్మ సత్యవద్యవి మమ్మల్ని బయటికి పంపింది కొడుకో. కరి కష్టం వచ్చిన అది రామరామో, ఇంత ఊరే కన్న కొడుక రామరామ.

పాయసంచులు మై బాయికి నీళ్ళ పోయింది కాబట్టి అక్కడే మనం పోదాం మా కన్న తండ్రి తీసుకొస్తా ఉన్నాడే తల్లి కూర మీద తల్లి ఎక్కిన పిల్ల కూర కొడుకు ఎక్కినాడు.

రామరసాను, మీ తండ్రి ఇదే బాయిలో పోయింది బిడ్డ, ఈ తండ్రి శాదులు, ఈ తండ్రి చెప్పులు అన్నప్పుడు అమ్మా నువ్వు ఇక్కడనే ఉండు అన్నాడు. శంకరించిన వజ్రవాదంగా పట్టుకున్నాడే బాయిల గంగనేవి ఒక్కొక్క మెట్టు దిగకుండా.

వాళ్ళు ఇస్తాంటే దేవతలు వీణా గణపాలకు పలుకుతంటే మా నాయన అనుకుంటాడు, చనిపోతే నాయకుడు ఈ బాయిలో ఉన్నాడు అనుకుంటాడు, గంగి బాయిలో ఉన్నాడు అనుకుంటాడు, ఈ బాయిలోకి వెళ్ళిపోతాం.

0: తండ్రి కలవడాడు బిడ్డ.
1: కలవలే
0: కలవటం అంగణ అమ్మా మన తండ్రి ఇక్కడ ఉండి చనిపోతున్నా ఇక్కడ ఈ బాయిలే ఉన్నాడు కన్య మహిళ ఈ బాయిలే ఉన్నాడు అమ్మా నేను ఇప్పుడే చంచి పెద్దమ్మల దగ్గర పోయి చనిపోతాను ఆయన తిత్తనాన్ని పెద్దమ్మల దగ్గర పోతాను అన్నాడు. నువ్వు ఇక్కడనే ఉండి బాయికెట్టే ఉండమ్మా చెప్పినాడు శివకుమారస్వామి. అరే బిడ్డ ఇక్కడనే ఉంటాను అన్నది శివకుమారస్వామితో చెప్పినప్పుడే శివకుమారస్వామి చేతులను వజ్రవాయుధం పట్టాడు చుట్టూ గీతలు పెట్టినాడు తాతా జంగమయని వజ్రవాయుధం పట్టుకున్నాడే అటువంటి.

0: సెన్స్ పొందడానికి అదే బాధ్యున్నాడు కాబట్టి నీ సెన్స్ పెద్ద పొందడానికి తీస్తా, మీరు రారమ్మా నమ్మడి.
1: మేము రావాలా? సరే మేము అన్నాడు కనుక ఈనాడు ఏమొస్తారయ్యా
0: రాలంటావా? అరే అన్నప్పుడు శివకుమార్ స్వామి ముఖ మనసులో వచ్చినాడు. మై బాయిలో ఉన్న రాక్షసుడు ఏమంటే ఉండదు, శివకుమార్ స్వామి అక్కడ చూసినాడు. అటువంటి రక్త కుమార స్వామి రీతి చేతుల గంట గుడ్డల చేతుల శివజాల శంభు చేతులు పట్టుకొని

మోసం చేయాలనుకున్నాడు. అడవడి గిరి అవ దగ్గరికి రక్త కుమార స్వామి ఏ రీతి ఆ రీతికి వచ్చినాడు. గిరియా గిరి అంటాడమ్మో అన్నప్పుడు గిరియావతి అటు చూసినప్పుడే ఓ నాదా ఓ ప్రాణేశ్వర అయ్యా ప్రాణ.

0: కాబట్టి మన కొడుకు పేరు శివకుమారస్వామి. కొడుకు పెట్టిపోయిన గీతలు నాదో ప్రాణేశ్వరాయ్ అయ్యా.
1: కొడుకు ఎక్కడ కొడుకు? నేను లేని కొడుకు నువ్వు ఎట్లా కన్నావమ్మా?
0: అటుపడి నీళ్ళకి పోయినా నాదా, నువ్వు నీళ్ళకి పోయినప్పుడు ఏడు నెలలు గడిపోదు నేను. ఇవాళ మన కొడుకు పుట్టాడు, మనం కష్టాలు.

0: పిల్లవాడి కొడుకును అన్నావు, ఏ ఎక్కడ అన్నాడు, ఎక్కడ పుట్టిండు, ఎవరికి పుట్టిడా కొడుకు అన్నాడు, ఎవరి కొడుకు కొడుకు అంటాడు రక్త కుమారస్వామి. ఆడు ఎప్పుడు కడుపులో పడ్డం.
1: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శివకుమార ఒగ్గు కథలోని మొదటి భాగం.
2: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శివకుమార ఉగ్గు కథ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
3: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా 5,000 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 83, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 188 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 మే 2026 నాటికి 20 ఏళ్లు నిండి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 7 శిక్షణ కాలంలో 15,000 స్టైఫండ్ చెల్లిస్తారు. అభ్యర్థులు ముందుగా ప్రభుత్వ అప్రెంటిస్షిప్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా ప్రావీణ్యత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి

0: పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bankofbaroda.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 8, 2026. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ స్పోర్ట్స్ కోటా విభాగంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 404 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, షూటింగ్, వాలీబాల్, యోగాసన వంటి అనేక విభాగాల్లో నైపుణ్యాలు ప్రదర్శించిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రికులేషన్ లేదా తత్సమాన విద్యార్థులను కలిగి ఉండాలి. అలాగే ఇంతకు ముందు చెప్పిన క్రీడాంశాల్లో అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో లేదా రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 23 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssb.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 7, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని 19 విశ్వవిద్యాలయాల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇంకా పలు యూనివర్సిటీల్లో భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా 63 ప్రొఫెసర్, 334 అసోసియేట్ ప్రొఫెసర్, 1020 అసిస్టెంట్ ప్రొఫెసర్, 2 లైబ్రేరియన్, 104 లెక్చరర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పిహెచ్డి, ఎంఫిల్ లేదా నెట్ లేదా ఏపీ స్లెట్ లేదా సెట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apuniversitiesrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 8, 2026. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో 6565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా సిగ్నల్ విభాగంలో 323 గ్రేడ్ 1 టెక్నీషియన్ ఖాళీలను, అలాగే 6242 గ్రేడ్ 3 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10th ఐటీఐ, బీఎస్సీ లేదా డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు గ్రేడ్ 1 టెక్నీషియన్ ఉద్యోగానికి 18 నుండి 33 ఏళ్ల మధ్య, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగానికి 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 29, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగ సమాచారం విన్నారు.
3: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
4: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
3: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
4: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
3: వేరే మార్గాల కోసం వెతకండి.
4: ఆకాశవాణినే సంప్రదించండి.
3: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

భారత్ సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది.

0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్ది సేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదం, సృజనాత్మకత, టెక్నాలజీ, ఉన్నత విద్య, పరిశోధన, సాంస్కృతిక సహకారం కోసం సంయుక్త కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, బహుపాక్షిక వేదికలపై సహకారం గురించి కూడా చర్చించారు. ప్రపంచస్థాయి సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నామని ప్రధానమంత్రి తెలిపారు.
1: भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी. यह साइप्रस के इंफ्रास्ट्रक्चर, एनर्जी और एग्रीकल्चर सेक्टर में भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
0: సైప్రస్ అధ్యకులు నికోస్ మాట్లాడుతూ గత ఏడాదిలో భారత్ సైప్రస్ సంబంధాలు, అలాగే ఈయూ భారత్ సంబంధాలు పురోగతి సాధించాయన్నారు. ఆయన 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరుగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరతారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా ఈ దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గార్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. గడిచిన 18 రోజ్గార్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల నియామక పత్రాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలు 10 రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి 3 చొప్పున, జార్ఖండ్ నుంచి 2 సీట్లు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి 1 సీటు ఖాళీలున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 1న విడుదలవుతుంది. పోలింగ్ 18 జూన్ జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. అలాగే మహారాష్ట, తమిళనాడులో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలు కూడా 18 నిర్వహిస్తారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లూథియానా తర్వాత నిమ్స్ 3వ స్థానంలో నిలిచింది. ఈ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్స పొందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా లీడర్షిప్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని మాట్లాడుతూ భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడనున్నాయని తెలియజేశారు. ఏఐ, కూలింగ్ టెక్నాలజీలు, స్మార్ట్ గ్రిడ్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డేటా సెంటర్లు భవిష్యత్ ఆయిల్ ఎకానమీగా మారతాయని పేర్కొన్నారు.

0: నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాల్లో సగానికి పైగా ఇప్పటికే సాధించామని తెలియజేశారు. 2030 నాటికి డేటా సెంటర్ సామర్థ్యం 6.5 గిగావాట్లకు చేరుతుందని వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2 రోజుల రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ కాంట్కు వెళ్లే 20 కోచ్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇంతకుముందు 8 కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు పెరిగిన సీటింగ్ సామర్థ్యంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఈ సందర్భంగా భగత్ కీ కోఠీలో వందే భారత్ స్లీపర్ కోచ్ వర్క్షాప్ 2వ దశను ప్రకటించారు. జైసల్మేర్ స్టేషన్లో కొత్త కోచ్ కేర్ కాంప్లెక్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో రాజస్థాన్ కు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని, రాష్ట్రంలో భారీ రైల్వే అభివృద్ది పనులు చేపడతామని తెలియజేశారు.
1: जोधपुर से दिल्ली की जो वंदे भारत ट्रेन है बहुत ही एक पॉपुलर ट्रेन है. जब से चालू हुई तब से 150% से अधिक इसका रहता था ऑक्यूपेंसी, तो अब इसको 8 कोच से बढ़ाकर यह सीधा 20 कोच में कन्वर्ट कर दिया गया है. साथ ही साथ आज जैसलमेर से अहमदाबाद की सर्विस भी शुरू होगी और जोधपुर में नई गाड़ियां शुरू हो सके इसके लिए एक कोचिंग टर्मिनल की व्यवस्था भी जोधपुर से होगी. और हरिद्वार की एक जो बहुत बड़ी डिमांड है उसके ऊपर भी काम चल रहा है, आने वाले समय में वो डिमांड भी पूरी होगी.
0: దేశంలో తీవ్ర ఎండల కారణంగా గత 4 రోజులుగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా గరిష్ట విద్యుత్ వినియోగం 270.82 గిగావాట్లకు చేరి ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తీవ్ర వేసవిని దృష్టిలో ఉంచుకుని అవసరమైనంత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచించింది. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం వేగంగా దూసుకుపోతోందని, ప్రస్తుతం కేవలం 8 రోజుల్లోనే కొత్తగా 100,000 కుటుంబాలు ఈ పథకంలో చేరాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన ఉద్యమం ఎంతో వేగంగా విస్తరిస్తోందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్సర్ బుక్ స్కాన్ చేసిన ఫోటోకాపీ పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. ముందుగా ఈ గడువు రేపటితో ముగియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా సిబిఎస్ఈ వెబ్సైట్పై అధిక ఒత్తిడి ఉండడంతో సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయని బోర్డు తెలిపింది. స్కాన్ కాపీ అందుకున్న తర్వాత విద్యార్థులకు వెరిఫికేషన్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుందని పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పంట పొలాలు కార్యక్రమంలో ముందుగా వేసవి కూరగాయల సాగులో రైతులు చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య.
1: ఈరోజు వేసవి కాలంలో కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి వివరించడానికి వ్యవసాయ కళాశాల వరంగల్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ మన స్టూడియోకి వచ్చేశారు. వారికి స్వాగతం పలుకుదాం. సార్ నమస్తే.
2: సో నమస్కారం సార్.
1: చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఈ వేసవి కాలంలో కూరగాయల సాగులో ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి? ముందుగా ఈ కూరగాయల సాగులో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి కీటకాలు ఏంటి, అలాగే ఎన్ని రకాలుగా ఉంటాయి ఈ కీటకాలు?
2: రైతు సోదరులు, ముఖ్యంగా ఈ యొక్క కూరగాయల్లో వచ్చేటువంటి పురుగుల్ని మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చును. ఏ పంట అయినటువంటి ఈ కూరగాయ పంటలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వంగ, టమాటో, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, మునుగ, అదేవిధంగా పాలకూర, తోటకూర, ఈ విధంగా ఏ రకమైనటువంటి కూరగాయల్లో చూసుకున్నా కూడా ఈ యొక్క కీటక పురుగులను మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చును. ఒకటి, కొరికి నమిలే భాగాలు కలిగినటువంటి, ముఖభాగాలు కలిగినటువంటి పురుగులు. రెండవది, రసం పీల్చే పురుగులు అనేటువంటి మనం ముఖ్యంగా చేసుకోవచ్చును. ఈ యొక్క కొరికి నమిలే భాగాలు కలిగినటువంటి వర్గానికి చెందినటువంటి కీటకాల్లో ఒకటి కోలియాప్టరా. కోలియాప్టర రకానికి చెందిన, అంటే పెంకు పురుగులు మనం అని అంటాము. రెండవది లెపిడాప్టరా, అంటే రెక్కల జాతి పురుగులుగా మనం వర్గీకరించవచ్చు. ఈ రెండు పురుగుల్లో కూడా చాలా సున్నితమైనటువంటి దంతాలను కలిగి ఉంటాయి ఈ కీటకాలు. ఈ సున్నితమైనటువంటి దంతాలను కలిగి ఉండడం వల్ల ఎక్కడైతే ఈ యొక్క మొక్కలు, కూరగాయ మొక్కలు మనం రైతు సోదరుడు సాగు చేస్తాడో వాటిలో ఉన్నటువంటి రసాయనాలకు ఈ యొక్క కొరికి నమిలే భాగాలు కలిగినటువంటి కీటకాలు, ముఖ్యంగా పెంకు పురుగులు కానీ, అదేవిధంగా ఈ యొక్క రెక్కల జాతి పురుగులు కానీ ఆకర్షించబడి అక్కడికి చేరుకొని అక్కడ గుడ్లు పెట్టడం అనేటువంటి సర్వసాధారణంగా మనం గమనిస్తుంటాం. గుడ్లు పెట్టిన తర్వాత ఏం చేస్తాయి, గుడ్ల నుంచి చిన్న లార్వా దశలు బయటకు వచ్చి ఈ లార్వాలు అనేటువంటివి మన యొక్క పత్రహరితాన్ని గీకి తినడం వల్ల పత్రహరితం యొక్క శాతం అనేటువంటి తగ్గిపోయి ఈ యొక్క కూరగాయల యొక్క దిగుబడి అనేటువంటి తగ్గుతుంది. ఇది రైతు సోదరుడు ముఖ్యంగా గమనించుకోవాలి. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కొరికి నమిలే భాగాలు కలిగినటువంటి పురుగులను మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆకులపైన కానీ, కాయలపైన కానీ, పుష్పాలపైన కానీ, కాండం పైన కానీ, చిన్న చిన్న కొమ్మలపైన కానీ ఈ యొక్క చిల్లులు, రంధ్రాలు పడడం కానీ, అదేవిధంగా రంధ్రాలు లోపలికి చేయి బొరియలు చేయడం కానీ, వాటి యొక్క విసర్జితాలను మనం చూస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏంటంటే కొన్నిసార్లు మొక్కలు వడలిపోయి చనిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. సో కాబట్టి ఇవి ప్రధాన వర్గంగా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా రెండవ వర్గం మనం చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు అని చెప్పుకోవచ్చును. దీంట్లో తెల్లదోమ అని చెప్పుకోవచ్చు, పిండినల్లి అని చెప్పుకోవచ్చు, తామర పురుగు అని చెప్పుకోవచ్చు, పేనుబంక అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి నల్లులు అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పేనుబంక అని కూడా ఇన్ని రకాలైనటువంటి రసం పీల్చే పురుగులు మనం చెప్పుకోవచ్చును. ఈ రసం పీల్చే పురుగులు ముఖ్యంగా ఏం చేస్తాయంటే వీటికి సున్నితమైనటువంటి దంతాలు ఉండవు, కానీ ఇవేం చేస్తాయంటే తాని యొక్క ముఖభాగాలు అనేటువంటి ఒక గొట్టంలాగా రూపాంతరం చెంది ఆ గొట్టాన్ని ఏం చేస్తాయంటే ఈ యొక్క కణజాలంలోకి చొప్పించి కణజాలాల నుంచి ఉన్నటువంటి నీరును, పోషకాలను అన్నిటినీ కూడా అవి తాగడం ద్వారా ఏమవుతాయంటే ఈ యొక్క ఆకులు కానీ, పుష్పాలు కానీ, కాయలు కానీ అన్నీ కూడా వడలిపోయి అదేవిధంగా వంకరగా తిరగడం వల్ల పత్రహరిత శాతం అనేటువంటి తగ్గుతుంది. సో మీరు కొరికినమలే భాగాలు కలిగినటువంటి కీటకాలు తీసుకున్నా, అదేవిధంగా రసం పీల్చే పురుగులు తీసుకున్నా కూడా ఈ యొక్క నష్ట పరిమాణ శాతం అనేటువంటిది ఈ కూరగాయల లోపల ఎక్కువగా ఉంటుందని నేను ఈ సందర్భంగా రైతు సోదరులకు నేను విన్నవించుకుంటున్నాను.
1: మరి ఈ కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు అంటే ఏమిటి, వాటిని మరి రైతులు ఏ విధంగా ఎంచుకోవాలి?
2: ముఖ్యంగా రైతు సోదరులు, ఈరోజు ఈ సందర్భంగా నేను రైతు సోదరులకు తెలియజేస్తున్నది ఏంటి

0: అంటే కంపల్సరీ ఖచ్చితంగా రైతు సోదరులు సమగ్ర సస్య రక్షణ చర్యలను కూరగాయల్లో పాటించాలి. ఎందుకంటే మానవుని యొక్క ఈ యొక్క అనేక రకమైనటువంటి కలుషితమైనటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయనాలను రైతు సోదరులు కూరగాయల పైన పిచికారీ చేస్తున్నాడు. ఈ యొక్క రసాయనాలు ఏం చేస్తాయంటే నాడీ వ్యవస్థ పైన పనిచేసి చాలా రకాలైనటువంటి దుష్పరిమాణాలకు ఈ యొక్క కారణమవుతున్నది. సో ఇందు మూలంగా రైతు సోదరుని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సమగ్ర సస్య రక్షణ చర్యలను పాటించినట్లయితే ఒక రసాయనిక పురుగు మందుల యొక్క శాతాన్ని మీరు తగ్గించుకోవచ్చును. అసలు సమగ్ర సస్య రక్షణ చర్యలు అంటే ఏమిటి? ఈ సమగ్ర సస్య రక్షణ చర్యలు అంటే మనం దాంట్లో యాజమాన్య పద్ధతులు కానీ, యాంత్రిక పద్ధతులు కానీ, జీవ నియంత్రక పద్ధతులు కానీ, అదేవిధంగా జీవ శిలీంద్రక నాశకాలను వాడుకోవడం కానీ, అదేవిధంగా కొన్నిసార్లు కూడా ప్రభుత్వ పాలసీ చర్యలను కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం కానీ, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే లాస్ట్గా ఆయుధంగా మనం యొక్క రసాయనిక పురుగు మందులను కూడా వాడుకొని, అంటే ఎప్పుడైతే ఈ యొక్క పురుగు శాతము, పురుగు యొక్క సంఖ్య అనేటువంటిది ఈ యొక్క కూరగాయల్లో ఎక్కువ అవుతుందో, దాని యొక్క ఒక థ్రెషోల్డ్ లెవెల్ దాటిపోతుందో, అప్పుడు మాత్రమే రకాలైనటువంటి పద్ధతులను మనం ఎంచుకొని మనము పిచికారి కానీ అదేవిధంగా ఈ పద్ధతులను అవలంబించినట్లయితే మనం తక్కువ పురుగు మందుల శాతంతో ఎక్కువ దిగుబడి సాధించడానికి, అదేవిధంగా తక్కువ పంట ఖర్చుతోటి ఎక్కువ ఆదాయాన్ని పొందించడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను రైతు సోదరులందరికీ కూడా విన్నవించుకుంటున్నాను.
1: తర్వాత కూరగాయల సాగులో నర్సరీల సమగ్ర సస్య రక్షణ చర్యలు ఎలా ఉంటాయి చెప్పండి.
0: ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నర్సరీలను మనం ఎత్తైన మడుల్లాగా చేసుకోవాలను. ఈ ఎత్తైన మడులు చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం కుళ్ళు తెగులును కానీ వేరుకుళ్ళు తెగుల నుంచి మనం కాపాడుకోవచ్చును. అదే కాకుండా ఈ యొక్క నారు మడుల లోపల మనం చూసుకున్నట్లయితే వేపపిండిని 200 కిలోలు ఒక ఎకరానికి చొప్పున ఈ యొక్క నర్సరీ లోపల మనం మడుల లోపల వేసుకోవాలి. దానివల్ల ఏమైతే అంటే ఈ యొక్క మన వేరు వ్యవస్థను ఆశించేటువంటి కీటకాలన్నింటినీ కూడా మనం నాశనం చేసుకోవచ్చును. అదేవిధంగా తర్వాత చర్యగా మనం ఏం చేసుకోవాలంటే విత్తన శుద్ధి. ఈ యొక్క విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలంటే ముఖ్యంగా ట్రైకోడర్మ విరిడి అనేటువంటి జీవ శిలీంద్ర నాశిని అనేటువంటి మందును మనం 10 గ్రాములు 1 కేజీ విత్తనానికి మంచిగా పట్టించి చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం కుళ్ళును అదేవిధంగా వేరుకుళ్ళు తెగులను మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా ముఖ్యంగా మడుల్లో చూసుకున్నట్లయితే ఇది ఒక ప్రధాన సమస్యగా మనం గమనించవచ్చును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కీటకాలను, ముఖ్యంగా రసం పీల్చే పురుగులు కూడా ఈ యొక్క మనకు నారు మడుల్లోపల నర్సరీలోపల వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి మనం ఇమిడాక్లోపిరిడ్ అనేటువంటి మందును మనము విత్తన శుద్ధిగా వాడుకోవచ్చును. అదేవిధంగా థయామిథాక్సమ్ అనేటువంటి మందును కూడా విత్తన శుద్ధిగా మనం వాడుకోవచ్చును. సో దాన్ని 5 ml 1 కేజీ విత్తనానికి పట్టించుకోవాలి. ఇది 2 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చేటువంటి పురుగులు కానీ అదేవిధంగా కురికినమలే భాగాలు కానీ ఈ యొక్క నర్సరీలో రాకుండా మనం చేసుకోవచ్చును. అంతేకాకుండా ఈ యొక్క నర్సరీలో వచ్చేటువంటి ఆరోగ్యకరమైనటువంటి నారును మనం ప్రధాన పొలంలోకి ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకునేటువంటి ముందును దీన్ని మనము ఈ యొక్క సీడ్లింగ్స్ని కూడా మనం ఈ యొక్క ఈ మందు ద్రావణం లోపల ముంచుకొని 30 నిమిషాల పాటు దానికి ముఖ్యంగా మనం ఇమిడాక్లోపిరిడ్ని 10 ml 1 లీటర్ నీటి కలుపుకొని ఆ ద్రావణం లోపల ఈ యొక్క సీడ్లింగ్స్ని ఈ యొక్క నారు మొక్కలను మనం ముంచుకొని 30 నిమిషాల పాటు ముంచుకొని మనం ప్రధాన పొలం లోపల వేసుకున్నట్లయితే మనకు 30 రోజుల వరకు ఈ పురుగుల్ని నుంచి బారి నుంచి మనం కాపాడుకోవచ్చునని రైతు సోదరులందరికీ నేను వివరిస్తున్నాను.
1: మరి చివరగా ప్రస్తుతం కూరగాయలు సాగు చేస్తున్నటువంటి రైతులకు మీరు ఏ విధమైనటువంటి సలహాలు ఇవ్వదలుచుకున్నారు?
0: మరి ఒక్కసారి ఈ యొక్క కొరికి నమిలేటువంటి భాగాలు కలిగినటువంటి కీటకాలను మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా లోతైనటువంటి దుక్కులను చేసుకోవడము, తరువాత లోతైన దుక్కులు చేసుకున్న తర్వాత పంటను ప్రధాన పొలం లోపల వేసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఈ యొక్క లింగాకర్షక బుట్టలను కూడా మనం అమర్చుకోవచ్చును. లింగాకర్షక బుట్టలను అమర్చుకున్నట్లయితే ఈ మొగ కీటకాలు ఈ లింగాకర్షక బుట్టల్లో పడడం వల్ల ఈ యొక్క ఆడ కీటకాలు మొగ కీటకాలు అనేటువంటి సంపర్కం జరగకపోవడం వలన ఆ ఆడ కీటకం అనేటువంటిది గుడ్డు పెట్టేటువంటి శాతం అనేటువంటి తగ్గుతుంది. సో ఇది ప్రధానమైనటువంటి చర్యగా నేను పేర్కొంటున్నాను. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గుడ్డు దశను మనం చంపుకోవాలంటే రైతు సోదరులు ముఖ్యంగా ఈ యొక్క నీమ్ ఆయిల్ను, వేప నూనెను 3 ml 1 లీటర్ నీటికి కలుపుకున్నట్లయితే ఎక్కడైతే ఈ యొక్క కొరికి నమిలే భాగాలు కలిగిన కీటకాలు కానీ అదేవిధంగా రెక్కల జాతి దానికి చెందినటువంటి రెక్కల జాతి పురుగులు కానీ దాని గుడ్డు దశను మనం నివారించుకోవచ్చును. ఇది 3వ చర్యగా నేను రైతు సోదరులందరికీ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొంచెం దూరం వెళ్ళినట్లయితే దీని యొక్క లార్వా దశను మనము చంపుకోవడానికి ముఖ్యంగా మనకు జీవ శిలీంద్ర నాశకాలైనటువంటి బెవేరియా బెస్సియాన్ అనేటువంటి పురుగు మందును కానీ

0: అదేవిధంగా మెటారైజియం అన్సిప్లి అనేటువంటి పురుగు మందును కానీ, అదేవిధంగా బ్యాసిల్లస్ తురెంజి అనేటువంటి పురుగు మందును కానీ మనము ఇవి హాని చేయనటువంటి ఈ యొక్క పురుగు మందులుగా మనం భావిస్తుంటున్నాము. వాటిని 5 గ్రాములు 1 లీటర్ నీటికి మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క రెక్కల జాతి కానీ, అదేవిధంగా ఈ యొక్క పెంగు పురుగు జాతులన్నింటినీ కూడా మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా లాస్ట్ రిసార్ట్గా, అంటే లాస్ట్ ఒక ఆప్షన్గా మనం ఏంటిదంటే ఈ యొక్క రసాయనిక పురుగు మందులను కూడా పెంచుకోవచ్చును. అదే దాంట్లో మనం భాగం చూసుకున్నట్లయితే ఎమామెక్టిన్ బెంజోయేట్ అనేటువంటి పురుగు మందును కానీ, అది మన ముఖ్యంగా 0.5 గ్రామ్స్ 0.5 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ, అదేవిధంగా ఫ్లూ బెండిమైనటువంటి మందును 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ, అదేవిధంగా క్లోరాంటినిలిప్రోల్ అనేటువంటి మందును 0.3 ml 1 లీటర్ నీటికి కానీ, ఈ విధంగా మనము ఏదో ఒక రకమైనటువంటి పురుగు మందును మనం ఎంచుకున్నట్లయితే ఈ యొక్క రెక్కల జాతి, అదేవిధంగా పెంకు పురుగుల జాతికి, అంటే ముఖ్యంగా కురికినమ్లే భాగాలు కలిగినటువంటి పురుగులను మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులను మనం ముఖ్యంగా ఏ విధంగా నివారించుకోవచ్చు అంటే, మొదటగా మనం చూసుకున్నట్లయితే జిగురట్టెలను మనం ఎంచుకోవాలి. దాంట్లో పసుపు రంగు జిగురట్టెలు కానీ, నీలిరంగు జిగురట్టెలు కానీ, అదేవిధంగా తెలుపు రంగులో ఉన్నటువంటి జిగురట్టెలను మనం ఎంచుకొని ఆ జిగురట్టెలు మనం పొలం లోపల దాదాపు 1 ఎకరానికి చూసుకున్నట్లయితే మనము 10 నుంచి 20 వరకు జిగురట్టెలను పెట్టుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులు, ముఖ్యంగా తెల్లదోమ అనేటువంటిది పసుపు రంగులో ఉన్నటువంటి జిగురట్టకు, అదేవిధంగా తామర పురుగులు అనేటువంటివి తెలుపు అనేటువంటిది నీలిరంగు జిగురట్టెలకు ఆకర్షితమై అవి అక్కడికి చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క గుడ్డు దశను, అదేవిధంగా చిన్న లార్వా దశలను చంపుకోవడానికి మనం వేప నూనె అనేటువంటి మందును 3 ml 1 లీటర్ నీటి మనము కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చును. అదేవిధంగా మనం ఇంకోసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క జీవ శిలీంద్ర నాశకాలు అనేటువంటి లెకేనిసిలియం అనేటువంటి జీవ శిలీంద్ర నాశక పురుగు మందును మనం చూసుకున్నట్లయితే 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగు మందులను కూడా మనం నివారించుకోవచ్చును. ముఖ్యంగా మనం ఈ యొక్క రసం పీల్చే పురుగులను, కొన్ని రకాలైనటువంటి రసం పీల్చే పురుగులు ఏం చేసాయంటే వైరస్ను కూడా ట్రాన్స్మిషన్, వైరస్ను ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే కూరగాయల సాగులో చూసుకున్నట్లయితే ఏవైతే వైరస్ను ఆశించినటువంటి మొక్కలు ఉంటాయో వాటన్నిటిని కూడా పెరికి వేసేసి వాటిని కాల్చుకోవాలి, కాలబెట్టాలి. అదేవిధంగా మన పంట పొలం చుట్టూ కూడా బార్డర్ క్రాప్స్, జంట వరుసల్లో ఈ యొక్క జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి ఆస్కారం అనేటువంటిది ఉండదు. అదేవిధంగా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు మందుల్లో మనం చూసుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి పురుగు మందును 0.5 ml 1 లీటర్ నీటికి కానీ, అదేవిధంగా థయామిథగ్జమ్ అనేటువంటి పురుగు మందును 0.2 ml 1 లీటర్ నీటికి కానీ, అదేవిధంగా మనం డైమిథోయిడ్ అనేటువంటి పురుగు మందును చూసుకున్నట్లయితే 2 ml మనం చూసుకోవచ్చును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మిథైల్ డెమట అనేటువంటి మందును, ఈ విధంగా అదే అన్ని రకాలైన అస్టమిప్రిడ్ అనేటువంటి పురుగు మందును 0.2 గ్రాములు ఈ విధంగా కలుపుకొని మనం లాస్ట్ ఆప్షన్ ఈ యొక్క రసాయనిక పురుగు మందులను కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కొరికినమలే భాగాలు కలిగినటువంటి కీటకాలను, అదేవిధంగా రసం పీల్చే పురుగులను ఈ కూరగాయల లోపల మనము నివారించుకోవచ్చును. ముఖ్యంగా ఈ యొక్క వరంగల్ వాసులకు ముఖ్యంగా నేను తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క వరంగల్ వాసులు కూడా మిద్దె తోటలు కూడా మనకు వాళ్ళు సాగు చేస్తున్నారు. ఈ మిద్దె తోటల్లో ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ యొక్క జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మాత్రమే వాళ్ళు ఆ యొక్క పురుగులను నివారించుకోవాలి. మీరందరూ కూడా ఈ యొక్క రసాయనిక పురుగు మందులను వాడుకోవచ్చును. ఈ యొక్క ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వేప నూనె కానీ చూసుకున్నట్లయితే కొన్నిసార్లు కూడా మీరు ఈ యొక్క నీటిని అధికంగా స్ప్రింక్లర్ విధానం ద్వారా పాటించినా కూడా ఈ యొక్క రసం పీల్చే పురుగులను కూడా మనం నివారించుకోవచ్చును. సో ఈ విధంగా మనం ఈ యొక్క పురుగులను నివారించుకోవచ్చును. అంతేకాకుండా మనం ఇంకొకటి రైతు సోదరులందరికీ కూడా ముఖ్యంగా నేను వివరించుకున్నది ఏంటిదంటే, ఫ్లవరింగ్ అంటే పూత దశ లోపల మీరు ఆల్ఫా నాఫ్థైల్ ఎస్టిక్ యాసిడ్ అనేటువంటి మందును గనక 2.5 ml 10 లీటర్ల నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అత్యధికంగా ఫ్లవర్స్ అనే అంటే పుష్పాలు అనేటువంటి రాలకుండా అవి ఎక్కువగా కాయలుగా రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతు సోదరులు, అదేవిధంగా మన వరంగల్ రైతు సోదరులు ఇటువంటి సమగ్ర సస్య రక్షణ చర్యలను పాటించి మీరు అధిక దిగుబడులు ఆశిస్తున్నారని కోరుకుంటూ మీ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్, కీటక శాస్త్రవేత్త, వ్యవసాయ కళాశాల వరంగల్.
1: చాలా సంతోషం. మరి కూరగాయల సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున, అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారు నమస్కారం సార్.
0: థ్యాంక్ యూ సార్.

0: ఇంతవరకు పంట పొలాలు కార్యక్రమంలో వేసవి కూరగాయల సాగులో రైతులు చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. ఇప్పుడు వివిధ కూరగాయల పంటల సాగులో అనుభవాలు ఈ అంశంపై పరకాల మండలం నాగారం గ్రామ యువరైతు పసుల రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య.
1: ఈరోజు పరకాల మండలం నాగారం గ్రామంలో వివిధ రకాల పంటలతో పాటు కూరగాయల సాగు చేస్తున్న యువ రైతు పసుల రాజశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. వారిని ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకొని మరి తనకున్నటువంటి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజశేఖర్ గారు.
2: నమస్కారం సార్.
1: చెప్పండి, ఇప్పుడు ఈ వేసవిలో మీరు ఏ రకాలైనటువంటి పంటలను ప్రస్తుతం సాగు చేస్తున్నారు?
2: ప్రస్తుతానికి ఈ సమయంలో యాసంగిలో ఒక ఎకరం వరి సాగు చేస్తున్నాము. మిగతా కూరగాయలు సాగు చేస్తున్నాం. కూరగాయలలో బెండ, సొరకాయ, మామూలుగా ఒక రెండు మళ్ళు క్యారెట్, రెండు మళ్ళు పాలకూర, మడి కొత్తిమీర.
1: అంటే దీన్ని బట్టి చూస్తే అనేక రకాలైనటువంటి కూరగాయలను మీరు సాగు చేస్తున్నారు?
2: ప్రస్తుతానికి ఇప్పుడైతే చేస్తున్నాము.
1: అంటే ఎంతకాలం నుంచి మీకు ఈ వ్యవసాయంలో అనుభవం ఉంది?
2: మాకు 10-12 సంవత్సరాల నుంచి ఉందండి. అంటే మా తల్లిదండ్రులు టోటల్గా వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి వ్యవసాయం మీద అవగాహన చిన్నప్పటి నుండి ఉంది.
1: మొత్తానికి యవనంలోకి వచ్చారో అప్పటి నుంచి వ్యవసాయాన్ని చేస్తున్నారు?
2: అవునండి.
1: అంటే మొత్తంగా ఏ ఏ పంటలు పండించడంలో, అంటే మీరు వానకాలమైనా లేదా ఎండాకాలమైనా కానీ ఏ ఏ పంటలు పండించడంలో ఎక్కువగా అనుభవం ఉన్నది?
2: వరి, పత్తి, మొక్కజొన్న, మిరప,
1: వీటిని పండించడంలో అనుభవం ఉంది.
2: కూరగాయలు ఈ సంవత్సరం కూరగాయలు
1: వేశారు. అంటే ఇదే మొదటిసారా లేకపోతే ఇంతకు ముందు కూడా?
2: ఇంతకు ముందు ఒకసారి వేసినాము, మళ్ళీ గ్యాప్ ఇచ్చినాము, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినామండి. అంటే ఎందుకు అంతకుముందు ఎప్పుడు గ్యాప్ ఎందుకు గ్యాప్ ఇచ్చినాం అంటే కొంచెం అప్పుడు పరిస్థితులు మాకు అనుకూలంగా లేక గ్యాప్ ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం.
1: అంటే ఏ రకమైనటువంటి భూమి మీది మరి ఇక్కడ?
2: మాది నల్లరేగడి అండి.
1: నల్లరేగడి. ఓకే, మరి మీకు నీటి సౌకర్యము ఏముంది? అంటే బాయినా లేకపోతే మోటరా లేకపోతే బోర్ వేసుకున్నారా? ఎట్లా నీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు ఈ పంటలకి?
2: బావి ఉన్నది, బోరు ఉన్నదండి,
1: రెండున్నాయి. అంటే ఇది ఏమైనా పథకం కింద వినియోగించుకున్నారా లేకపోతే ప్రభుత్వ పథకాన్ని లేకపోతే మీరు స్వయంగా వీటిని ఏర్పాటు చేసుకున్నారా?
2: బోరు 12-13 సంవత్సరాల క్రితము ప్రభుత్వం ద్వారానే ఇచ్చారండి. ఇందిరా జలప్రభ స్కీమ్ ద్వారా, గవర్నమెంట్ ద్వారా ఇచ్చారు. మేము ఎస్సీలం అండి. ఇందిరా జలప్రభ స్కీమ్ కింద ఇచ్చిండ్రు, గవర్నమెంట్ ఇచ్చింది.
1: ఓకే, మరి ఇప్పుడు అంటే మీకు కావాల్సినటువంటి నీటి సౌకర్యాలు సమృద్ధిగా ఉన్నాయా పంటలకు అందుబాటులోకి వచ్చే విధంగా?
2: ఉన్నాయండి.
1: ఇబ్బందులు ఉన్నాయా?
2: ఇబ్బందులు ఏం లేవు. ప్రస్తుతానికి కావాల్సిన నీటి సౌకర్యం, నీటి వనరు మాత్రం
1: అందుబాటులో
2: ఉంది.
1: అంటే దాదాపుగా 2 పంటలు మీరు పండిస్తారు ప్రతి సంవత్సరం?
2: రెండు పంటలు.
1: ఓకే, మరి ఇప్పుడు ప్రస్తుతము మీరు ఈ పంట పొలాలలో ఏదో పని చేస్తున్నారు, అంటే చాలామంది కూలీలు కూడా మనకు దీంట్లో కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు బెండ ఏదో సాగు చేస్తున్నారు కాబట్టి, ఇంకా ఇతర కూరగాయల సాగు కూడా చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు?
2: ఇప్పుడు పొలంలో ప్రస్తుతము కూలి తీసి అది కలుపు తీసినామండి. ఈ కలుపు తీసినాము, నెక్స్ట్ ఇప్పుడు ఇది పెట్టి ఇప్పుడు పంట చేతికి వచ్చిందండి.
1: పంట చేతికి వచ్చే దశలో,
2: కట్టింగ్ స్టేజ్లో ఉన్నది.
1: అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు పని చేస్తున్నారు కదా, ఇప్పుడు మందు కొడుతున్నారు, తర్వాత ఎందుకు కొడుతున్నారు? ఏమైనా రోగాలు సోకినాయా? వాటిని ఎట్లా నివారించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు?
2: బెండలో ఇప్పుడు ప్రస్తుతానికి మందు కొట్టేది బెండ తోట అండి. ఇది ఇది బెండ తోటలో దరిదాపు ఎక్కువ త్రిప్స్, తెల్లదోమ,
1: ముడత,
2: పచ్చదోమ, పచ్చపురుగు ఇవి బాగా అటాక్ అవుతాయండి.
1: ఆశించినాయి.
2: ఈ ఆశించిన వీటి నివారణ కోసం మేము పురుగు మందులు స్ప్రే చేస్తున్నామండి. పురుగు మందులలో ఇప్పుడు

0: మాది ట్రిప్స్కు ఇదేంటిది అక్టారా అండి, పచ్చ పురుకు మాత్రం ఇది కొరాజెన్ క్లోరంతా నీలిప్రోల్ అని ఉంటుంది, కొరాజెన్ అండి. ఇది స్ప్రే చేయడం వల్ల పచ్చ పురుగును తెల్లదోమ పచ్చదోమ అరికట్టగలుగుతాము, అట్టి చీడపీడల నుంచి దీన్ని కాపాడుకోగలం.
1: మరి ఇప్పుడు ఇదివరకు ఈ పంటలో కోత ఇదివరకు తీసారా లేకపోతే ఇదే మొదటిసారి తీస్తున్నారా కోస్తున్నారా?
0: ఇది ఫస్ట్ టైం అండి. ఇది ఫస్ట్ టైంలో అది మేము షాప్లో తీసుకున్నప్పుడు 45 డేస్కు ఫస్ట్ కట్టింగ్ వస్తుంది అని అన్నారు. ఇది ఫస్ట్ కట్టింగ్ అండి, ఇగో ఇక్కడ కనబడే కాయ ఇది ఫస్ట్ కట్టింగ్ అండి.
1: ఫస్ట్ కట్టింగ్ తీస్తున్నారు, కూలోలోనే పెట్టున్నారు
0: అంటే కట్టింగ్కి మేము ఇంట్లో వాళ్ళనే చేస్తామండి, మా భార్య మేము మా అమ్మ మా నాన్న.
1: మీరందరూ?
0: మేము నలుగురం ఉన్నాం కాబట్టి ఇది 20 గుంటలు పెట్టినామండి. ఈ ఫస్ట్ కట్టింగ్ మాత్రం మేము ఇంట్లోనే చేస్తామండి.
1: అంటే ఇది లాభదాయకమైనటువంటి పంటగానే మీరు భావిస్తున్నారా? అంటే ఎట్లా తెలుసుకోగలిగారు మరి ఇప్పుడు కూరగాయల సాగు చేస్తే లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని? ఎందుకంటే మీరు ఇంతకుముందు ప్రధానమైనటువంటి వ్యాపార పంటలను ఎక్కువగా పండించేవారు కదా.
2: అవునండి.
1: ఇప్పుడు ఎట్లా ఇది పంట లాభమని మీరు భావించి ఈ పంటను వేశారు?
0: అయితే ఇంతకుముందు మీరు అన్నట్టు వాణిజ్యపరమైన వ్యాపార పంటలు సాగు చేసినామండి. ఇది ఏంటి అని అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూరగాయలకు ఈ వేసవిలో డిమాండ్ బాగుందండి. ఎందుకు అని అంటే ఈ టైంలో నేను ఎందుకు విత్తవలసి వచ్చింది అని మీరు అడిగిన దానికి సమాధానం ఏంటి అని అంటే ఇప్పుడు నేను 6 మార్చి విత్తానండి, 45 రోజులకు కటింగ్ వస్తుంది అని అన్నారు. అదే ఫస్ట్ మేము సీడ్ ఎంపిక చాలా ప్రాముఖ్యం అండి, మంచి కంపెనీ విధానాన్ని ఎత్తుకోవాలి. ఆ కంపెనీలో మేము ఈ విత్తనము అనేది ఫస్ట్ వరంగల్లో పువ్వు మందుల షాప్లో విత్తనాల షాప్లో తెచ్చినామండి. అది ఇది 20 గుంటలు పెట్టినాము. పెడితే ఇప్పుడు ఫస్ట్ క్రాప్ తీస్తున్నాం కదా అండి, ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా కూరగాయలు ఈ టైం నుండి వర్షాలు అంటే మామూలుగా జూలై వరకు విపరీతమైన ధర కొనే పలికే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఈ సమయంలో ఎక్కువగా రైతులు సాగు చేయరు కాబట్టి, ఎక్కువ సాగు విస్తీర్ణం లేనప్పుడు పంట అనేది తక్కువ వచ్చినప్పుడు దానికి వస్తువుకు మార్కెట్లో డిమాండ్ అనేది ధర అనేది వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ సమయాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అది ఎందుకు అని అంటే ఇప్పుడు మామూలుగా రైతులు ఇది ఏప్రిల్ మాసం కదా అండి, ఏప్రిల్ మాసం నుండి మే వరకు ఇంతకుముందు వేసిన పంటలను పత్తి కానీ మిరప కానీ మొక్కజొన్న కానీ తీసి మళ్ళీ వచ్చే ఖరీఫ్ సీజన్లో దీనిని నేలను చదును చేసుకొని ఆ ఖరీఫ్ సీజన్లో ఇత్తనం పెట్టడానికి రెడీ అవుతుంటా అంటారు, ఖరీఫ్కి సన్నద్ధం అవుతుంటారు. కాబట్టి ఇప్పుడు అందరు అదే చేస్తున్నారు కాబట్టి ఈ సమయంలో కనుక విత్తుకుంటే మంచి ధర పలికి రైతు నష్టపోకుండా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మినిమం కిలో 30-40 రూపాయలు పోయినా దీని ద్వారా మెరుగైన ఆదాయం డే బై డే వస్తుందండి.
1: అంటే దీన్ని బట్టి చూస్తే మీరు అనేదాన్ని బట్టి చూసినట్లయితే ఇది మళ్ళీ వర్షాకాలంలో పంటలు విత్తుకునే సమయానికి ఏదైతే వ్యర్థాలు ఉంటాయో దాన్నే ఎరువుగా ఉపయోగించుకుంటారా?
0: ఈ పంట సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ దీనిని ఈ వ్యర్థాలను అదే దుక్కిలో రోటోవేటర్తో కళ్ళ దున్నుతామండి. కళ్ళ దున్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటిది కలిపితే అది ఇందులో మక్కిపోతుంది, అది పచ్చి రొట్టెగా తయారయ్యి మళ్ళీ నెక్స్ట్ వేసే పంటకు ఇది మంచి బలాన్ని చేకూరుస్తుంది, భూమిలో సారాన్ని పెంచుతుంది. దానికి మేము ఇంత పశువుల ఎరువు లాంటిది కనుక మేము చేసుకొని చల్లుకుంటే మళ్ళీ నెక్స్ట్ పెట్టే పంటకు కూడా ఇది మంచి సారవంతమైన నేలగా తయారవుతుంది అండి.
1: ఇప్పుడు ఎక్కడ ఈ కూరగాయలను మరి మీరు విక్రయిస్తుంటారు? అంటే మీరు హోల్సేల్గా ఇక్కడే పంట దగ్గర అమ్ముతుంటారా లేకపోతే పరకాల లాంటి మార్కెట్లోకి తరలిస్తారా? మీరు టోకుగా వాటిని అమ్ముతారా లేకపోతే మామూలుగా అమ్ముతారా?
0: టోకుగా అమ్మాలంటే రైతుకు కొంచెం ఇబ్బంది అవుతుందండి. అంటే టోకుగా అమ్మడము అని అంటే ఒక 5 గుంటలు 10 గుంటలలో పెట్టుకొని అదొక రకము 5-10 గుంటలలో పెట్టుకున్న రైతు

0: టోకుగా ఆడ రోజువారీగా కూర్చుండి ఇచ్చేస్తే లాభం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే తానే స్వయంగా పండించుకొని తానే పోసుకుంటాడు కాబట్టి, తనే అమ్ముకుంటాడు కాబట్టి ఎక్కువ వస్తుంది. అయితే నేను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశాను కదండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇదంతా 20 గుంటలు. అటేమో సోర, ఇటేమో బెండ ఈ ఈ చుట్టూ ఈ ఫెన్సింగ్ అంటే ఈ ఈ తీగల చుట్టూ ఉన్న దాని వరకు, దాని ద్వారా మేము వాస్తవానికి మేము కూర్చుండి అమ్ముకుంటేనే రైతుకు లాభము. ఇప్పుడు మేము ఈ ఉదాహరణకి ఒక 30 రూపాయలు ఈ సమయంలో ఒక 30 రూపాయలకు కిలో మార్కెట్లో పోసినాం అనుకోండి, వాళ్ళు కూర్చుండి అమ్ముకునే వాళ్ళు 60 రూపాయలు 70 రూపాయల కిలో అమ్ముకుంటారు. కూర్చుండి అమ్ముకునే వాళ్ళతోనే బెటర్ కండి, కాకపోతే మాకు సమయం అనుకూలంగా ఉండదు కాబట్టి ఇక్కడ కూర్చుండి అమ్మి మళ్ళీ తెల్లారి మళ్ళీ బెండర్ని తెంపాల్సిందే, మళ్ళీ ఇంటికి పోయి వ్యవసాయ పనులు చేయాల్సిందే కాబట్టి మేము చేయలేము. కాకపోతే ఇప్పుడు పరకాల్లో మాకు మెయిన్ ఎక్కువ పరకాలే అండి, దీనికి కేంద్రము మార్కెటింగ్ పరకాల్లో. ఇప్పుడు 20 గుంటలు పెట్టినా కాబట్టి భవిష్యత్తులో ఒక కటింగ్కు క్వింటల్ క్వింటల్నర ఒక క్వింటల్నరకి తక్కువ రాదండి ప్రతి కటింగ్కు. దాన్ని పట్టుకొని మార్కెట్ డిపార్ట్మెంట్ డిపెండ్ అయ్యి మార్కెట్ దృష్ట్యా అవసరం ఉంటే మేము భూపాలపల్లికి కూడా తీసుకుపోయే అవకాశము ఎక్కువ ఉంటుందండి.
1: మరి ఇప్పుడు ఎన్ని కోతలు కోసేటువంటి అవకాశం ఉంటుంది దీంట్లో?
0: దరిదాపు 35 నుంచి 40 కట్టింగ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మ్యాక్సిమం అయితే 35కు తగ్గదండి. ఫస్ట్ మాత్రం తగ్గింపు ఉంటుంది. ఫస్ట్ ఇది ఇప్పుడు నేను 20 గుంటలు విస్తీర్ణం చేశాను, ఫస్ట్లో ఒక 15-20 కిలోలు ఒక రోజు వెళ్తుందండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఒక 40-30 కిలోలు అట్లా, 3-4 కటింగ్లు అయిపోయిన తర్వాత 70-80 క్వింటాలు అట్లా ప్రతి కోతకు దీని యొక్క దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుందండి.
1: ఓకే, మరి ఈ సొరకాయ ఎన్ని ఎంత పెట్టారు?
0: సొరకాయ మామూలుగా 2 గుంటలే పెట్టామండి. ఇది కూడా ఈస్ట్ వెస్ట్ కంపెనీ అండి.
1: ఎట్లుంది ఇప్పుడు మరి ఆ సొరకాయ పరిస్థితి?
0: ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, ఇది పింద దశలో ఉంది, పూతకొచ్చి పిందే ఉన్నది. ఈ సొరకాయను ఎందుకు తక్కువ మొత్తంలో అంటే విస్తీర్ణం సాగు చేసినాము అని అంటే, సొరకాయ అనేది బాగా వెయిట్ ఉంటుంది, ప్లస్ ట్రావెలింగ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి దీన్ని చాలా తక్కువ విస్తీర్ణంలో చేసామండి. ఇప్పుడు ఈ సమ్మర్లో దీనికి ఈ బెండను ఈ సొరకాయ ఎంచుకోవడానికి మెయిన్ కారణం ఏంది అని అంటే, సొర శరీరానికి సమ్మర్లో చాలా ఆరోగ్యకరమైంది, చలువ చేస్తుంది, అది ఎక్కువ వినియోగిస్తారు. ప్లస్ ఈ స్వాములు అనేవారు ఉంటారు కదా హనుమాన్ భక్తులు, అప్పుడు ఈ రెండింటికి కూరగాయలు సమ్మర్ సీజన్లో హెవీ డిమాండ్ వస్తుంది. డిమాండ్ ఉన్నప్పుడు మనం పంట అనుకూలంగా పెట్టుకొని దాన్ని మనం అమ్ముకుంటే రైతు బాగుపడతాడు అండి.
1: చాలా సంతోషం. కూరగాయల సాగులో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజశేఖర్ గారు నమస్కారం.
0: నమస్కారం అండి, కృతజ్ఞతలు.
2: ఇంతవరకు పంట పొలాలు కార్యక్రమంలో వివిధ కూరగాయల పంటల సాగులో అనుభవాలు ఈ అంశంపై పరకాల మండలం నాగారం గ్రామ యువ రైతు పసుల రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ్య. ఇతరితో పంట పొలాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు వికసిత్ భారత్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ విషయమై పుట్రేవు మానస గారి ప్రసంగం.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రధానమైన అభద్రతా భావాలలో ఒకటి తరచుగా అనారోగ్యానికి గురికావడం మరియు అటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులు

వైద్య సంరక్షణ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండటం. ఆరోగ్య సౌకర్యాల విస్తరణ ఉన్నప్పటికీ భారతదేశంలో మానవలేమికి అనారోగ్యం అత్యంత ప్రబలమైన కారణాలలో ఒకటిగా ఉంది. పేదరికానికి దారితీసే ఆరోగ్య ఖర్చుల ప్రమాదం నుండి పేద కుటుంబాలకు రక్షణ కల్పించడానికి ఆరోగ్య బీమా ఒక మార్గమని స్పష్టంగా గుర్తించబడింది. అయితే గతంలో ఆరోగ్య బీమాను అందించడానికి చాలా ప్రయత్నాల రూపకల్పన మరియు అమలు రెండిటిలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పేదలు ఆరోగ్య బీమాను దాని ఖర్చు లేదా గ్రహించిన ప్రయోజనాలు లేకపోవడం వల్ల తీసుకోలేకపోతున్నారు లేదా తీసుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య బీమాను నిర్వహించడం కష్టం. దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో అసంఘటిత రంగంలోని కార్మికులు 93% ఉన్నారు. కొన్ని వృత్తిపరమైన సమూహాలకు ప్రభుత్వం కొన్ని సామాజిక భద్రతా చర్యలను అమలు చేస్తోంది, కానీ కవరేజ్ చాలా తక్కువ. చాలామంది కార్మికులకు ఇప్పటికీ ఎటువంటి సామాజిక భద్రత కవరేజ్ లేదు. ఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అదే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. April 1, 2008 కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశపెట్టబడింది. అసంఘటిత కార్మికులు మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. బిలో పోవర్టీ లైన్ దిగువన వర్గానికి చెందిన గుర్తింపు లేని కార్మికులకు ఆరోగ్య బీమా కవరేజీని అందించడం ఈ పథకం లక్ష్యం, మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉంటారు. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరడానికి నగదురహిత బీమాను అందిస్తుంది. ఈ పథకం April 1, 2008 నమోదు చేయడం ప్రారంభించింది మరియు భారతదేశంలోని 25 రాష్ట్రాల్లో అమలు చేయబడింది. February 2014 మొత్తం 36 మిలియన్ కుటుంబాలు నమోదు చేయబడ్డాయి. ప్రారంభంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనేది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది April 1, 2015 నుండి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడింది. పసుపు రేషన్ కార్డును కలిగి ఉన్న ప్రతి బిలో పోవర్టీ లైన్ కుటుంబం వారి వేలుముద్రలు మరియు ఛాయాచిత్రాలను కలిగి ఉన్న బయోమెట్రిక్ ప్రారంభించబడిన స్మార్ట్ కార్డును పొందడానికి ₹30 రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లిస్తుంది. దీని వలన వారు ఎంపానెల్ చేయబడిన ఆసుపత్రులలో ఏదైనా ఒక కుటుంబానికి సంవత్సరానికి ₹30,000 వరకు ఇన్ పేషెంట్ వైద్య సంరక్షణను పొందగలుగుతారు. ముందుగా ఉన్న అనారోగ్యాలు మొదటి రోజు నుండి వర్తిస్తాయి. ఇంటి పెద్ద, జీవిత భాగస్వామి మరియు 3 పిల్లలపై ఆధారపడిన పిల్లలు లేదా తల్లిదండ్రుల కోసం కవర్ చేయబడతాయి. 2012-13 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకి మొత్తం 1,096.7 కోట్ల రూపాయలను కేటాయించింది. మొత్తం బిలో పోవర్టీ లైన్ జనాభాను కవర్ చేయడానికి ఉద్దేశించినప్పటికీ ఇది March 31, 2011 భారతీయ జనాభాలో కేవలం 10% మందిని మాత్రమే నమోదు చేసుకుంది. అలాగే ఖజానాకు సంవత్సరానికి కనీసం 3,350 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ పథకం ప్రపంచంలోని అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకాలలో ఒకటిగా ప్రపంచ బ్యాంక్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుండి ప్రశంసలు పొందింది. జర్మనీ తన సొంత సామాజిక భద్రతా వ్యవస్థను పునరుద్ధరించడానికి స్మార్ట్ కార్డ్ ఆధారిత నమూనాను స్వీకరించడానికి ఆసక్తిని కనబరిచింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, దాని ప్రస్తుత ఖరీదైన 2.5 మిలియన్ల పిల్లలకు వౌచర్ ఆధారిత ప్రయోజనాల వ్యవస్థను భర్తీ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య సహకార ఒప్పందంలో భాగంగా రూపొందించబడిన ఇండో జర్మన్ సామాజిక భద్రతా కార్యక్రమం ఈ సహకారానికి మార్గదర్శకంగా ఉంది. ఈ స్కీమ్లో ఉన్న పెద్ద మార్పులలో ఒకటి అన్సర్వ్ చేయని ప్రాంతాలకు పెట్టుబడులను తీసుకురావడం. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో చాలా ప్రైవేట్ పెట్టుబడులు పట్టణ ప్రాంతాలలో తృతీయ లేదా ప్రత్యేక సంరక్షణపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన రాకతో దృశ్యం మారుతోంది. గ్లోబల్ హెల్త్ కేర్ సిస్టమ్స్ వంటి కొత్త యుగ కంపెనీలు, కోల్కతాకు చెందిన కంపెనీ మరియు సీకోయా క్యాపిటల్ మరియు ఎలివర్ ఈక్విటీ వంటి టైర్ 1 క్యాపిటల్ ఫండ్లచే నిధులు సమకూర్చబడిన సెమీ అర్బన్ రూరల్ సెట్టింగ్లలో స్టేట్ ఆఫ్

ఆర్ట్ హాస్పిటళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ధోరణి భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించగలదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన వివిధ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కవర్ చేస్తుంది. వీటిలో అనారోగ్యాలు, వ్యాధులు లేదా ప్రమాదాల కోసం ఆసుపత్రిలో చేరడం, ఆసుపత్రికి వెళ్లే ముందు మరియు పోస్ట్ ఖర్చులు, రవాణా ఖర్చులు, ₹100 సందర్శనకు వార్షిక పరిమితి ₹1,000, ప్రమాదాలకు దంత చికిత్స, సహజ మరియు సిజేరియన్ డెలివరీల కోసం డే కేర్ చికిత్సలు మరియు ప్రసూతి ఖర్చులు. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవర్ చేయని సదుపాయాలు HIV ఆర్ ఎయిడ్స్ చికిత్స, పాలసీలో లేని కొన్ని వైద్య విధానాలు, సౌందర్య దంత పని లేదా పదార్థ దుర్వినియోగం సంబంధిత చికిత్సలు, పుట్టుకతో వచ్చే బాహ్య వ్యాధులు మరియు నిర్దిష్ట విధానాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన తక్కువ ఆదాయ కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. ప్రధానంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు సమకూరుతాయి. చాలా రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం 70% ఖర్చులను భరిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు 30% భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం భారత ప్రభుత్వం 90% కవర్ చేస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు 10% కవర్ చేస్తాయి. లబ్ధిదారులు నామమాత్రపు వన్ టైం రిజిస్ట్రేషన్ రుసుము ₹30 చెల్లిస్తారు. ఇది పరిపాలనా ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ సెటప్ తక్కువ ఆదాయ కుటుంబాలకు సరసమైన ఆరోగ్య బీమాను నిర్ధారిస్తుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన నమోదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కోసం నమోదు ప్రక్రియ అర్హత కలిగిన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలు ఎలక్ట్రానిక్గా జాబితా చేయబడి అధీకృత బీమా కంపెనీలకు సమర్పించడంతో ప్రారంభమవుతుంది. ఈ కంపెనీలు జిల్లా స్థాయి అధికారులతో కలిసి గ్రామాలలో ఎన్రోల్మెంట్ షెడ్యూళ్లను ఏర్పాటు చేస్తాయి. తరువాత బిలో పోవర్టీ లైన్ జాబితా ప్రతి గ్రామంలోని నిర్దేశిత స్టేషన్లలో ప్రదర్శించబడుతుంది. నమోదు తేదీ మరియు స్థానాన్ని చూపుతుంది. మొబైల్ స్టేషన్లు వ్యూహాత్మకంగా ఉంటాయి. తరచుగా ప్రభుత్వ పాఠశాలలు వంటి ప్రదేశాల్లో బయోమెట్రిక్ డేటా మరియు కుటుంబ ఫోటోలు సేకరించబడతాయి మరియు స్మార్ట్ కార్డులు జారీ చేయబడతాయి. ఒకసారి లబ్ధిదారులు ₹30 రిజిస్ట్రేషన్ రుసుముతో వారు వారి స్మార్ట్ కార్డులను అలాగే స్కీమ్ ప్రయోజనాలను వివరించే సమాచార కరపత్రం మరియు నెట్వర్క్ ఆసుపత్రుల జాబితాను అందుకుంటారు. మొత్తం ప్రక్రియ సమర్థవంతంగా ఉంటుంది మరియు సాధారణంగా 10 నిమిషాలు పడుతుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కార్డ్ వివరాలు మరియు ఆన్లైన్ ధృవీకరణ. స్వాస్థ్య బీమా కార్డ్ అని కూడా పిలువబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా కార్డ్ గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది మరియు భారతదేశం అంతటా పోర్టబిలిటీ ప్రయోజనాలను అందిస్తుంది. స్మార్ట్ కార్డ్ రోగి సమాచారాన్ని నిల్వ చేయడం మరియు వేలిముద్రలు మరియు ఛాయాచిత్రాల ద్వారా లబ్ధిదారుల గుర్తింపుతో సహా వివిధ విధులను అందిస్తుంది. బయోమెట్రిక్ వైఫల్యం విషయంలో కార్డుపై ఉన్న ఫోటో ప్రత్యామ్నాయ గుర్తింపు పద్ధతిగా పనిచేస్తుంది. లబ్ధిదారులు తమ స్మార్ట్ కార్డులను నేరుగా ఎన్రోల్మెంట్ స్టేషన్లలో స్వీకరిస్తారు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకం అర్హత ప్రమాణాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకంలో నమోదు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారు అసంఘటిత రంగంలోని పనిచేయాలి మరియు దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందినవారై ఉండాలి. జిల్లా BPL జాబితా. దరఖాస్తుదారుని జిల్లా దారిద్ర రేఖకు దిగువన జాబితాలో చేర్చాలి. దారిద్ర రేఖకు ఎగువన, దారిద్ర రేఖకు కొద్దిగా పైన ఉన్న వ్యక్తులు కూడా రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవరేజ్కి దరఖాస్తు చేసుకోవచ్చు. సంక్షేమ బోర్డుల కింద నమోదు చేసుకున్న వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. అక్టోబర్ 2014లో పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రారంభించబడింది. బ్యాంకు ఖాతా తెరవడం మరియు ఆధార్ కార్డు జారీతో అనుసంధానించబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో నమోదు. ప్రస్తుతం ఈ పథకం 3 కోట్ల మంది కార్మికులను కవర్ చేస్తుంది. దీనిని నిర్మాణ రంగానికి కూడా విస్తరించనున్నారు. ఆమ్ ఆద్మీ బీమా యోజన మరియు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి ఇతర సంక్షేమ పథకాలను చేర్చడానికి ఒకే కేంద్ర స్మార్ట్ కార్డ్ జారీ చేయబడుతుంది. 2008లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
హాస్పిటలైజేషన్ కవరేజ్

0: మరియు సరసమైన రిజిస్ట్రేషన్ వంటి సమగ్ర లక్షణాలతో రాష్ట్రీయ స్వస్థ్ భీమా యోజన ప్రాప్యత మరియు స్థోమతకి ప్రాధాన్యత ఇస్తుంది. మొబైల్ స్టేషన్లు మరియు నామమాత్రపు రుసుములతో సులభతరం చేయబడిన క్రమబద్ధీకరించబడిన నమోదు ప్రక్రియ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల సత్వర జారీని నిర్ధారిస్తుంది. అయితే అవుట్ పేషెంట్ ఖర్చులు, ఆసుపత్రులలో చేరడం మరియు మందులు పెరగడం వల్ల బీమా కంపెనీలు తమ పాలసీల నుండి అనేక వ్యాధులను మినహాయించవలసి వచ్చింది మరియు దీని వలన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు అది భరించలేనిదిగా మారింది. చాలామంది లబ్ధిదారులు ఉన్నత తరగతులకు చెందిన వారేనని, లక్ష్యం చేసుకున్న లబ్ధిదారులు కాదని కూడా నివేదిక కనుగొంది. ఈ లక్ష్యాలను ఎదుర్కొని బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు ఈ పథకం చేరితే కొంత ప్రయోజనం ఉంటుంది.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ పథకం గురించి పుట్రేవు మానస గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం. శ్రోతలు వాట్సాప్ చేయడానికి ఫోన్ నెంబరు 7382922899. ఫోన్ నెంబర్ మరొకసారి 7382922899. శ్రోతలు ఎక్కడి నుండి మెసేజ్ చేస్తున్నారు, ఇంకా వారి పేర్లు, సినిమా పేరు, నచ్చిన పాట, ఇవన్నీ వివరాలు వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలుపగలరు. కార్యక్రమంలో ముందుగా రావణుడే రాముడైతే ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం జీకే వెంకటేష్. ఈ పాటని మా కోసం వినిపించమని ఉత్తరం ద్వారా కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, వీరందరి కోసం రావణుడే రాముడైతే ఈ చిత్రంలోని ఈ పాట.

తర్వాత పాట ఒకటో నెంబర్ కుర్రాడు. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట. శుద్ధాల అశోక్ తేజ గీత రచన, సంగీతం ఎంఎం కిరవాణి. ఈ పాటని వాట్సాప్ ద్వారా కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దముకుడి దగ్గర నుండి పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణం, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామ్మూర్తి, యుంగముని, బాలాజీ, హేమంత్ సాయి వీరందరి కోసం ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంలోని ఈ పాట.

శ్రోతలు మనోరంజని ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. వాట్సాప్ చేయవలసిన నెంబరు 7382922899. వాట్సాప్ నెంబర్ మరొకసారి 7382922899. కార్యక్రమంలో తర్వాత పాట గోరింటాకు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, అభినయ శ్రీనివాస్ గీత రచన, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటని మా కోసం వినిపించమని వాట్సాప్ ద్వారా కోరిన శ్రోతలు తాళ్ళపల్లి రమేష్, దినేష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం గోరింటాకు చిత్రంలోని ఈ పాట

తర్వాత పాట జస్టిస్ చౌదరి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, పేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుండి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం జస్టిస్ చౌదరి చిత్రంలోని ఈ పాట.

0: కలిసి ముద్దుల గడియేసుకున్నా పెర్ర పెర్రలనే సరిగమలతో గుప్పిటిలోనే గుజ్జన గుండు ఆడించేసింది
1: అబ్బా ముసురేసింది.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట దసరా బుల్లోడు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. ఆచార్యాత్రి గీత రచన, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంగం మండలం మున్రాయి గ్రామం నుండి అనుమల మోహన్, సుభద్ర, రాజ్ కుమార్, రచన, మహిర ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం దసరా బుల్లోడు చిత్రంలోని ఈ పాట.

తర్వాత పాట బొబ్బిలి పులి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, డాక్టర్ దాసరి నారాయణరావు గీత రచన, సంగీతం జేవి రాఘవులు. ఈ పాటని మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి నుండి ఉపేందర్, రాజేశ్వరి, మౌనిక, విద్య, జాన్విక ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం బొబ్బిలి పులి చిత్రంలోని ఈ పాట.

తర్వాత పాట మైకురాలు. ఈ చిత్రం కోసం ఘంటసాల పిశుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు బచ్చన్నపేట నుండి కె పాండు మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం అమాయకురాలు చిత్రంలోని ఈ పాట

మనోరంజని కార్యక్రమంలో తర్వాత పాట యానిమల్ ఈ చిత్రం కోసం సోను నిగమ్ పాడిన పాట. అనంత శ్రీరామ్ గీతరచన, సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు గొర్రెకుంట కీర్తినగర్ నుండి గన్ను శశిచంద్ర, గన్ను అక్షయ్ చంద్ర, అనుపమ, జయశంకర్ బాబు, విజయశ్రీ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం యానిమల్ చిత్రంలోని ఈ పాట.

శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. తర్వాత పాట పల్నాటి సింహం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. వేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి. ఈ పాటని మాకోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, శంకరి, చిన్మయి, పత్తిపాక కుమార్, పాపయ్య శాస్త్రి, గట్టన్న, ఎండి రహీం, సోని, సంపత్, మానస వీరందరి

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద,

0: భక్తి లలిత సంగీత కార్యక్రమాలు
1: పాట పంచామృతం.
2: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
0: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
2: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
0: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
2: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
0: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
0: మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
5: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
4: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
5: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
4: వేరే మార్గాల కోసం వెతకండి,
5: ఆకాశవాణిని సంప్రదించండి.
4: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
6: మనోరంజన కార్యక్రమంలో తర్వాత పాట లాహిరి లాహిరి లాహిరిలో ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీత రచన, సంగీతం ఎంఎం కిరబాని. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహమదాపురం గ్రామం నుండి పెరుమాన్ల సాయిలు, సమ్మక్క, రిత్విక్, పల్లవి, ముక్తశ్రీ, రిషి, కృతిక, శ్రీజ, మనోహర్, సులోచన, పెంటయ్య, స్వామి, రాజలక్ష్మి వీరందరి కోసం లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంలోని ఈ పాట.
0: పూర్తి వివరాలకై
7: ఆకాశవాణి వరంగల్.

మనోరంజని కార్యక్రమంలో చివరిగా వినండి అభిలాష ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వేటూరి గీత రచన సంగీతం ఇళయరాజా. ఈ పాటని మా కోసం వినిపించమని కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా సిద్ధుల నగరం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, బాబు, రాజ్ కోటి, లక్ష్మి, దుర్గయ్య, లావణ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం అభిలాష చిత్రంలోని ఈ పాట

మీరు విన్న ఈ పాటతో మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ 8:09 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

తర్వాత పాట లక్ష్యాధికారి. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి గీత రచన, సంగీతం టి చలపతిరావు.

సత్యకాలపు సత్యయ్య. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, ఆరుద్ర గీత రచన, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: కథానాయకురాలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, విజయరత్నం గీత రచన, సంగీతం ఏ రాజ్.
1: హరే చందనమే

కాలం మారింది ఈ చిత్రం కోసం. ఘంటసాల పి సుశీల పాడిన పాట, దాశరథి గీత రచన, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఆత్మీయులు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, ఆరుద్ర గీత రచన, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు మధురగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట బంగారు గాజులు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. ఆరుద్ర గీత రచన, సంగీతం టి చలపతిరావు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: పెళ్లినాటి ప్రమాణాలు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, పింగళి గీత రచన, సంగీతం ఘంటసాల

బందిపోటు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన పాట. ఆరుద్ర గీత రచన, సంగీతం ఘంటసాల.

0: దేవాలయం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. బేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి.
1: దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన.

అమెరికా అమ్మాయి ఈ చిత్రం కోసం జి ఆనంద్ పాడిన పాట, గోపి గీత రచన, సంగీతం జికే వెంకటేష్.

గూఢచారి 116 ఈ చిత్రం కోసం ఘంటసాల పే సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీత రచన, సంగీతం టి చలపతిరావు.

మధుర గీతాలు కార్యక్రమంలో చివరిగా వినండి నోము ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, దాశరథ గీత రచన, సంగీతం సత్యం.

మీరు విన్నే ఈ పాటతో మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11 గంటలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. రేపు ఉదయం 5:53 103.5 MHz పై మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.